కార్యక్రమంలో తరువాతి పాట కొబ్బరిబొండం చిత్రం నుండి. ఈ పాటను మా కోసం వినిపించండి అంటూ కోరుతున్న శ్రోతలు, హైదరాబాద్ వనస్థలిపురం నుండి దోర్నాల రేణుక, బాలాజీ, బద్రి, హరిణి, లోకేష్, సాయి కృప, ఇంకా ఇతర మిత్ర బృందం, మరి వీరందరి కోరిక మేరకు కొబ్బరిబొండం చిత్రం నుండి ఈ పాట.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: క్యూఆర్ కోడ్ స్కాన్ చేయండి, 5,000 క్యాష్ బ్యాక్ పొందండి. అరే వాహ్, భలే.

0: చిక్కుకున్నాడు.
1: యూపీఐ పిన్ ఎంటరింగ్ కేవలం డబ్బు పంపడానికేనా?
2: ఆర్బీఐ అంటోంది.
1: తెలివిగా ఆర్జించండి, అప్రమత్తంగా ఉండండి.
3: శ్రోతలు, హలో మనోరంజని కార్యక్రమంలో సినీ గీతాలు వింటున్నారు. ఇప్పుడు వినండి జగదేక వీరుని కథా చిత్రం నుండి ఘంటసాల పి సుశీల పాడిన పాట పింగళ గీతానికి పెండ్యాల సంగీతం. ఈ పాటను మా కోసం వినిపించండి అంటూ కోరుతున్న శ్రోతలు, రాజన్న సిరిసిల్ల జిల్లా చీర్లవంచ గ్రామం నుండి వేముల పరశురాములు, పద్మ, రేణుకాదేవి, భోగ రవి, రేష్మ, రియాన్స్, లక్కీ ఇంకా ఇతర కుటుంబ సభ్యులు. మరి వీరందరి కోరిక మేరకు జగదేక వీరుని కథా చిత్రం నుండి ఈ పాట.

కార్యక్రమంలో తర్వాత ఖైదీ చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పాడిన పాట వేటూరి గీతం, చక్రవర్తి సంగీతం. ఈ పాటను మా కోసం వినిపించండి అంటూ కోరుతున్న శ్రోతలు, వరంగల్ జిల్లా సంగెం మండలం మొండ్రాయి గ్రామం నుండి అనుమల మోహన్, సుభద్ర, మచ్చిక సుదర్శన్, చంద్రకళ, పొన్నాల ప్రతాప్, లక్ష్మీదేవి, అనుమల సంతోష్, సుమలత, ఇంకా ఇతర కుటుంబ సభ్యులు. మరి వీరందరి కోరిక మేరకు ఖైదీ చిత్రం నుండి ఈ పాట.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్ల ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: తెలంగాణ రాష్ట్ర కమిషనర్ మరియు డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రజాహితార్థం విడుదల. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ప్రతి ఇంటి బాధ్యత.
1: బతుకమ్మ చిత్రం నుండి గాయత్రి పాడిన పాట. డాక్టర్ అందశ్రీ గీతానికి టి ప్రభాకర్ సంగీతం. ఈ పాటను మా కోసం వినిపించండి అంటూ కోరుతున్న శ్రోతలు, హుజూరాబాద్ మండలం కరీంనగర్ జిల్లా నుండి ఇప్పలపల్లి శ్రీనివాస్,

ఇంకా గౌతమి, సుజాత, రమ, లక్ష్మి, సరోజన, అనిత, అమృత, శారద, భాగ్యలక్ష్మి, హరిప్రియ, ఇంకా ఇతర మిత్ర బృందం. మరి వీరంతా వర్షాలు పడాలని మేమంతా భజనలు చేస్తున్నామంటూ వానపాట వేయండి అంటూ కోరుతున్నారు. మరి వీరందరి కోరిక మేరకు బతుకమ్మ చిత్రం నుండి ఈ పాట.

కార్యక్రమంలో తర్వాతి పాట కాలేజ్ చిత్రం నుండి శ్రీకాంత్ పాడిన పాట, గుండేటి రమేష్ గీతానికి శశిప్రీతం సంగీతం. ఈ పాటను గోల్కొండ బోనాల సందర్భంగా మాకందరి కోసం వినిపించండి అంటూ కోరుతున్న శ్రోతలు, వరంగల్ లేబర్ కాలనీ నుండి నారాయణగిరి, ప్రకాష్, రాజేష్, రాములు, రాజేశ్వరి, ఇంకా వీరే కాకుండా రేడియో వింటున్న శ్రోతలందరి కోసం కూడా కాలేజ్ చిత్రం నుండి ఈ పాట.

0: మాతృత్వం నుండి చిన్నారుల ఆరోగ్యం వరకు క్యూర్వెల్ హాస్పిటల్ అనుభవజ్ఞులైన డాక్టర్లు గైనకాలజీ మరియు ప్రసూతి సేవల్లో డాక్టర్ హేమా వద్దిరాజు, సంతాన సాఫల్య చికిత్సలో డాక్టర్ అనుష రెడ్డి, పిల్లల వైద్యంలో డాక్టర్ ఆర్ రాహుల్, డాక్టర్ కె సురేష్. 24 గంటల సేవలు, ఎన్ఐసియు, పిఐసియు, ఆరోగ్యశ్రీ, ఈహెచ్ఎస్ సౌకర్యాలతో క్యూర్వెల్ హాస్పిటల్ ఎంజిఎం దగ్గర శ్రీనివాస కాలనీ, వరంగల్. ఫోన్ నెంబర్ 7032812241.
1: ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం. ఈ పథకంలో మొదటిగా వ్యక్తిగత సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు, ఎస్ఎస్జీస్, ఎఫ్పిఓలు, సహకార సంఘాలకు అర్హత గల ప్రాజెక్ట్ వ్యయంలో 35% క్రెడిట్ లింక్ క్యాపిటల్ సబ్సిడీ, ఒక్కో వ్యక్తిగత యూనిట్ కు 10 లక్షల గరిష్ట పరిమితితో మరియు కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్ యూనిట్స్ కు 3 కోట్ల గరిష్ట పరిమితితో సహాయం అందించబడుతుంది. లబ్ధిదారుడు కనీసం 10% స్వయం పెట్టుబడి సమకూర్చుకోవాలి. పీఎంఎఫ్ఎంఈ అమలులో రాష్ట్ర స్థాయిలో తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ నోడల్ ఏజెన్సీగా, జిల్లా స్థాయిలో డిఐసి, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సెర్ఫ్ మరియు మెప్మా లబ్ధిదారులకు మార్గనిర్దేశం చేస్తూ బ్యాంకులు మరియు సంబంధిత శాఖలతో సమన్వయం ద్వారా రుణాల మంజూరు, సబ్సిడీ అనుసంధానం, ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు స్థాపన మరియు అభివృద్ధి ఈ పథకం ద్వారా అమలు చేయబడుతుంది. ఈ పథకం కింద దాదాపు అన్ని ఆహార ప్రాసెసింగ్ కార్యకలాపాలు అర్హత కలిగినవి. అయితే ప్రాసెస్ చేయని ముడి ఉత్పత్తుల కొనుగోలు, అమ్మకాలు, లూస్ పాలు, తేనె, నూనె విక్రయం, పశుశోషణ, తాజా మాంసం లేదా చేపల విక్రయం, అలాగే క్యాంటీన్లు, హోటళ్లు, టిఫిన్ సెంటర్లు వంటి ఆహార సేవల వ్యాపారాలు ఈ పథకంలో అర్హత కలిగినవి కావు.
2: పీఎంఎఫ్ఎంఈ పథకాన్ని మరింత ప్రభావవంతంగా అమలు చేయడానికి ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలతో సమన్వయం చేసుకోవచ్చు. ఏఐఎఫ్, పిఎంకేఎస్వై, పిఎంఎంఎస్వై, ఏహెచ్ఐడిఎఫ్, ఎంఐడిహెచ్, ఎన్హెచ్బి, ఎన్ఆర్ఎల్ఎం, ఎన్యుఎల్ఎం, స్టాండప్ ఇండియా, ముద్ర, CGT MSE.
1: మరిన్ని వివరాల కోసం జిల్లా స్థాయిలోని డిఐసి కార్యాలయాలను మరియు రాష్ట్ర స్థాయిలోని తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ DGFPS ను సంప్రదించగలరు.
3: హలో మనోరంజని కార్యక్రమంలో తరువాతి పాట సింహాసనం చిత్రం నుండి రాజా సీతారాం పి సుశీల పాడిన పాట. వేటూరి గీతం, బప్పిలహరి సంగీతం. ఈ పాటను మా కోసం వినిపించండి అంటూ కోనసీమ జిల్లా మామిడికుదురు మండలం మోరిపొలం నుండి పంతాడి శ్రీనివాసరావు, గంగా భవాని ఇంకా ఇతర కుటుంబ సభ్యులు కోరుతున్నారు. మరి వీరి కోసమే కాకుండా రేడియో వింటున్న శ్రోతలందరి కోసం కూడా సింహాసనం చిత్రం నుండి ఈ పాట.

0: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
1: ఆ చిహ్నం లేకపోతేనో?
0: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తులపైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
2: సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి.
3: బిఏఎస్, నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
4: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ హైదరాబాద్.
5: త్వరగా కానీ ప్లీజ్ త్వరగా.
6: ఇంకో మ్యాచ్ ఏదైనా ఉందా?
5: అలాంటిదే అనుకో గురు, బ్యాంక్ వెళ్ళాలి తాతగారిని తీసుకుని.
6: అవును కదా, వయసు అయిపోయినప్పుడు రన్నర్ కావాలి మరి.
7: కానీ బ్యాంకింగ్ కాదు. అయినా గానీ ఆర్బీఐ అంటుంది సీనియర్ సిటిజన్స్ అందరికంటే ముందని. మీరు 70 ఏళ్లు నిండిన వారైనా, డిఫరెంట్లీ ఏబుల్డ్ అయినా, మీరు బ్యాంకుకు వెళ్ళలేకపోయినా, బ్యాంకు మీ దగ్గరికి వస్తుంది అవసరమైన సేవలతో, అది యోగ్యమైన ధరలకి.
8: సీనియర్ అందరికన్నా ముందు. ఆర్బీఐ అంటుంది విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
9: కార్యక్రమంలో తర్వాతి పాట జల్సా చిత్రం నుండి టిప్పు గోపిక పూర్ణిమ పాడిన పాట. భాస్కర భట్ల గీతం, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం. ఈ పాటను వినిపించండి అంటూ కోరుతున్న శ్రోతలు శివనగర్, వరంగల్ నుండి కర్ణాటి భారతి, వాసంతి, శృతిక, సూర్యతేజ, దయానంద్, ఇంకా ఇతర మిత్ర బృందం. మరి వీరందరి కోరిక మేరకు జల్సా చిత్రం నుండి ఈ పాట.

0: ముఖాన మొటిమలా
1: సై బాల్,
0: గజ్జా బొబ్బలా
1: సై బాల్,
0: నడువుల తామరా
1: సై బాల్,
0: బురద పుల్లా
1: సై బాల్.
2: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్.
3: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
4: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
3: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 డిగ్రీ పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసీ.
2: ఎల్ఐసి ప్రతిక్షణం మీకు తోడుగా.
5: కార్యక్రమంలో తర్వాతి పాట భర్త మహాశైలకు విజ్ఞప్తి చిత్రం నుండి కపిల్ కపిలన్ శ్రేయ ఘోషల్ పాడిన పాట, చంద్రబోస్ గీతం, భీమ్ సిస్రలియో సంగీతం. ఈ పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు నిజామాబాద్ జిల్లా ఉమ్మెడ నుండి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహభాను జైనుద్దీన్, అబేద అయేషా, ఇంకా ఇతర కుటుంబ సభ్యులు. మరి వీరి కోరిక మేరకు భర్త మహాశైలకు విజ్ఞప్తి చిత్రం నుండి ఈ పాట.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: కార్యక్రమంలో తరువాతి పాట జగమే మాయా చిత్రం నుండి చైత్ర పాడిన పాట, రెహమాన్ గీతం, సునీల్ కశ్యప్ సంగీతం. ఈ పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు మహబూబ్నగర్ నుండి పులిపాటి వెంకటేష్, పులిపాటి సత్యవతి, లక్ష్మీకాంత్, రవలి రామకృష్ణ, విహాన్ష్ విద్విన్, ఇంకా ఇతర కుటుంబ సభ్యులు. మరి వీరందరి కోరిక మేరకు జగమే మాయా చిత్రం నుండి ఈ పాట.

0: ఈ పాటతో ఈనాటి హలో మనోరంజని కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి వరంగల్ కేంద్రం ఎఫ్ఎం బ్యాండ్ 103.5 మెగాహెడ్స్ పై చిన్నారి లోకం చిన్నపిల్లల కార్యక్రమంలో ఎస్ఆర్ హైస్కూల్ ప్రతిభా క్యాంపస్ వరంగల్ విద్యార్థులు సమర్పించు కదంబ కార్యక్రమం వింటారు.
1: ఈనాటి చిన్నారి లోకం కార్యక్రమంలో ఎస్ఆర్ హైస్కూల్ ప్రతిభా బ్రాంచ్ పోచమ్మైదాన్ వరంగల్ విద్యార్థులు అందిస్తున్న కదంబ కార్యక్రమం వింటారు. ఈనాటి చిన్నారి లోకం కార్యక్రమంలో ముందుగా భక్తి పాటలతో మన ముందుకి వస్తుంది 1వ తరగతి చదువుతున్న నవ్య గీతిక.

0: చక్కని భక్తి పాటను వినిపించావు నవ్యగీతిక. మాతృభాష అంటే ప్రతి ఒక్కరికి ఎంతో అభిమానం. మరి మన మాతృభాష అయిన తెలుగు యొక్క గొప్పతనాన్ని కవిత రూపంలో వినిపిస్తోంది 7వ తరగతి చదువుతున్న అర్చన.
1: శ్రీకరం శుభకరం తెలుగు భాష, సిరులు కురిపించే పసిడి భాష, తరతరాల చరిత్ర ఉన్న తల్లి భాష, వేల వేల ఎండ్ల నుండుల వెలుగు భాష, కమ్మనైన తెలుగు మన అమ్మ భాష, ద్రవిడ నుండులందు తక్ష భాష, అందచందల పదముల అలురు భాష, చందమామ లాంటి చక్కనైన భాష, శతాబ్దాల సాహిత్య చరిత్ర కలిగిన భాష.

0: కమ్మ నైన తెలుగు మన అమ్మ భాష, తెలుగుతనాన్ని పరవశించే అమ్మ భాష, ఉగ్గుపాలతో బుగ్గగిల్లిన భాష, జోలపాడి బొజ్జన మిరినట్టి జనని భాష, ఇంత కమ్మనైన తెలుగు మన అమ్మ భాష, వేల వేల ఎండ్ల నుడుల వెలుగు భాష.
1: తెలుగు భాష యొక్క గొప్పతనాన్ని చక్కగా వినిపించే అర్చన. ఫ్రెండ్స్, ఇప్పుడు నీతి పద్యాలను వినిపిస్తుంది 7వ తరగతి చదువుతున్న అభినయ.
2: తల్లిదండ్రి మీద దయలేని పుత్రుండు పుట్టనేమి వాడు గిట్టనేమి, పుట్టలోని చెదలు పుట్టవా గిట్టవా, విశ్వదాభిరామ వినురవేమ. ఓ వేమన, తల్లిదండ్రిపై ప్రేమలేని కుమారుడు పుట్టినా చచ్చినను ఒకటే. పుట్టలోని చెదలు ఎవరికీ ఉపయోగం లేక ఆ పుట్టలోనే చనిపోతాయి. అలాగే తల్లిదండ్రి పైన ప్రేమలేని కుమారుడు ఉన్నా లేకపోయినా ఒకటే. అనగననగరా గమతి శైలుచునుండు తినగ తినగవేము తీయనుండు, సాధనమున పనుల సమకూరు ధరలోన విశ్వదాభిరామ వినురవేమ. పాడగా పాడగా రాగము మరింత బాగవుతుంది, తినగా తినగా చేదైన వేపాకు కూడా తీయగా ఉంటుంది. అలాగే ప్రయత్నం చేయగా చేయగా పనులు నెరవేరుతాయి. మేడిపండు చూడు మేలిమయ్యుండును, పొట్ట విప్పి చూడు పురుగులుండు, పిరికివాణి మదిని బింకమీలాగురా విశ్వదాభిరామ వినురవేమ. మేడిపండు పైకి చూడడానికి చాలా బాగుంటుంది, కానీ దాన్ని పొట్ట విప్పి చూస్తే అన్ని పురుగులుంటాయి. అలాగే పిరికివాడు పైకి మంచిగా కనిపించినా అవసరమైనప్పుడు ధైర్యంగా నిలబడలేడు.
1: చక్కని పద్యాలను వినిపించే అభినయ ఇప్పుడు ఇంగ్లీష్ మోరల్ స్టోరీని వినిపించడానికి వస్తున్నాడు 8వ తరగతి చదువుతున్న మణితేజ.
3: లాంగ్ అగో దేర్ లివ్డ్ ఎ కైండ్ ప్రిన్స్ నేమ్డ్ సిద్ధార్థ ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ కపిలవస్తు, నేపాల్. డిస్పైట్ బీయింగ్ ఎ ప్రిన్స్ హీ వెంట్ అమాంగ్ ద పూర్ పీపుల్ అండ్ వర్క్డ్ ఫర్ దర్ వెల్ఫేర్. హీ వాజ్ ఈక్వలీ కైండ్ టు ద అదర్ లివింగ్ బీయింగ్స్. వన్ డే ప్రిన్స్ సిద్ధార్థ వాజ్ వాకింగ్ ఇన్ ద వుడ్స్ విత్ హిస్ కజిన్ దేవదత్త. సడన్లీ Devadatta swan flying and shot an arrow at it. His arrow brought the swan down. Siddhartha hurried to get the bird. He saw that it was still alive. He gently pulled out the arrow from the wing. He then squeezed little juice from the leaves and put it on the wound to stop the bleeding. This stroked the swan with his soft hands and comforted it. When Devadatta came to claim it, Siddhartha refused to give it to him. Devadatta became very angry. "Give me my bird. I shot it down," he said. "No, I am not going to give it to you," said Siddhartha. "I have saved the bird. It belongs to me," said Siddhartha. Devadatta still did not agree. Then Siddhartha suggested, "Let us go to the sage and ask him who really owns the swan." Devadatta agreed. And so off they went to the court of the sage to tell him about their quarrel. The sage, after hearing out both of them, said, "A life certainly must belong to the person who tries to save it. A life cannot belong to one who is only trying to destroy it. The wounded swan by right belongs to Siddhartha."
1: మంచి కథను వినిపించామని తేజ. భారత కోకిల, అదే ఫ్రెండ్స్, సరోజిని నాయుడు గురించి తెలియజేస్తుంది 8వ తరగతి చదువుతున్న అనునిత.
4: సరోజిని నాయుడు భారత కోకిల, నైటింగల్ ఆఫ్ ఇండియాగా ప్రసిద్ధి చెందిన స్వతంత్ర సమర యోధురాలు, కవయిత్రి మరియు గొప్ప వక్త. అఖిల భారత జాతీయ మహాసభలకు తొలి మహిళ అధ్యక్షురాలు. స్వతంత్ర భారత తొలి గవర్నర్గా గొప్ప పేరు పొందారు. 1879 ఫిబ్రవరి 13న హైదరాబాదులో బెంగాలీ బ్రాహ్మణ కుటుంబంలో ఆమె జన్మించారు. ఈమె కవితా సంకలనం గోల్డెన్ త్రిషోల్డ్. సరోజిని నాయుడు మహిళా అభివృద్ధికి ఎంతగానో కృషి చేశారు. 1925లో భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షురాలుగా ఎన్నికయ్యారు. ఆమె ఖిలాఫత్ ఉద్యమం మరియు క్విట్ ఇండియా ఉద్యమం కోసం కూడా ప్రచారం చేశారు. ఆరోగ్యం సహకరించకపోయినా దేశవ్యాప్తంగా తిరిగి తన ఉపన్యాసాల ద్వారా దేశభక్తిని ప్రజలకు నూరిపోశారు. జాతి వేరని దేశం వేరని నువ్వు వేరని విడిగా ఉండకు, నీకు జరిగితే దేశానికి జరిగినట్టే, దేశం అనుభవించే బానిసతనం నీవు అనుభవించవలసిందే. జలియన్ వాలాబాగ్ సంఘటనకు చలించిపోయింది. పంజాబ్ గవర్నర్ డయ్యర్ మీద ఆందోళన లేవదీసింది. సరోజిని నాయుడు 1926లో దక్షిణాఫ్రికాకు వెళ్ళి అక్కడి భారతీయ హక్కుల కోసం సేవ చేసింది. సరోజిని నాయుడు చేస్తున్న ఉద్యమ ప్రచారానికి బ్రిటిష్ ప్రభుత్వం బెంబేలెత్తిపోయింది. భారతీయ ప్రతినిధిగా 1931లో లండన్ రౌండ్ టేబుల్ సమావేశానికి వెళ్ళింది. 1942

0: క్విట్ ఇండియా ఉద్యమ సమయంలో బ్రిటిష్ ప్రభుత్వాన్ని ఎదిరించింది. ఎన్నో రకాల స్వతంత్ర పోరాటాలు చేసిందామె. జైలు శిక్షను కూడా అనుభవించింది. తానే దేశం దేశమే తానుగా భావించి దేశ సేవ చేసి జీవితమంతా మానవ సేవకు దేశ సేవకు అంకితం చేసిన మహిమాన్వితురాలు సరోజినీ నాయుడు.
1: చక్కటి సమాచారాన్ని తెలియజేశావా నునీత. పిల్లి ఎప్పుడు ఎలుకను వెంటాడి తింటుందని మనకు తెలుసు కదా ఫ్రెండ్స్. పిల్లితో స్నేహంగా ఉన్నామని ఒక ఎలుక పిల్ల పిల్లిని విందుకు పిలిచింది. ఆ తర్వాత ఏం జరిగిందో మనకు తెలియజేస్తుంది 7వ తరగతి చదువుతున్న అభినయ.
2: ఎలుక వచ్చి పిల్లి బావనీమనన్నది, అలుక వీడి తన ఇంటికి రమ్మనన్నది. అసలు పిల్లి అలిగి ఆడ ఏల కూర్చునున్నది. ఎలుక మాటలాకు పిల్లి నవ్వుకున్నది. విందు చేత నేడు నీవు రమ్మనన్నది. అసలు పిల్లి అలిగి ఆడ కూర్చునున్నది. ఎలుక పిల్ల ఎన్నడేమి పెట్టలేదని. విందు చేత నేడు నీవు రమ్మనన్నది. ఎలుక మాటలాకు పిల్లి నవ్వుకున్నది. భూమి అడుగులోన ఎలుకకిల్లు ఉన్నది. ఇంటిలోన దానికొక్క తల్లి ఉన్నది. ఇల్లు చూచి పిల్లి ఎంతో మెచ్చుకున్నది. భూమిలోన ఎలుక మేడ పెద్దగున్నది. గదులలోన ధాన్యాలు నిండుగున్నవి. గోధుమల బియ్యాల రాసులున్నవి. కందిపప్పు పెసరపప్పు సారెపప్పు జీడిపప్పు కలకండ పంచదార బెల్లాలు కొల్లాలు మురుమురాలు చిక్కిలాలు అటుకులున్నవి. మునుగు బూర పూర్ణాలు అరిసెలున్నవి. వంట ఇంటి నుండి నీటి వాసనొచ్చెను. వాసనతో పిల్లి నోట నీరు వచ్చెను. కొత్త చుట్టమొచ్చెనని ఎలుక తల్లి మురిసెను. వెండి పూల పీట మీద ఎలుకను కూర్చోమనెను. అరిటాకు విస్తరులో అన్నం వడ్డించెను. కూరలన్నీ చుట్టు వేసి కమ్మగా తినమనెను. పిల్లి అన్ని వంటకాల దిక్కు కలయ చూసెను. ఏది తినాలో తెలియక ఎలుక ముఖము చూసెను. కూరలన్నీ కన్నా ఎలుకేమో రుచిగా తోచెను. అందుకేమో ఎలుకను తినుట చూసెను. నోటకరుచుకుని ఎలుకను పిల్లి ఉరక చూసెను. తల్లి ఎలుక రోకలుతో దంచికొట్టెను. ఎలుక పిల్ల నోటి నుండి ఎగిరిపడ్డది. పరుగు తీసి పిల్లేమో బయటపడ్డది. ఈటలతో కత్తులతో ఎలుకలొచ్చెను. పిల్లి పోయి ఒక తీగల పొదల చొచ్చెను. ఎలుకలన్నీ పిల్లి కోసం ఎదురు చూసెను. పిల్లేమో తప్పించుకు బయట దూకెను.
1: చక్కగా పాడి వినిపించా అభినయ. ఫ్రెండ్స్, మీరు రోజు నడిచేదానిపై ఉండే మట్టి గురించి ఎప్పుడైనా ఆలోచించారా? మన రోజువారి జీవితంలో మట్టి చాలా ముఖ్యం. అది వర్షం నీటిని పీల్చుకోవడానికి పెద్ద స్పాంజిలా పనిచేస్తుంది. భూమిని శుభ్రంగా ఉంచడానికి చెడు పదార్థాలను వడపోస్తుంది. మరి మట్టి ఎలా తయారవుతుంది, అందులో ఏమేమి ఉంటాయో మనకి తెలియజేస్తుంది 8వ తరగతి చదువుతున్న శ్రీనయన.
3: నేల అనేది భూమి ఉపరితలాన్ని కప్పి ఉంచే పలుచని వదులైన మట్టి పొర. మొక్కలు పెరగడానికి స్థలాన్ని ఇస్తుంది. ఆహారం పండించడానికి సహాయం చేస్తుంది. మనం తినే ఆహారంలో 95% మట్టి నుంచే వస్తుంది. అందుకని మట్టి అంటే కేవలం మురికి కాదు, అది సజీవమైనది. అనేక రకాల జీవులకు నిలయం. అవెంత సూక్ష్మంగా ఉంటాయంటే ఒక చెంచాడి మట్టిలో 100 కోట్ల వరకు జీవించగలవని శాస్త్రవేత్తలు చెబుతారు. వానపాములు, సూక్ష్మ కీటకాలు వంటి కోట్లాది చిన్న జీవులకు మట్టి నివాసం. వాటిలో కొన్నిటినే మనం చూడగలుగుతున్నాం. మరికొన్ని చూడాలంటే భూతద్దం కావాల్సిందే. మట్టి ఎలా తయారవుతుందంటే అది చిన్న చిన్న రాతి కణాల, చనిపోయిన మొక్కలు, జంతువులు, గాలి, నీటి మిశ్రమం, కేవలం కొంచెం మట్టి ఏర్పడడానికి కూడా చాలా సంవత్సరాలు పట్టవచ్చు. అందుకని దాన్ని సంరక్షించుకోవాల్సిన బాధ్యత మనది. నీటి నిల్వ, మొక్కల పెంపకం, వాయువులను గ్రహించి విడుదల చేయడం వంటి 3 ముఖ్యమైన పనులతో మనకు సహాయం చేస్తుంది. కార్బన్ డైఆక్సైడ్ గ్రహించి కార్బన్ రూపంలో నిల్వ చేయడం ద్వారా వాతావరణ మార్పులను ఎదుర్కోవడంలో కీలక పాత్ర పోషిస్తుంది.
1: చక్కని సమాచారాన్ని తెలియజేశావు శ్రీనయన. పరమానందయ్య గారికి అమాయకులైన శిష్యులున్నారు. వారు అమాయకంతో చేసే పనులు మనకి నవ్వు తెప్పిస్తాయి. ఒకరోజు ఆ శిష్యులందరూ పక్క ఊరికి వెళ్ళవలసి వచ్చింది. తిరుగు ప్రయాణం అయ్యేసరికి చాలా చీకటి పడింది. ఆ ప్రయాణంలో ఒక వాగుని దాటి వెళ్ళవలసి వచ్చింది. శిష్యులందరికీ వాగుని చూడగానే భయం వేసింది. అట్లా దాటాలని కాలుగాలిన పిల్లుల్లా అటు ఇటు తిరగసాగారు. మరి వారు వాగుని ఎలా దాటారో, అవతల ఒడ్డుకి ఎలా చేరుకున్నారో సంభాషణ రూపంలో విందామా ఫ్రెండ్స్. పాత్రలు: కైలాసం 10వ తరగతి చదువు

0: చదువుతున్న సూర్యతేజ, గణపతి పదో తరగతి చదువుతున్న హరిప్రసాద్, నంది ఏడవ తరగతి చదువుతున్న సాత్విక్, మణి ఏడవ తరగతి చదువుతున్న సాయి గణేష్, గురువు ఏడవ తరగతి చదువుతున్న భార్గవ్.
1: ఒరేయ్, ఇప్పుడు రాత్రి అయింది కదా, వాగు దినమంతా ప్రవహించి అలసిపోయి ఉంటుంది. అవి నిద్రపోయే సమయం చూసి మనము వాగు దాటుదాం.
2: మరి వాగు నిద్రపోతున్నా లేదో ఎలారా తెలిసేది?
3: ఓహో, అదెంత పని, నిన్ను చిటికలో కనిపెడతా చూడండిరా.
4: ఒరేయ్ నంది, ఇప్పుడు ఆ మన్నుతున్న కట్టెందుకురా?
3: వాగుకు వాతలు పెడతానురా, శబ్దం వస్తే మెలకువగా ఉన్నట్లు, లేదంటే నిద్రపోయినట్టు.
1: అరే మణి, నంది వాగు నిద్రపోలేదురా, సుయి సుయి మణి శబ్దం చేసి మంటని మింగేసిందిరా.
5: అవునురా గణపతి, నాకు భయంగా ఉంది, నువ్వు వాత పెట్టావు కదా, అందుకే కోపంతో మంటని మింగేసిందేమోరా, మనల్ని కూడా ఏమైనా చేస్తే ఎలారా?
3: అవునురా మణి, నాకు కూడా భయంగానే ఉందిరా, నేను వాతలు పెట్టానని కోపం వచ్చి నా మీద పగబడుతుందేమోరా.
4: ఏం కాదులేరా నంది, మనతో పాటు మన గురువు గారు కూడా ఉన్నారు కదా, మన గురువు ఉండగా మనకేం భయం రా. రండిరా గణపతి, కైలాసం, నంది, అందరూ ఇలా రండిరా, వాగు నిద్రపోయేదాకా ఇలా కూర్చుందాం.
0: కొంత సమయం తర్వాత.
1: ఒరే మణి, లేవండ్రా, అందరూ లేవండి, వాగు నిద్రపోతున్నదిరా, పదండిరా, మనం బయలుదేరుదాం.
2: అవునా, ఎలా కనిపెట్టావురా?
1: అదే కట్టను పట్టుకొని నీటి అంచున అటు ఇటు తిప్పి ఒక్కసారిగా నీళ్ళల్లో ఉంచాను. వాగు కిక్కురమనలేదు, అంటే వాగు నిద్రపోతున్నట్లే కదా.
3: మరి మన అలికిడికి వాగుకు మెలకువ వస్తే?
4: వస్తే చూద్దాం లేరా, ఏం కాదు లేరా, ధైర్యంగా వెళ్దాం, రండిరా, అదేమైనా అంటే దాని అంతు
3: తేల్చుదాం.
2: అరే నంది, మణి భయంగా ఉందిరా, వాగులో మునిగి పోతామేమోనని.
1: ఒరే కైలాసం, ఏం భయపడకురా, మనందరం ఒకరి చెయ్యి ఒకరు పట్టుకుని వాగు దాటుదాం.
4: అబ్బా, ఏం భయపడకురా కైలాసం, ఏం కాదు రా, వెళ్దాం.
3: హా, పదండ్రా, పదండి.
2: అరే నేను మాత్రం కళ్ళు మూసుకుంటాను, నా చేతులు పట్టుకొని మీరే నన్ను నడిపించండి.
1: సరే, అరే పట్టుకొని రా కైలాసం గారి చేతులు.
3: అమ్మయ్యా, వాగు దాటం, వాగుకి మన మీద కోపం లేదురా, మనల్ని ఏమి చేయలేదురా.
4: ఒరేయ్ కైలాసం, కళ్ళు తెరువు, మనం వాగు దాటాం చూడరా.
2: అవునురా, వాగు మనల్ని ఏమి చెయ్యలేదురా.
4: ఒరేయ్ వాగైతే దాటాం, కానీ నాకో అనుమానం.
1: ఏంటిరా, ఏంటా అనుమానం?
4: అందరం వాగు దాటామా లేదా అని. మీరు వరుసలో నిలబడండి, నేను లెక్క పెడతాను.
3: అవునురా, రండి రండిరా, వరుసలో నిలబడదాం.
4: 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11. ఒరేయ్ 11 మందిమే ఉన్నాం రా, వాగు పగబట్టి ఒకరిని మింగేసింది రో.
3: ఏది ఆగురా, నేను లెక్క పెడతాను. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11. అవునరా, నిజంగానే మనలో ఒకరిని వాగు మింగేసింది రోయ్.
1: అరే పదండి రా, గురుగారి దగ్గరికి వెళ్దాం. అరే నంది, మణి, బృంగి, శృంగి, ఫణి, కైలాసం, అందరు కలిసి పదండి రా, పదండి.
4: గురువుగారు, గురువుగారు.
6: ఒరేయ్ ఒరేయ్ ఒరేయ్, ఏంటిరా ఏడుపులు?
3: గురువుగారు, వాగు మనలో ఒకరిని మింగేసింది.
6: ఏమిటి, వాగు మింగేసిందా, అదేందిరా?
2: అవును గురువుగారు, చూడండి, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11. అయ్యో, వాగు మనలో ఒకరిని మింగేసిందే.
6: 11 ఏమిటిరా బడుద్దాయి, నిన్ను నువ్వు లెక్క కట్టవు, నీతో కలిపితే 12 కదరా శుంఠ.
2: అరే అవునురా, అవును. అరే
6: వాగు మింగేయడం ఏమిటిరా, ఇంత అమాయకులు అయితే ఎలారా మీరు. సర్లే,
1: అవునురా, వాగు ఎవరిని మింగలేదురా.
3: అదేరా, నేను వాగుకు వాతలు పెట్టాను కదా, నన్నేమైనా చేస్తుందేమో అనుకున్నా.
6: వాగు మింగేయడం ఏంటిరా, ఇంత అమాయకులు అయితే ఎలారా మీరు. సర్లేండి, పదండి పదండి, వెళ్దాం.
2: పదండి గురుగారు.
0: కార్యక్రమంలో చివరిగాను, స్నేహం జీవితంలో అత్యంత విలువైన బంధం. నిజమైన స్నేహం అంటే కేవలం సంతోషాలు పంచుకోవడం మాత్రమే కాదు, కష్టాల్లో అండగా నిలవడం కూడా. మనం ఇప్పుడు వినబోయే నీతి కథ క్షమాగుణం, కృతజ్ఞత, నిజమైన స్నేహం విలువలను చక్కగా వివరిస్తుంది. మరి ఆ కథను

0: వినిపిస్తోంది 7వ తరగతి చదువుతున్న అభినయ.
1: ఒక గ్రామంలో ఇద్దరు ప్రాణ స్నేహితులు ఉండేవారు. ఒకరోజు సెలవు కావడంతో ఇద్దరూ కలిసి ఊరి బయటకు షికారుకు వెళ్లారు. దారిలో ఒక చిన్న విషయంపై ఇద్దరి మధ్య వాదన మొదలయ్యింది. ఆ వాదన క్రమంగా గొడవగా మారింది. కోపాన్ని అదుపు చేసుకోలేక ఒక స్నేహితుడు మరొకరి చెంపపై బలంగా కొట్టాడు. దెబ్బతిన్న స్నేహితుడు బాధపడిన ఒక్క మాట కూడా మాట్లాడలేదు. పక్కనే ఉన్న ఇసుకపై ఇలా రాశాడు, ఈరోజు స్నేహితుడు నన్ను కొట్టాడు. ఆ తరువాత ఇద్దరూ మళ్లీ కలిసి ముందుకు నడిచారు. కొంత దూరం వెళ్లిన తరువాత ఇద్దరికి దాహం వేసింది. సమీపంలోని నీటి మడుగు వద్దకు వెళ్లారు. దెబ్బతిన్న స్నేహితుడు ముందుగా నీటిలోకి దిగాడు. కానీ అక్కడ ప్రమాదకరమైన ఊబి ఉండడంతో అందులో చిక్కుకొని మునిగిపోసాగాడు. ప్రాణభయంతో గట్టిగా సహాయం కోసం కేకలు వేశాడు. ఇద్దరి మధ్య కొద్దిసేపటి క్రితమే గొడవ జరిగిన మరో స్నేహితుడు ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే తన దుస్తులను ఉపయోగించి మునిగిపోతున్న స్నేహితుడికి అందించాడు. అతడిని ఊబి నుంచి బయటకు లాగి ప్రాణాలు కాపాడాడు. కొంతసేపటి తరువాత ప్రమాదం నుంచి కోలుకున్న స్నేహితుడు సమీపంలోని ఒక పెద్ద బండరాయిపై ఇలా చెక్కాడు, ఈరోజు నా స్నేహితుడు నా ప్రాణాలు కాపాడాడు. ఇది చూసిన మొదటి స్నేహితుడు ఆశ్చర్యంతో అడిగాడు, నిన్ను కొట్టినప్పుడు ఇసుకపై రాశావు, ఇప్పుడు బండరాయిపై ఎందుకు చెక్కావు? అప్పుడు అతను చిరునవ్వుతో ఇలా సమాధానం చెప్పాడు, ఎవరైనా మనకు బాధ కలిగిస్తే దాన్ని ఇసుకపై రాయాలి, ఎందుకంటే క్షమ అనే గాలి వీచినప్పుడు ఆ బాధ చెరిగిపోతుంది. కానీ ఎవరైనా మనకు చేసిన ఉపకారాన్ని బండరాయిపై చెక్కాలి, ఎందుకంటే కాలం మారినా ఆ కృతజ్ఞత ఎప్పటికీ చెరిగిపోకూడదు. నీతి: నిజమైన స్నేహం మాటల్లో కాదు, చేతల్లో కనిపిస్తుంది. కష్టాల్లో తోడుగా నిలిచేవారే అసలైన స్నేహితులు.
0: మంచి కథను వినిపించా అభినయ. ఈనాటి చిన్నారి లోకం కార్యక్రమంలో ఎస్ఆర్ హై స్కూల్ ప్రతిభా బ్రాంచ్ పోచమైదాన్ వరంగల్ విద్యార్థులు అందించిన కదంబ కార్యక్రమం విన్నారు. వ్యాఖ్యానం నిత్యశోభిత.
2: శ్రోతలు, ఇంతవరకు చిన్నారి లోకం చిన్నపిల్లల కార్యక్రమంలో ఎస్ఆర్ హై స్కూల్ ప్రతిభా క్యాంపస్ వరంగల్ విద్యార్థులు సమర్పించిన కదంబ కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం ఎఫ్ఎం బ్యాండ్ 103.9 MHz పై ఇప్పుడు సినీ గీతం వినండి. బాలమిత్రుల కథ చిత్రం నుండి ఎస్ జానకి పాడిన పాట, డాక్టర్ సి నారాయణరెడ్డి గీతం సత్యం సంగీతం.

మరోసిన గీతం వినండి. ఆకాశమంతా చిత్రం నుండి మధు బాలకృష్ణన్ పాడిన పాట అనంత శ్రీరామ్ గీతానికి విద్యాసాగర్ సంగీతం.

ఆకాశవాణి వరంగల్ కేంద్రం సమయం సరిగ్గా 10 గంటలు. ఇక వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ఆధార్ యాప్ 4 కోట్ల డౌన్లోడ్లు దాటింది. సౌకర్యవంతమైన డిజిటల్ ఆధారిత గుర్తింపు సేవలపై ప్రజలు పెరుగుతున్న నమ్మకాన్ని స్పష్టం చేస్తోందని ఎలక్ట్రానిక్స్ ఐటీ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ యాప్ ప్రారంభమైనప్పటి నుంచి 11 లక్షలకు పైగా చిరునామా నవీకరణలకు కల్పించింది. అలాగే యాప్ దాదాపు 49 లక్షల మొబైల్ నెంబర్ నవీకరణలు కూడా సాధ్యం చేసిందని, ప్రజలు యాప్లోని బయోమెట్రిక్ లాక్ లేదా అన్లాక్ సదుపాయాన్ని 19 మిలియన్లకు పైగా సార్లు ఉపయోగించుకున్నారని మంత్రిత్వ శాఖ తెలియజేసింది. వికారాబాద్ నియోజకవర్గం శివారెడ్డిపేట ఆర్డీఓ కార్యాలయం వద్ద 261 కోట్ల రూపాయలు చేపట్టనున్న హ్యామ్ రోడ్ల పనులకు తెలంగాణ శాసనసభాపతి స్థానిక ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ కుమార్, రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి దొద్దుళ్ల శ్రీధర్ బాబు నిన్న శంకుస్థాపన చేశారు. ఆషాఢ భవనాల సందర్భంగా HMDA గ్రౌండ్స్లో నిర్వహించిన కులవృత్తుల ఉపాధి మేళకు ప్రజాస్పందన లభించింది.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ఆధార్ యాప్ 4 కోట్ల డౌన్లోడ్లు దాటింది. ఇది సౌకర్యవంతమైన డిజిటల్ ఆధారిత గుర్తింపు సేవలపైన ప్రజల్లో పెరుగుతున్న నమ్మకాన్ని స్పష్టం చేస్తోందని ఎలక్ట్రానిక్స్ ఐటీ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ యాప్ ప్రారంభమైనప్పటి నుంచి 11 లక్షలకు పైగా చిరునామా నవీకరణలకు వీలు కల్పించింది. అలాగే యాప్ దాదాపు 49 లక్షల మొబైల్ నంబర్ నవీకరణలు కూడా సాధ్యం చేసిందని, ప్రజలు యాప్లోని బయోమెట్రిక్ లాక్ లేదా అన్లాక్ సదుపాయాన్ని 19 మిలియన్లకు పైగా సార్లు ఉపయోగించుకున్నారని మంత్రిత్వ శాఖ తెలియజేసింది.

వికారాబాద్ నియోజకవర్గం శివారెడ్డిపేట ఆర్డీఓ కార్యాలయం వద్ద 261 కోట్ల రూపాయలతో చేపట్టనున్న హ్యామ్ రోడ్ల పనులకు తెలంగాణ శాసనసభాపతి స్థానిక ఎమ్మెల్యే ఘటం ప్రసాద్ కుమార్, రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి దుద్దుళ్ల శ్రీధర్ బాబు నిన్న శంకుస్థాపన చేశారు. ఆషాఢ భవనాల సందర్భంగా HMDA గ్రౌండ్స్ లో నిర్వహించిన కులవృత్తుల ఉపాధి మేళాకు మంచి స్పందన లభించిందని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. సంప్రదాయ చేతి వృత్తులు, చేనేత, సేంద్రీయ ఉత్పత్తుల అమ్మకాలను ప్రోత్సహిస్తూ వేలాది కళాకారుల కుటుంబాలను ఈ మేళా ప్రోత్సహిస్తుందన్నారు. ఆరుట్లలోని తెలంగాణ పబ్లిక్ స్కూల్లో మైనారిటీల సంక్షేమ శాఖ మంత్రి మొహమ్మద్ అజరుద్దీన్ సందర్శించారు. 3 గంటలకు పైగా విద్యార్థులు, ఉపాధ్యాయులతో సమయం గడిపారు. ఫిర్యాదుల పరిష్కార ప్రక్రియ కేవలం ఫిర్యాదులు కొట్టివేయడానికే పరిమితం కాకుండా పెన్షనర్ల ఆందోళనలు, ఆకాంక్షలను పరిష్కరించడంపై దృష్టి పెట్టాలని సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పెన్షన్ల శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. న్యూఢిల్లీలో జరిగిన పెన్షన్ వ్యాజ్యాలపై 2వ జాతీయ వర్క్షాప్ లో ఆయన మాట్లాడారు. హుసేన్సాగర్లో ఈమేఎస్ సెయిలింగ్ అసోసియేషన్ నిర్వహించిన మొదటి ILCA ఓపెన్ ఇండియా అంతర్జాతీయ సెయిలింగ్ ఛాంపియన్షిప్ YAI 40వ హైదరాబాద్ సెయిలింగ్ వీక్ 2026 నిన్న ముగిసింది. 19 సెయిలింగ్ క్లబ్లు, సంస్థల నుంచి 19 మంది మహిళలతో సహా 124 మంది సెయిలర్లు ILCA 7, ILCA 6, ILCA 4 విభాగాల్లో పోటీ పడ్డారు. ఫిఫా ప్రపంచకప్ ఫుట్బాల్ పోటీలో ఈ రాత్రి అర్జెంటీనా, స్పెయిన్ మధ్య ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని వార్తలు ఉదయం 11 గంటలకు.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం తరతరాల తరగని ఆనందం అలరించి సంపూర్ణ వినోదం స్టూడియో క్లాక్ లో టైం 10:03 దాటి 30 సెకండ్లు అయింది.

ఓ పాటని ఒకసారి పాడామనుకోండి రోజులో, అది పొద్దున్నే ఉండొచ్చు, మధ్యాహ్నం ఉండొచ్చు, ఈవినింగ్ ఉండొచ్చు, ఏదైనా పని చేస్తూ ఉండొచ్చు, ఆపాత మధురం ఉండొచ్చు, లేదు 80స్లో రిలీజ్ అయిన పాట ఉండొచ్చు, 90స్లో రిలీజ్ అయిన పాట ఉండొచ్చు, లేదు సరికొత్త మూవీలోని పాట అయినా ఉండొచ్చు, కానీ ఆ పాటని పదే పదే పాడుతూ ఉన్నాము అంటే ఖచ్చితంగా అది ఎవర్ గ్రీన్ హిట్స్ అయ్యే ఉంటుంది. కాబట్టి అటువంటి హిట్స్ పాటలు వినాలి అంటే వివిధ భారతిని 10 గంటల నుంచి 11 గంటల వరకు ట్యూన్ చేసుకుని ఉంటే ఖచ్చితంగా అటువంటి పాటలు వినొచ్చు. మరి ట్యూన్ చేసుకుని ఉన్నారు కదా, ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం తరతరాల తరగని ఆనందం మలరించి సంపూర్ణ వినోదం. మరి ఇప్పుడు ఎవర్ గ్రీన్ హిట్స్లో 2010 నుంచి 2026 యాజ్ ఆన్ డేట్ వరకు రిలీజ్ అయిన మూవీస్లోని మంచి ఎవర్ గ్రీన్ హిట్స్ అయితే వినేద్దాం. మరి 30 రోజుల్లో ప్రేమించడం ఎలా, ఈ మూవీ నుండి పాట వినేద్దాం. సెట్ శ్రీరామ్ సునీత పాడిన పాట, చంద్రబోస్ రచన, అనూప్ రూపేష్ సంగీతం. మరి ఈ పాటను పెద్ద అంబర్పేట్ గుండు అంబదాసు, లావణ్య, సాయి ప్రకాష్, అనిల్ కుమార్, సంధ్యారాణి, అశ్వి శంకరమ్మ, అలాగే నిజామాబాద్ గుమాస్తా కాలనీ నుండి సంఘవి శ్రీనివాస్, లావణ్య, హేమచంద్ర, లతిక, ఇంకా మహబూబ్ నగర్ జిల్లా మూసాపేట నుండి ఎం నరేష్, రోజా, శిరీష, ఓంకార్, లక్ష్మీ నరసింహ కోసం, అలాగే చోడవరపు నాగేశ్వరరావు, రమాదేవి, లక్ష్మీ శశాంక్, గాయత్రి, విస్తృత, మహాజ్యోతి, సాయిమన్విత, సంహృత, మహాజ్యోతి, గీతానగర్, హైదరాబాద్ నుంచి వీళ్ళ కోసం పాట, అలాగే తిప్పర్తి నల్గొండ జిల్లా నుండి శ్రీరామదాసు, అంజాచారి, అలాగే బ్రహ్మచారి, చిలకమరి, ఉపేంద్రచారి వీళ్ళందరి కోసం వచ్చేస్తుంది ఈ పాట.

0: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
1: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
0: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసీ.
2: ఎల్ఐసి ప్రతిక్షణం మీకు తోడుగా.
3: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
4: 10:10 దాటి 52 సెకండ్లు అయింది. ఎవర్ గ్రీన్ హిట్స్ లో ఆదిలాబాద్ నుంచి హర్షిణి కోసం, అలాగే హస్తినాపురం ఈస్ట్ హైదరాబాద్ నుండి కన్యాగారి సత్యనారాయణ, ఇంద్రవేణి, మెద్నేష్, అనిరుద్ధ్, శ్రేయాంష్, ఇంకా కల్వకుర్తి నాగర్ కర్నూలు జిల్లా శ్రోతలు, నేదరుని కళ్యాణ్ చారి కోసం, అలాగే నాగమణి, రిత్విక్ చారి, శ్రీ వైష్ణవ్ చారి కల్వకుర్తి నుండి, అలాగే తోటపల్లి నుండి శ్రోతలు కస్తూరి రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు, పృథ్వీనారాయణ, పృథ్వీరాజ్, రుద్రగణేష్, అలాగే ఏకలవ్య నగర్ నుండి వెంకటేష్, శ్యామల వాళ్ళ కుటుంబ

విద్యార్థుల కోసం. అలాగే ముసరాంబాగ్ హైదరాబాద్ నుంచి ఆర్ఎస్ఆర్ మూర్తి గారి కోసం కూడా ఒక మంచి పాట ప్లే చేస్తాను, వింటూనే ఉండాలి. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. ఇప్పుడైతే వినిద్దాం కలర్ ఫోటో చిత్రం కోసం కాళభైరవ పాడిన పాట కిట్టు విశ్వ ప్రగడ గేయ రచన కాళభైరవ సంగీత సారథ్యంలో.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.

సంతోష్, లక్ష్మి, ప్రియా, ప్రతీక్ష, సుస్వర. సుస్వర పేరు ఎంత బాగుందండి. సుమధు, ఇంకా వాళ్ళ కుటుంబ సభ్యుల కోసం. అలాగే వర్ష, వర్షం సినిమా నుంచి పాట అంటున్నారా? ఓకే ఓకే. హేమలత, విశ్వరాజ్ చోటుపల్లి నుంచి మెసేజ్ చేశారు. ఇంకా యామిని, భవ్యశ్రీ, సుధారామయ్య, చైత్రిక, రామయ్య, కార్తీక్ మెసేజ్ చేశారు. మీ ఊరు పేరు మిస్ చేశారండి మీరు. అలాగే ఎవర్ గ్రీన్ హిట్స్లో మంచి పాటను వినిపించగలరు అంటూ నిజామాబాద్ నుండి నాగనాథ్ గుప్తా, గోదావరి గుప్తా, రవి, రాజు, కళ్యాణి. అలాగే నిజామాబాద్ ఆర్ఆర్ చౌరస్తా నుండి రాజు, ఉమారాణి, వంశీ, స్వరూప, నిహాల్, సాయినాథ్, సుచిత్ర. శ్రోతలకు మరోసారి గుర్తు చేస్తున్నాను, దయచేసి ఒకసారి పంపించిన మెసేజ్ని పదే పదే పంపించకండి. ఖచ్చితంగా మీ పేరు, మీరు అడిగిన పాటను ప్లే చేయడానికి మాత్రం ప్రయత్నిస్తాను. పార్సెకుట్ట, సికింద్రాబాద్ నుంచి మెసేజ్ చేస్తున్నారు నోముల, భాగ్యమ్మ, వెంకటేష్. అలాగే రామ్నగర్ నుంచి సంగీత, సుధాకర్, సాహితి కూడా మెసేజ్ చేశారు, మంచి పాట వినిపించండి అంటూ. అందరి కోసం పలాస చిత్రం కోసం రఘు కుంచే పాడిన పాట, అలాగే ఉత్తరాంధ్ర జానపదంతో కలిగిన ఈ పాటను రాసిన వారు కూడా వారే. అలాగే రఘు కుంచే సంగీత సారథ్యంలో ఈ సినిమా నుంచి ఈ పాట మీ అందరి కోసం.

ఎవర్ గ్రీన్ హిట్స్లో రాయగిరి నుండి దాసరి రవి గారికి, అలాగే ఇంకా కూకట్పల్లి నుంచి సాహితి ఫూలాంగ్ నిజామాబాద్ శ్రోతలు మా వహీద్ రుమాని, మహమ్మద్ జమీర్, ఫసీ సునీద్, జుబేర్ ముఖ్రామ్, నుమాన్ ఫరూక్, జకీర్ ఫసిల్, ఇంకా అలాగే నిజామాబాద్ ఆదర్శ్ నగర్ నుంచి కీర్తి, రాజ్ కుమార్, సరోజా,

0: तेलंगाना राज्य के आयुक्त एवं निदेशक नगर प्रशासन द्वारा जनहित में जारी रेन वाटर हार्वेस्टिंग हर घर की जिम्मेदारी।
1: పది గంటల 23 నిమిషాలు దాటి 23 సెకండ్లు అయింది వివి క్లాక్ లో. ఏదైనా ఒక మంచి పాట వినిపించండి అంటూ విష్ణు యాదవ్ గారు, సునీల్ రాజ్, రవీందర్ బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి, అలాగే భువనగిరి అర్బల్ కాలనీ నుండి కొండ యాదగిరి, శాంత, అభియాన్, అశ్విని, ఇంకా కృష్ణా జిల్లా నుండి అప్పలరాజు గారు, ఇంకా భూదాన్ పోచంపల్లి శ్రోతలు ఎలగనెల మార్కన్నయ్య, లక్ష్మీ, దివ్య, శ్రీను, చిన్ను, నాగులు, అలాగే భాస్కర్, నాగేష్, నారాయణ, మెట్పల్లి నుండి, ఇంకా జోగులాంబ గద్వాల జిల్లా నుండి కె ఆనందరావు, చాగపురం ప్రదీప్ కుమార్, నల్లబోతర జ్ఞానేశ్వర్, రూప, రీతు, ఇంకా సుజాత, అలాగే నిజామాబాద్ 300 క్వార్టర్స్ నుంచి నరసింగరావు, గద్వేల్ నుంచి సేర్ల వెంకటేశ, గుణారాం ప్రసాద్, రామ్ చరణ్, ఇంకా బోర్డు మెసేజ్లు కానీ రిపీటెడ్ కానీ వస్తున్నాయి. అనంతపురం జిల్లా కొడిమి గ్రామం నుండి అఖిల్, అరుణ, సద్దానప్ప, లింగరాజు, యశ్వంత్, సుధీర్ అందరి కోసం వచ్చేస్తుంది అలా వైకుంఠపురం చిత్రం నుండి ఈ పాట.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ ఆడ్స్ ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నంబర్ మరవకండి, 9490463863. ఆరోగ్య జీవనం ఆనందదాయకం.
2: లంగర్ హౌస్ నుంచి సంగీత, శ్రవణ్ కుమార్ యాదవ్. ఇంకా నిజామాబాద్ జక్రాన్పల్లి నుండి అరుణ రాజేందర్, అలాగే వలగొండ మండలం గొన్నేపల్లి గ్రామం నుండి ఈదును లక్ష్మయ్య, జంగమ్మ, వినోద్ కుమార్, నిహారిక, హరిదీక్షిత్, తనుజశ్రీ, పూర్ణ తేజశ్రీ, అలాగే తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం మండలం నుండి బండారు త్రిమూర్తుల గుప్త, గొల్లపూడి నాగలక్ష్మి, జగదీష్, రేవతి, యశ్వంత్ బాబు, నాగభాగ్యశ్రీ, గొల్లపూడి సూర్య భార్గవి. ఇంకా ఏదైనా మంచి పాటను వినిపించగలరు అంటూ హన్మకొండ జిల్లా కాశీపేట నుండి తరాలపల్లి గ్రామం నుండి మెసేజ్ చేశారు. జరిపోతుల బుచ్చయ్య, ఇంకా వాళ్ల కుటుంబ సభ్యులు, అలాగే రాజు, మమత, పవన్ కళ్యాణ్, శ్రావణి, అమ్మ, నాబ్గని మెసేజ్ చేశారు. భూదాన్ పోచంపల్లి మాధవరెడ్డి చౌరస్తా నుండి అందరి కోసం వచ్చేస్తుంది రాహు మూవీ నుండి శ్రీరామ్ పాడిన పాట, ప్రవీణ్ లక్కరాజు సంగీత సారథ్యంలో.

ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555 కాల్ చేయండి.

0: ఎవర్ గ్రీన్ హిట్స్ అన్న హిట్స్ వినాలని బోర్డు మంది మెసేజ్ చేస్తున్నారు. అయితే మా కోసం కూడా మంచి పాట వినిపించండి అంటూ నెహ్రూ పార్క్ నిజామాబాద్ నుంచి అదీజ్ బాయ్, మథీన్ బాయ్, షేక్ చాంద్, ఫరూక్, సయ్యద్ ఖలీల్, ముబీన్ బాయ్, యాసిన్ మోసా, కరీం, షేక్ సలీం నెహ్రూ పార్క్ నిజామాబాద్ నుంచి, అలాగే షాపలి నుండి చింతా శ్రీనివాస్ గారు మెసేజ్ చేశారు. ఇంకా జిప్లిక్ పల్లి నుండి చిక్కి, చక్రపాణి, చందన, అలాగే నల్గొండ నుండి సంయుక్త, సందీప్ మెసేజ్ చేస్తున్నారు. మీకోసం వచ్చేస్తుంది డిస్కో రాజా మూవీ నుండి ఈ పాట.
1: తింతికి పప్ప దిగిడి దిగిడి దింతికి పప్ప, తింతికి పప్ప దిగిడి దిగిడి దింతికి పప్ప.

మ్యూజిక్ లాగా రోజులు అలా అలా అలా ఫట్ ఫట్ ఫట్ మనం అయిపోతున్నాయి కదా. అసలు మొన్న జనవరి 2026 స్టార్ట్ అయిందండి, ఆల్రెడీ జూలై మిడ్ ఆఫ్ ద జూలై కూడా దాటిపోయింది. అంటే సంవత్సరం పైన నెల అయిపోయింది కూడా, ఇంత తొందరగా రోజులు గడిచిపోతున్నాయి. కానీ మనం ఎక్కడున్నామో అక్కడే ఉన్నాం కదా. అంటే ఒకసారి అనిపిస్తుంది కొన్ని కొన్ని ఏరియాస్లో ఇంకా మనం వర్క్ చేయాలేమో, లేదు ఇంకా కొంచెం స్కిల్స్ ఎన్హాన్స్ చేసుకోవాలేమో, లేదు కొంచెం వెనకబడిపోయామేమో ముందుగా అని అనిపించేస్తుంది కదా. అలాంటివి ఏమైనా ఉంటే ఒక్కసారి అట్లా రిమైండ్ చేసుకోండి. వాళ్ళు సండే కదా, కొంచెం చేయలేని పనులు ఆగిపోయిన పనులు గుర్తు చేసుకొని రేపటి నుంచి స్టార్ట్ చేసేయచ్చు. ఎందుకంటే రేపటి నుంచి న్యూ వీక్ స్టార్ట్ అవుతుంది కదా.

అయితే మనకి ఇప్పుడు సౌదీ అరేబియా నుంచి మెసేజ్ చేశారు. థ్యాంక్ యూ అండి, మీరు అక్కడ నుంచి కూడా వివిధ భారతిని వింటున్నారంటే మీకు పాటలన్నా లేదు మ్యూజిక్ అన్నా ఎంత ఇంట్రెస్టో మాకు తెలిసిపోతుంది. మీకోసం మంచి పాటను ప్లే చేస్తాను. మనకి మెసేజ్ పంపించినది మిద్దే నవీన్ కుమార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకా వెంకటేష్ నందిపేట నుంచి మెసేజ్ చేశారు మంచి పాట వినిపించమని. ఇంకా పుట్టపాక నుండి భవానీ వెంకట్, మాస్టర్ మిథున్ మహాదేవ్, భువనగిరి జిల్లా మీనానగర్ నుండి సుదర్శన్ మాదాసు విజయ, ఇంకా వాళ్ళ కుటుంబ సభ్యుల కోసం వచ్చేస్తుంది. డీజే మూవీ నుండి కార్తికేయన్ చిత్ర పాడిన పాట, సాహితీ గేయ రచన, డిఎస్పి మ్యూజిక్ కాంపోజిషన్లో.

అలసిన మనసుకు సాంత్వన చేకూర్చే మాటలు పాటల మేళవింపుతో ప్రతిరోజు రాత్రి 10 గంటలకు వీణుల విందు ఈ మధురిమ.

0: മധുരിമ.
1: పది గంటల 49 నిమిషాలు దాటి 20 సెకండ్లు అయింది వీబీ క్లాక్లో. మెసేజ్ పంపించేశాక కొంచెం ఆగచ్చు కదా, మీ పేరు స్కిప్ అయిపోయింది అనుకోండి, పేరు చదవలేదని ఫీల్ అవుతూ ఉంటారు అవునా. ఒకసారి పంపించేశారు కదా, ఇంకా నిర్భయంగా ఉండండి, నేను చక్కగా మీ పాట, మీ పేరు, మీ ఊరు కూడా చదివేస్తాను కదా. సరే, ఇప్పుడైతే ఎద్దమైలారం నుండి బాలకృష్ణ, శారద, సినితి, అఖిల్, కార్తికేయ కోసం, ఇంకా భద్రాద్రి కొత్తగూడెం నెహ్రూ బస్తీ నుంచి శ్రోత మెసేజ్ చేశారు ఎనుగంటి నాగేశ్వరరావు, సరోజిని, సతీష్, ప్రవీణ్ కుమార్, స్వరూపారాణి, చరితన్, నందన్, వేదాంష్, లింగాల కార్తిక్, మోహిత్, సిద్ధార్థ్, ఇంకా కడప నుంచి సుశీల, సుధీర్. వీళ్ళందరి కోసం వచ్చే సుధీర్ రంగస్థల మూవీ నుండి ఈ పాట.

అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.

0: 10 గంటల 55 నిమిషాలు దాటి 56 సెకండ్లు అయింది స్టూడియో క్లాక్లో. శ్రోతలందరి కోసం వచ్చేస్తుంది కమ్మని పాట, కొత్త పాట ఏమంటే అందరి కోసం వచ్చేస్తుంది. సో నెక్స్ట్ ఆర్జే రెడీగా ఉన్నారు కాబట్టి నేను మ్యూట్ అయిపోవాలి, వాళ్ళకి మైక్ ఇచ్చేయాలి.
1: హాయ్ హలో గుడ్ మార్నింగ్ దీపికా గారు.
0: గుడ్ మార్నింగ్ అంటే నాకు ఒక్కరికే గుడ్ మార్నింగ్ చెప్తే శ్రోతలు ఫీల్ అవ్వరా?
1: అందరికి గుడ్ మార్నింగ్,
0: శ్రోతలందరికీ శుభోదయం చెప్పేస్తున్నాడు మన సాయి. సో 11 గంటల నుంచి 3 గంటల వరకు మిమ్మల్ని అలరించడానికి కమ్మనైన పాటలు, ముచ్చటైన పాటలతో రెడీగా ఉన్నాడు మన సాయి. 11 గంటలకు వార్తల తర్వాత మిమ్మల్ని కలుస్తాడు. అంతవరకు మీరైతే ట్యూన్ చేసి ఉంచండి ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాల తరగని ఆనందం, అలరించి సంపూర్ణ వినోదం.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 11 గంటలు కావస్తుంది. తెలుగులో వార్తల ముఖ్యాంశాలు వింటారు.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. నేషనలిస్ట్ సిటిజన్స్ పార్టీ ఆఫ్ ఇండియాలో చేరిన 20 మంది రెబెల్ టీఎంసీ ఎంపీలకు సభలో ప్రత్యేకంగా కూర్చునేందుకు లోక్సభ స్పీకర్ ఓం బిర్లా అనుమతినిచ్చారు. అలాగే శివసేన యూబిటీకి చెందిన 6 ఎంపీలు మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేనలో విలీనం కావడానికి కూడా ఆయన ఆమోదం తెలియజేశారు. ఈ 6 ఎంపీల విలీనంతో పార్లమెంట్ దిగువ సభలో శివసేన బలం 7 నుంచి 13 పెరిగింది. చెక్ బౌన్స్ కేసుల పరిష్కారానికి రాష్ట న్యాయ సేవాధికార సంస్థ రాష్ట్ర వ్యాప్తంగా నిన్న ప్రత్యేక లోక్ అదాలత్ నిర్వహించింది. హైకోర్టుతో సహా రాష్ట్ర వ్యాప్తంగా 255 లోక్ అదాలత్ బెంచీలు ఏర్పాటు చేయగా 2826 చెక్ బౌన్స్ కేసులు, 318 ప్రీలిటిగేషన్ కేసులు కలిపి మొత్తం 3144 కేసుల్లో 41,23,50,000 రూపాయల పరిష్కార మొత్తంతో రాజీ కుదిరింది. డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ దేశవ్యాప్తంగా చేపట్టిన వరుస ఆపరేషన్లలో సుమారు 22 కోట్ల రూపాయలు విలువైన 15 కిలోల విదేశీ అక్రమ బంగారం, 20 కిలోల వెండితో పాటు 2 కోట్ల రూపాయలకు పైగా భారతీయ నగదును స్వాధీనం చేసుకుంది. తెలంగాణ క్రీడా ప్రాధికార సంస్థ 2026-27 సంవత్సరానికి వివిధ క్రీడా అకాడమీలు, ప్రాంతీయ హాస్టళ్లలో ప్రవేశాలకై ఈ నెల 20 నుంచి 28 వరకు ఎంపిక నిర్వహిస్తుంది. అండర్ 10 అండర్ 18 వర్గాల్లోని బాలురు బాలికల కోసం సైక్లింగ్, హాకీ, అథ్లెటిక్స్ విభాగాల్లో ప్రత్యేక కమిటీ పర్యవేక్షణలో

ఎంపికలు నిర్వహిస్తారు. పారిశుద్ధ్య కార్మికుల పని పరిస్థితులు, భద్రత, సమగ్ర సంక్షేమాన్ని మెరుగుపరిచే అంశాలపై నేషనల్ కమిషన్ ఫర్ సఫాయి కర్మచారీస్ నిన్న సమగ్ర సమీక్ష నిర్వహించింది. ఉద్యోగ సంఘాల నాయకులు, క్షేత్రస్థాయి పారిశుద్ధ్య సిబ్బంది లేవనెత్తిన సమస్యలు, వ్యవస్థాగత ఆందోళనలు నేరుగా విని భవిష్యత్తులో చేపట్టాల్సిన చర్యల గురించి చర్చించేందుకు ఈ సమావేశం ఒక వేదికగా నిలిచిందని సామాజిక న్యాయం సాధికారత మంత్రిత్వ శాఖ పేర్కొంది. అజర్బైజాన్లోని భారత రాయబార కార్యాలయం బాకులోని తమ ప్రాంగణంలో భారతదేశంలోని యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాలపై ఒక శాశ్వత ప్రదర్శనను ప్రారంభించింది. ఫీఫా వరల్డ్ కప్ ఫుట్బాల్లో భాగంగా ఈ రాత్రి న్యూయార్క్ న్యూజెర్సీ స్టేడియంలో జరిగే ఫైనల్స్లో అర్జెంటీనా స్పెయిన్ తలపడతాయి. భారత కాలమానం ప్రకారం ఈ మ్యాచ్ అర్ధరాత్రి 12:30 ప్రారంభమవుతుంది. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. 12:30 జాతీయ వార్తలతో కలుసుకుందాం.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 11 గంటలు దాటి 4 నిమిషాలు గుర్తుకొస్తున్నాయి వింటున్నారు. సండే వచ్చిందంటే ఏదో తెలియని ఎనర్జీ కదా అందరికీ. వారమంతా బిజీ బిజీగా గడిపినటువంటి మనకు ఆదివారం అంటే ఒక రిలాక్స్. అలాంటి ఈ అందమైనటువంటి రోజుని మరింత మధురంగా మార్చేందుకు మీకు ఇష్టమైన పాటలు, ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం. మరి అలనాటి 80s 90s సాంగ్స్ అంటే చాలామందికి ఫేవరెట్ కూడా. మరి ఆనాటి సాంగ్స్ వింటూ ఎంజాయ్ చేద్దాం. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

గుర్తుకొస్తున్నాయి వింటున్నారు ఓన్లీ అన్ ఆకాశవాణి వివిధ భారతి. నిలయంలో సమయం 11:10. ఒకప్పుడు 90స్లో ఏదైనా సాంగ్ వినాలి అంటే రేడియో లేదా టేప్ రికార్డ్స్ ఇదే కదా మనకి. అప్పుడు ఆ క్యాసెట్స్ని కొనడం, నచ్చిన పాటలని రికార్డు చేయించడం, ఇష్టమైన హీరో హీరోయిన్ పాటలు కలెక్ట్ చేయడం లేదా నచ్చిన మ్యూజిక్ డైరెక్టర్స్ యొక్క ఆల్బమ్స్ని కలెక్ట్ చేయడం ఇలా వినేవాళ్ళం. వినడం అంటే ఇప్పుడు చాలా అంటే చాలా యాప్స్ వచ్చేసాయి, ఒక్క క్లిక్తో వింటున్నాం. మరి అప్పట్లో పాటల పుస్తకాలు కూడా వచ్చేవి. మరి మీరు చివరగా కొన్నటువంటి పాటల పుస్తకం గుర్తుందా? మరి మీకు కూడా గుర్తుండుంటే 0402324 0852కి నాకు వాట్సాప్ చేసేయండి. ఇప్పుడైతే మీకోసం ఇళయరాజాగారి సంగీత సారథ్యంలో వచ్చిన ఎస్పీబి గారు ఆలపించిన మధుర గీతం మాటేరాని చిన్నదాని, రాజశ్రీ గారు ఎంతో అందంగా రాసినటువంటి ఈ గీతం, ప్రేమ అనురాగం ఆప్యాయతలని ఎంతో మృదుగా ఆవిష్కరించినటువంటి గీతం మీ అందరి కోసం. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. స్టే ట్యూన్డ్.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: గుర్తుకొస్తూనే వింటున్నారు ఓన్లీ అన్ ఆకాశవాణి వివిధ భారతి. తెలుగు సినీ పరిశ్రమలో హాస్య కిరీటి, నట కిరీటిగా ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకున్నటువంటి ప్రముఖ నటుడు, నిర్మాత రాజేంద్ర ప్రసాద్ గారి బర్త్డే ఈరోజు. జూలై 19, 1956 నిమ్మకూరులో జన్మించారు. 1977 స్నేహం చిత్రంతో సినీ ప్రయాణాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత లేడీస్ టైలర్, ఆహనా పెళ్ళంట, అప్పులప్పారావు, మాయలోడు వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులని కడుపుబ్బనవించారు. సహజమైనటువంటి నటన, రాజేంద్ర ప్రసాద్ గారి కామెడీ టైమింగ్ ఉంటుంది చూడండి, చాలా సూపర్. ఆయన ప్రత్యేకంగా గుర్తింపుని సంపాదించుకున్నారు. ఇటు హాస్య పాత్రలతో పాటు ఎర్రమందారం, ఆ నలుగురు వంటి చిత్రాలతో ఎమోషన్స్ను కూడా పండించవచ్చని తన నటనతో నిరూపించారు. తన నటనతో విమర్శకుల ప్రశంసలను కూడా అందుకున్నారు. పలు నంది అవార్డుతో పాటు 2026 భారత ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. నవ్వు ఒక ఔషధమైతే ఆ నవ్వును కోట్లాది తెలుగు ప్రేక్షకుల జీవితాల్లో నింపినటువంటి కళాకారుడు

రాజేంద్ర ప్రసాద్ గారు. మరి ఆయన మరెన్నో పాత్రలతో మనల్ని అలరిస్తూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని కోరుకుంటుంది వివిధ భారతి. ఏ వెరీ హ్యాపీ బర్త్డే రాజేంద్ర ప్రసాద్ గారు. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. స్టే ట్యూన్.

కొన్ని పాటలు వింటున్నప్పుడు మనకు తెలియకుండానే వేరే ప్రపంచంలోకి తీసుకొని వెళ్తాయి. మరి ఇప్పుడు వినబోయే పాట మధుర ప్రేమ గీతాల్లో ఒకటి, జంధ్యాల గారి దర్శకత్వంలో రూపొందిన నాలుగు స్థానం.

బాలాట. ఈ చిత్రంలోని చినుకులారాలి పాట రాజన్ నాగేంద్ర గారు అద్భుతంగా స్వరపరిచారు. వేటూరి గారి కలం నుండి జాలువరినటువంటి ఈ పాటని బాలుగారు, సుశీల గారు అద్భుతంగా పాడారు. క్లాసికల్గా నిలిచింది ఈ పాట, నేటికి సంగీత ప్రియుల్ని హత్తుకునే ఉంటుంది. మరి ఈ అపురూప గీతం మీకోసం, వింటూ ఉండండి, గుర్తుకొస్తున్నాయి.

0: issued in the public interest by the Commissioner and Director of Municipal Administration, Telangana. Rainwater harvesting, every home's responsibility.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం గుర్తుకొస్తున్నాయ్ వింటున్నారు. జానకి గారి గొంతు ఒక ప్రయోగశాల. ఎస్, ఎన్నో వేల పాటలు పాడారు. భౌతికంగా మనకు దూరమైన వారు ఆలపించినటువంటి గీతాలు ఇలా రేడియోలో వినిపిస్తూనే ఉంటాం కదా. ఎన్నో చిరస్మరణీయమైన గీతాలు అందించారు. ఇళయరాజా గారి కాంబినేషన్లో జానకి గారు చాలా అంటే చాలా పాటలు పాడారు. ఎన్నో అంటే చాలా డిఫరెంట్ డిఫరెంట్ ఎక్స్ప్రెషన్స్తో పాడారు. అందులో ఒక యుగల గీతం అభిలాష చిత్రంలోనిది. 1983లో విడుదలైనటువంటి ఈ చిత్రం ఏ కోదండ రామిరెడ్డి గారి డైరెక్షన్లో వచ్చింది. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం జానకి గారు పాడినటువంటి పాట ఇప్పుడు అందరి మీకోసం వినిపిస్తున్నాను. వేటూరి గారి కవితాత్మక సాహిత్యం మ్యూజిక్ లవర్స్ని అలరించే సాంగ్ సంధ్య పొద్దుల కాడ. చిరంజీవి రాధిక గారి స్టెప్స్ ఇప్పటికీ ఎవరి గ్రీన్గా నిలిచిపోతాయి. వింటూ ఉండండి ఆకాశవాణి, స్టే ట్యూన్డ్.

0: ಆಯುಷ್ಮಾನ್ ಭಾರತ್ ಪ್ರಧಾನಮಂತ್ರಿ ಜನ ಆರೋಗ್ಯ ಯೋಜನೆ ಕಿಂದ ಸುಮಾರು 60 ಕೋಟ್ಲ ಮಂದಿ ಪ್ರಜಲು 5 ಲಕ್ಷಲ ವರೆಗೂ ಉಚಿತ ಚಿಕಿತ್ಸಕು ಅರ್ಹುಲಯ್ಯಾರು. ಇಪ್ಪಟಿ ವರೆಗೆ 12 ಕೋಟ್ಲಕ್ಕೂ ಪೈಗಾ ಉಚಿತ ಚಿಕಿತ್ಸಲು ಅಂದಿಸಿದ ದ್ವಾರಾ ಪೇದ ಕುಟುಂಬಾಲಕು ವೈದ್ಯ ಖರ್ಚುಲಲೋ ಸುಮಾರು 2 ಲಕ್ಷಲ ಕೋಟ್ಲು ಆದಾ ಅಯ್ಯಾಯಿ. ಆಯುಷ್ಮಾನ್ ಆಪ್ ನು ಡೌನ್ಲೋಡ್ ಚೇಸ್ಕೊನಿ ಈ ರೋಜೇ ಆಯುಷ್ಮಾನ್ ಕಾರ್ಡ್ ನು ಪೊಂದಂಡಿ. ಮರಿನ್ನ ವಿವರಾಲ ಕೋಸಂ 1455555 ಕು ಕಾಲ್ ಚೇಯಂಡಿ.
1: గుర్తుకొస్తూనే వింటున్నారు ఓన్లీయా నాకాశవాణి వివిధ భారతి. మరి ఇప్పుడు మనం వినబోతున్నటువంటి సాంగ్ 30 ఇయర్స్ బ్యాక్ వచ్చినటువంటి సాంగ్. 1994లో విడుదలైన హ్యాలో బ్రదర్ మూవీలోని ప్రియరాగాలే. ఇప్పటికీ చాలా ఆర్కెస్ట్రా టీం వాళ్ళు పాడుతూ ఉంటారు ఈ పాటని. రాజ్ కోటి గారు అందించినటువంటి సుమధుర స్వరాలు, భువనచంద్ర గారి హృదయాన్ని అత్తుకునేటువంటి సాహిత్యం, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర గారి మధుర గానం ఈ పాటని మరో లెవెల్కి తీసుకెళ్లాయి. మరి ఇప్పుడు అదే పాట మీ అందరి కోసం వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం. స్టే ట్యూన్డ్.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: గుర్తుకొస్తూనే వింటున్నారు ఓన్లీ అన్ ఆకాశవాణి వివిధ భారతి. వంశీ గారి సినిమాలు వారి టేకింగ్ కానీ సాంగ్స్ పిక్చరైజేషన్ కానీ చాలా వెరైటీగా ఉంటుంది. ఇక వంశీ ఇళయరాజా గారి కాంబినేషన్ గురించి చెప్పనక్కర్లేదు, ఎన్నో హిట్ సాంగ్స్. ఇప్పుడు మనం వినబోయేటువంటి గీతం ఏప్రిల్ 1 విడుదల చిత్రంలోనేది. 1991 విడుదలైనటువంటి ఈ చిత్రంలో రాజేంద్ర ప్రసాద్ గారు, శోభన గారు నటించినటువంటి ఈ చిత్రంలోని పాటలు ఇప్పటికీ చాలా అంటే చాలా బాగుంటాయి. ఇళయరాజా గారి స్వరకల్పన, సిరివెన్నెల గారి సీతారామ శాస్త్రి గారి సాహిత్యం, బాలు చిత్రమగలం ఆలపించినటువంటి ఈ ప్రేమ గీతం మీ అందరి కోసం. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

దాటి 40 నిమిషాలు. 90వ దశకంలో యువతను ఎంతగానో అలరించినటువంటి మధుర ప్రేమ గీతం తపస్సు చిత్రంలోని తలుక్కుమన్నది కులుకుల తార. ఈ పాటను రాజ్కోటి గారు అందించినటువంటి స్వరాలు, వెన్నెల కంటి గారి అందమైన సాహిత్యం, మనోగారు పాడినటువంటి తీరు ఎంతోమందిని ఆకట్టుకుంది. ఇప్పటికీ శ్రోతల మనసులో నిలిచిపోయింది. ప్రేమలోని చిలిపితనం, యవ్వనంలోని ఉత్సాహాన్ని ఆహ్లాదకరంగా ఆవిష్కరించినటువంటి ఈ గీతం ఎప్పటికీ మధురంగా నిలిచిపోయింది. మరి ఈ పాట ఇప్పుడు వినేద్దామా? వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

గుర్తుకొస్తున్నాయి వింటున్నారు ఓన్లీయా ఆకాశవాణి వివిధ భారతి. స్టార్టింగ్లో నేను అడిగాను కదా పాటల పుస్తకాలు మీరు ఎప్పుడు లాస్ట్లో కొన్నారు అని, అంటే యముడికి మొగుడు పాటల పుస్తకం బాగా గుర్తుంది సార్ నాకంటూ, గజ్వేల్ నుంచి షేర్ల వెంకటేష్, అలాగే దళపతి సినిమా పాటల పుస్తకంలో కొన్నాను భువనగిరి జిల్లా మీనానగర్ నుంచి మాదాస సుదర్శన్, ఇంకా ఇదే మేము నువ్వే కావాలి చిత్రంలోని పాటల పుస్తకం నాకు ఇప్పటికీ ఉంది అంటూ విహాన్ శ్రీరామ్ శ్రీనిధి మల్లికార్జున్ చైతన్యపురం నుంచి మనకు మెసేజ్ చేశారు. ఇంకా 1972 వామో 1972 పండంటి కాపురం సినిమా పాటల పుస్తకం సినిమా థియేటర్లో తీసుకున్నాను, ఇట్టి పుస్తకంలో కలర్ పేజ్లతో ముద్రించబడిందంటూ నాగ్నాథ్ గుప్తా నిజామాబాద్ నుంచి మనకు మెసేజ్ చేశారు. నేను కొన్న పాటల పుస్తకం నువ్వు వస్తావని అంటూ చింత శ్రీనివాస్ షాలపల్లి నుంచి మెసేజ్ చేశారు. నిన్నేం పాట పుస్తకం నా దగ్గర ఉంది అంటూ రాజు ఉమారాణి గారు మనకి మెసేజ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. మరి కొంతమంది డైరెక్టర్స్ మూవీ డైరెక్టర్స్ నేమ్స్ మనకి పోస్టర్ మీద ఉంటే చాలు వినోదం విషయం పక్కా అని అనుకునేవారు. అందులో ఒకరు ఎస్వి కృష్ణారెడ్డి గారు. వారి సినిమాలు కుటుంబ సమేతంగా చూసేలా ఉండేవి. 93 వచ్చినటువంటి మూవీ రాజేంద్రుడు గజేంద్రుడు, మరి ఇందులో కుక్కుకు కుక్కుకు సాంగ్ అందరికీ గుర్తుంది కదా. మరి భువనచంద్ర గారి సాహిత్యం, ఎస్వి కృష్ణారెడ్డి గారి సంగీతం, బాలు చిత్ర గారి మధుర గానం ఈ గీతానికి మరింత ఆకర్షణ తీసుకొచ్చింది. ఇక రాజేంద్ర ప్రసాద్ గారు, సౌందర్య గారి మనోహరమైన అభినయంతో ఈ పాట నేటికి సంగీతాభిమానులను అలరిస్తూనే ఉంది. మరి ఇప్పుడు అదే గీతం మీ అందరి కోసం, వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

మీరు ఇంతవరకు గుర్తుకొస్తున్నాయి విన్నారు. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 12 గంటలకు వస్తుంది. న్యూస్ హెడ్లైన్స్ వింటారు.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నీలంల సమయం 12 గంటలు దాటి 5 నిమిషాలు. మనిషి జీవితానికి నిజమైనటువంటి అర్థం తన కోసం మాత్రమే కాకుండా సమాజం కోసం జీవించడంలోనే ఉంది. ఇదే ప్రజాసేవ యొక్క అసలైన స్ఫూర్తి. సేవ చేయడానికి పెద్ద పదవులు, అపారమైనటువంటి సంపదలు కూడా అవసరం లేదు. మంచి మనసు, సహాయపడాలన్నటువంటి సంకల్పం ఉంటే చాలు. ఒక చిన్న సహాయం కూడా ఒకరి జీవితంలో పెద్ద మార్పును తీసుకురాగలదు. ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్తున్నావు సాయి అంటే, పుట్టినప్పటి నుంచి కడు పేదరికంలో మగ్గినటువంటి ఆమె ఇప్పుడు మాత్రం బెంగాల్ అన్నపూర్ణగా గుర్తింపు తెచ్చిపెట్టుకున్నారు. ఇంతకీ ఎవరు ఆమె? ఈ పాట తర్వాత తెలుసుకుందాం. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: చైతన్య స్ఫూర్తి వింటున్నారు. ఓన్లీ అన్ ఆకాశవాణి వివిధ భారతి నిలయంలో సమయం 12:11. బెంగాల్ అన్నపూర్ణగా తెచ్చుకున్నటువంటి ఆమె ఎవరో కాదు, కాజులి బిశ్వాస్. పశ్చిమ బెంగాల్లోని ఓ నిరుపేద కుటుంబంలో పుట్టి పెరిగింది. ఒక పూట తింటే మరో పూట పస్తుడు ఉండాల్సినటువంటి పరిస్థితి. చిన్నతనం నుంచి ఇలాంటి ప్రతికూల పరిస్థితుల మధ్య పెరిగినటువంటి ఆమెకి ఆకలి విలువ అంటే ఏంటో తెలుసు. అందుకే తనలాంటి అభాగ్యులు కనిపించినప్పుడు వాళ్లల్లో తనను తాను చూసుకునేది. అయితే తన 15వ ఏట ఆమెకు వివాహం జరిగింది. పెళ్లి తర్వాత కూడా కష్టాలు తగ్గుతాయి అని అనుకున్నది, కానీ పరిస్థితి వేరేలా అయ్యింది. మరి ఆవిడ తీసుకున్నటువంటి నిర్ణయం ఏంటి, ఈ పాట తర్వాత చెప్తాను. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: 1455555 కాల్ చేయండి.
1: చైతన్య స్ఫూర్తి వింటున్నారు ఓన్లీగా ఆకాశవాణి వివిధ భారతి. ఆర్థిక సమస్యలు ఇంకా ఎక్కువయ్యాయి కాజులి బిశ్వాస్ గారికి. మరి మ్యారేజ్ తర్వాత ఇటు ఆర్థిక సమస్యలు తోడు అత్తారింట్లో గొడవలు కాజులి గారిని చాలా అంటే చాలా కుంగతీశాయి. మరోవైపు ఫుట్పాత్లపై ఆకలితో అలమటించే వారిని చూసినప్పుడల్లా తనకి తన చిన్నతనం గుర్తొచ్చేది, కుమిలిపోయేది. ఆమె మనసు మాత్రం ఎప్పటికైనా ఇలాంటి అభాగ్యుల కడుపు నింపాలని అనుకున్నది. కానీ ఎలా, మరి తన దగ్గర డబ్బులు లేవు, వారి భర్త సపోర్టు దొరకలేదు. మరి తన ఆలోచన భర్తతో పంచుకుంది. దాంతో ఆయన నీకు నేను కావాలో ప్రజాసేవ కావాలో తేల్చుకోమన్నాడు. మరో ఆలోచన చేయకుండా కాజులి గారు నాకు ప్రజాసేవే ముఖ్యమని చెప్పి ఆమె కొడుకుని తీసుకుని బయటకు వచ్చేసింది కాజులి గారు. మరి ఆ తర్వాత ఏమైందో ఈ పాట తర్వాత చెప్తాను. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: అంజా చిత్రం నుంచి హరిచరణ్ శ్వేతా పండిట్ పాడిన గీతం విన్నారు. గీత రచన చంద్రబోస్, సంగీతం యువన్ శంకర్ రాజా.
1: పిఎం జయ్ అబ్ గరీబో కి జయ బన్ గయి హై.

ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: చైతన్య స్ఫూర్తి వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో. అలా వైవాహిక బంధం నుంచి బయటకు వచ్చేసినటువంటి కాజులి బిశ్వాస్ గారు ఓ గది అద్దెకు తీసుకుని అందులో కొత్త జీవితం స్టార్ట్ చేశారు. ఆపై తన వద్ద ఉన్నటువంటి ఒకే ఒక చెవితిద్దుల అమ్మగా వచ్చేసినటువంటి డబ్బుతో ప్రజాసేవను ప్రారంభించారు. ఈ క్రమంలో పలు సమస్యలు ఆటంకాలు ఎదురైనా తన ప్రయత్నాన్ని మాత్రం ఆపలేదామె. రోజంతా కష్టపడుతూ డబ్బు సంపాదించడం మొదలుపెట్టింది కాజులి. ఇలా వచ్చినటువంటి డబ్బుతో కాజులి గారు తన కొడుకు కడుపు నింపడమే కోసమే కాకుండా తన చుట్టూ ఉన్నటువంటి కొంతమంది పేద ప్రజల ఆకలి తీర్చగలిగింది. క్రమంగా ఫుట్పాత్లు, రైల్వే స్టేషన్ మెట్లపై భిక్షాటం చేసేవారు, ఇక్కడ ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద ఆకలితో అలమటించే చిన్నారులకు వండి వార్చడం మొదలుపెట్టారు. స్టార్టింగ్లో కాజులి గారికి ఎవ్వరూ సహాయపడకపోయినా రోజులు గడిచే కొద్దీ కాజులి గారు చేస్తున్నటువంటి మంచి పనిని తన చుట్టూ ఉన్నవారు గుర్తించడం ప్రారంభించారు. అప్పటి నుండి కొంతమంది ఆమెకి సాయం చేయడానికి ముందుకొచ్చారు. వీరిలో కొందరు నిత్యావసర సరుకులు అందిస్తుంటే మరికొందరు ఆర్థికంగా ఆమెకి సాయం చేయడం స్టార్ట్ చేశారు. ఇంకొంతమంది వంట చేయడంలో చేదుడు వాదుడుగా నిలుస్తున్నారు. ఇలా వీరందరి ఎంకరేజ్మెంట్తో, సహకారంతో ఆమె రోజుకు 100 మంది అభాగ్యుల కడుపు నింపగలుగుతున్నారు. అందుకు బెంగాల్ ప్రజలు ఆమెను అందుకనే బెంగాలీ అన్నపూర్ణగా పిలుచుకుంటున్నారు. గ్రేట్ కదా. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. స్టే ట్యూన్.

ప్రజాసేవ అనేది ఒక బాధ్యత మాత్రమే కాదు, అది మనిషిని ఒక గొప్ప వ్యక్తిగా తీర్చిదిద్దేటువంటి గొప్ప విలువ. ఇదండి ఈనాటి చైతన్య స్ఫూర్తి. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నీలంలో సమయం 12:30 కావస్తుంది. తెలుగులో వార్తలు వింటారు.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు రేపు ప్రారంభం కానున్న సందర్భంగా కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న అఖిలపక్ష సమావేశం ప్రస్తుతం న్యూఢిల్లీలో జరుగుతోంది. మాల్డోవా, నార్త్ మాసిడోనియా, రొమేనియా దేశాల్లో పర్యటించేందుకు రాష్ట్రపతి ద్రౌపది మర్ము ఈరోజు బయలుదేరి వెళ్లారు. ప్రతికూల వాతావరణం కారణంగా జమ్మూకాశ్మీర్లో అమర్నాథ్ యాత్ర, వైష్ణోదేవి యాత్రలు నిలుపు చేశారు. పివి సింధు జపాన్ ఓపెన్ బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్ టైటిల్ గెలుచుకున్నారు. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్ ఫైనల్ ఈరోజు అర్జెంటీనా, స్పెయిన్ మధ్య జరుగుతుంది. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల నేపథ్యంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశం పార్లమెంట్ భవన సముదాయంలో ప్రారంభమైంది. ఈ సమావేశానికి రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షత వహిస్తున్నారు. కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు, రాజ్యసభ పక్ష నేత జగత్ ప్రకాష్ నడ్డా కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. సమావేశం ప్రారంభమైన వెంటనే ప్రతిపక్ష పార్టీలు సమావేశం నుంచి వాకౌట్ చేశాయి. ఈ సందర్భంగా తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మైత్రా మీడియాతో మాట్లాడుతూ, కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీ, డిఎంకే, జార్ఖండ్ ముక్తి మోర్చా, తృణమూల్ కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీలతో కూడిన మొత్తం ప్రతిపక్షాలు నిరసనగా ఈ సమావేశం నుంచి వాకౌట్ చేసినట్లు తెలియజేశారు. అలాగే ఈ సమావేశానికి హాజరైన నేషనలిస్ట్ సిటిజన్స్ పార్టీ ఆఫ్ ఇండియా గుర్తింపు పొందిన పార్లమెంటరీ పార్టీ కాదని ఆమె ఆరోపించారు. అయినప్పటికీ తమ నిరసన నమోదు చేసిన తర్వాత కాంగ్రెస్ ఎంపీ జయరాం రమేష్, సిపిఎం నాయకుడు జాన్ బ్రిటాస్, జేఎంఎంకు చెందిన మహువా మాజీ, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మైత్రా సహా ప్రతిపక్ష సభ్యులు తిరిగి సమావేశానికి హాజరవుతున్నారు. రాబోయే వర్షాకాల సమావేశాల్లో పార్లమెంటు ఉభయ సభలు సజావుగా సాగేలా చూసేందుకు ప్రభుత్వం ఈ సమావేశం ద్వారా అన్ని రాజకీయ పార్టీల సహకారాన్ని కోరనుంది. ఈ సమావేశాల కాలంలో అనేక ముఖ్యమైన చట్టాలను చర్చకు, ఆమోదం కోసం చేపట్టేలాగా షెడ్యూల్ చేశారు. వర్షాకాల సమావేశాలు రేపు ప్రారంభమై వచ్చే నెల 13వ తేదీ వరకు కొనసాగుతాయి. మన దేశంలో 4 రోజుల అధికారిక పర్యటనలో ఉన్న జంజీబార్ అధ్యక్షుడు, రివల్యూషనరీ కౌన్సిల్ చైర్మన్ డాక్టర్ హుసేన్ అలీ మిన్బిందీ ఈరోజు న్యూఢిల్లీలో ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్తో సమావేశమవుతారు. జంజీబార్ టాంజానియాలోని ఒక సెమీ ఆటోనమస్ ప్రాంతం. దీనికి స్వంత రాజ్యాంగం, అధ్యక్షుడు, ప్రతినిధుల సభ, పతాకం ఉన్నాయి. ఈ సమావేశంలో ఇరు దేశాల నాయకులు భారత్ టాంజానియా సంబంధాల సమగ్ర స్వరూపాన్ని సమీక్షించడంతో పాటు భవిష్య సహకారం కోసం కొత్త మార్గాలు అన్వేషిస్తారు. మన దేశంలో పర్యటనకు వచ్చిన జంజీబార్ అధ్యక్షుడితో కేంద్ర విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ కూడా ఈరోజు సమావేశమవుతారు.

అభివృద్ధి చెందుతున్న దేశాల భాగస్వాములుగా భారత టాంజానియాలు విస్తృత శ్రేణి రంగాల్లో సుదీర్ఘమైన సన్నిహితమైన స్నేహపూర్వక సంబంధాలు సహకారం పంచుకుంటాయని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలియజేసింది. పరస్పర ప్రయోజనాల కోసం ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేయడానికి ఈ పర్యటన కొత్త ఉత్తేజమిస్తుందని పేర్కొంది. ఇదిలా ఉండగా యునైటెడ్ రిపబ్లిక్ ఆఫ్ టాంజానియాలోని జాంజీబార్ అధ్యక్షుడు రివల్యూషనరీ కౌన్సిల్ చైర్మన్ డాక్టర్ హుసేన్ అలీ మెమ్వెన్యని విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ కలుసుకుని ఉన్నత విద్యారంగం, సామర్థ్యాల పెంపుదల, నీటి సరఫరా, ఆరోగ్యం, కృత్రిమ మేధస్సు, డిజిటల్ ఇతర ప్రాధాన్యత రంగాల్లో సహకారాన్ని విస్తరించడంపై చర్చించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు మోల్డోవా, నార్త్ మెసడోనియా, రొమేనియా దేశాల్లో పర్యటించేందుకు బయలుదేరి వెళ్లారు. తన పర్యటనలో మొదటి విడతగా రాష్ట్రపతి మోల్డోవా చేరుకుంటారు. భారత రాష్ట్రపతి మోల్డోవాలో పర్యటించడం ఇదే మొదటిసారి. ఈ పర్యటనలో భాగంగా ఆమె అక్కడ దేశాధ్యక్షురాలు మాయా సందుతో భేటీ అయి ప్రతినిధుల స్థాయి చర్చలు జరుపుతారు. అలాగే దేశ పార్లమెంట్ అధ్యక్షుడు ఇగోర్ గ్రోసోతో కూడా సమావేశమవుతారు. వీటితో పాటు మోల్డోవా ఇండియా పార్లమెంటరీ ఫ్రెండ్షిప్ గ్రూప్ సభ్యులతో రాష్ట్రపతి సంభాషిస్తారు. వాణిజ్య వేదికను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ప్రవాస భారతీయులతో కూడా సమావేశమవుతారు. తన పర్యటనలో రెండో విడతగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జూలై 21వ తేదీ నుంచి 22వ తేదీ వరకు నార్త్ మెసడోనియాలో పర్యటిస్తారు. భారత రాష్ట్రపతి నార్త్ మెసడోనియా సందర్శించడం కూడా ఇదే మొదటిసారి. ఆ దేశ అధ్యక్షురాలతో ద్వైపాక్షిక చర్చలు జరపడంతో పాటు నార్త్ మెసడోనియా అసెంబ్లీని ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఇండియా నార్త్ మెసడోనియా బిజినెస్ ఫోరంలో ప్రసంగిస్తారు. వ్యవసాయం, ఔషధ రంగం, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఐటీ ఆధారిత సేవలు వంటి ప్రాధాన్యత రంగాల్లో ఆర్థిక సంబంధాలను బలోపేతం చేసుకోవడంపై ఇరుపక్షాలు ఆసక్తి కనపరుస్తున్నాయి. మూడు దేశాల పర్యటనలో చివరి దశలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 23వ తేదీ నుంచి 25వ తేదీ వరకు రొమేనియా సందర్శిస్తారు. మూడు దశాబ్దాల సుదీర్ఘ విరామం తర్వాత ఆగ్నేయ యూరప్ దేశమైన రొమేనియాలో భారత రాష్ట్రపతి మొదటిసారిగా పర్యటిస్తున్నారు. అక్కడ దేశాధ్యక్షుడిని, తాత్కాలిక ప్రధానమంత్రిని, సెనెట్ అధ్యక్షుడిని, రొమేనియా ఇండియా పార్లమెంటరీ ఫ్రెండ్షిప్ గ్రూప్ సభ్యులను కలుసుకుంటారు. రాష్ట్రపతి పర్యటన వల్ల వ్యాపారం, పెట్టుబడులు, సాంకేతికత, ఆవిష్కరణలు మొదలైన రంగాల్లో సహకారం మరింత బలోపేతం అవుతుందని భావిస్తున్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. జమ్మూకాశ్మీర్లో వాతావరణ శాఖ ప్రతికూల వాతావరణం ఉంటుందని ముందస్తు హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో శ్రీ అమర్నాథ్జీ యాత్రను పెహల్గాం, బల్తల్ రెండు మార్గాల నుంచి ఈవేళ నుంచి నిలిపివేశారు. రాబోయే కొద్ది రోజుల్లో వాతావరణం మరింతగా క్షీణించే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేసిన నేపథ్యంలో యాత్రికుల భద్రత, సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని నిర్ణయం తీసుకున్నట్లు అధికారి ఒకరు చెప్పారు. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు బల్తాల్, నున్వాన్, చందన్వాడి బేస్ క్యాంపుల నుంచి యాత్రికులను ముందుకు వెళ్లేందుకు అనుమతించబోమని అధికారి స్పష్టం చేశారు. శ్రీ అమర్నాథ్జీ యాత్రలో భాగంగా ఇప్పటి వరకు 3,70,000 మందికి పైగా భక్తులు పవిత్ర మంచు గుహాలయంలో మంచు శివలింగాన్ని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. వాతావరణ శాఖ జారీ చేసిన ప్రతికూల వాతావరణ హెచ్చరికల నేపథ్యంలో శ్రీమాతా వైష్ణోదేవి దేవస్థానం బోర్డు కూడా వైష్ణోదేవి యాత్రను కూడా తాత్కాలికంగా నిలిపివేసింది. యాత్రికుల భద్రత కోసం ముందస్తు జాగ్రత్తగా ఈ చర్య తీసుకున్నట్లు దేవస్థానం బోర్డు ఒక ప్రకటనలో తెలియజేసింది. జమ్మూకాశ్మీర్లోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, అనేక చోట్ల కొండ చర్యలు విరిగిపడడం, నీరు నిలిచిపోయే ప్రమాదం ఉందని కూడా వాతావరణ శాఖ హెచ్చరించింది. విప్లవకారుడు, స్వాతంత్ర సమర యోధుడు మంగళ్ పాండే జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ఘనంగా నివాళులర్పించారు. మాతృభూమి ఆత్మగౌరవాన్ని, ప్రతిష్టను కాపాడేందుకు మంగళ్ పాండే తన ప్రాణాలను పణంగా పెట్టారని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ఆయన ధైర్య సాహసాలు, సర్వోన్నత త్యాగం ఈవేళ్టికి ప్రతి భారతీయుడిని గర్వించేలా చేస్తున్నాయని మోదీ పేర్కొన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ మంగళ్ పాండే జయంతి సందర్భంగా ఘనంగా నివాళులర్పించారు. 1857 తిరుగుబాటు శంఖారావాన్ని పూరించడం ద్వారా మంగళ్ పాండే ప్రజల్లో ఆత్మగౌరవాన్ని, సాంస్కృతిక గర్వాన్ని, దేశభక్తిని మేల్కొల్పారని అమిత్ షా సోషల్ మీడియా పోస్టులో పేర్కొన్నారు. బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా మంగళ్ పాండే చేసిన నిర్భయమైన తిరుగుబాటు పిలుపు దేశవ్యాప్తంగా దేశభక్తి స్ఫూర్తిని రగిల్చిందని రాజ్నాథ్ సింగ్ తన సందేశంలో పేర్కొన్నారు. 72వ జాతీయ చలన చిత్ర పురస్కారాలను ప్రకటించారు. హిందీ చిత్రం ఆర్టికల్ 370 ఉత్తమ చిత్రంగా అవార్డును గెలుచుకుంది. నిన్న సాయంత్రం న్యూఢిల్లీలో ఈ అవార్డులను

0: ప్రకటించారు. ఉత్తమ చలనచిత్ర విమర్శకుడు అవార్డు సంజీవ్ శ్రీవాస్తవకు దక్కింది. యామి గౌతమ్కు అమర చిత్రానికి రాజ్కుమార్ పెరియస్వామి ఉత్త దర్శకత్వం అవార్డు అందుకున్నారు. యామి గౌతమ్కు ఆర్టికల్ 370 గాను ఉత్తమ నటిగా పురస్కారం లభించగా కార్తీక్ ఆర్యన్కు ఉత్తమ నటుడి పురస్కారం లభించింది. ఆయన మమ్ముట్టితో కలిసి ఈ పురస్కారాన్ని అందుకొనున్నారు. 2 సార్లు ఒలింపిక్ పతకం సాధించిన పివి సింధు ఈరోజు తన తొలి జపాన్ ఓపెన్ టైటిల్ కైవసం చేసుకున్నారు. ప్రతిష్టాత్మకమైన బ్యాడ్మింటన్ టైటిల్ గెలుచుకున్న మొదటి భారతీయ షట్లర్గా ఆమె రికార్డు సృష్టించారు. ఫైనల్లో ఆమె స్థానిక క్రీడాకారిణి, 3 సార్లు ప్రపంచ ఛాంపియన్ అయిన అకనే యమగూచిని 21-17, 21-17తో వరుస గేముల్లో ఓడించారు. భారత ఇంగ్లాండ్ జట్ల మధ్య సిరీస్ విజేత నిర్ణయించే 3వ వన్డే క్రికెట్ మ్యాచ్ ఈరోజు లండన్లోని లార్డ్స్ మైదానంలో జరుగుతుంది. భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 3:30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. ఫీఫా ప్రపంచకప్ 2026 ఫైనల్ ఈరోజు రాత్రి జరగనుంది. ఫైనల్లో అర్జెంటీనా స్పెయిన్ జట్లు తలపడతాయి. భారత కాలమానం ప్రకారం ఈ మ్యాచ్ అర్ధరాత్రి 12:30 ప్రారంభమవుతుంది. విశేషాలు మరొకసారి. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు రేపు ప్రారంభం కానున్న సందర్భంగా కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న అఖిల పక్ష సమావేశం ప్రస్తుతం న్యూఢిల్లీలో జరుగుతోంది. మోల్డోవా, నార్త్ మెసడోనియా, రొమేనియా దేశాల్లో పర్యటించేందుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు బయలుదేరి వెళ్లారు. ప్రతికూల వాతావరణం కారణంగా జమ్మూకాశ్మీర్లో అమర్నాథ్ యాత్ర, వైష్ణోదేవి యాత్ర నిలుపు చేశారు. పివి సింధు జపాన్ ఓపెన్ బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్ టైటిల్ గెలుచుకున్నారు. ఫీఫా ప్రపంచ కప్ ఫుట్బాల్ ఫైనల్ ఈరోజు అర్జెంటీనా స్పెయిన్ మధ్య జరుగుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నీలంలో సమయం 12 గంటలు దాటి 40 నిమిషాలు. లేటెస్ట్ సూపర్ హిట్ సాంగ్స్ వింటున్నారు. ముందుగా ఛాంపియన్ చిత్రం కోసం రామ్ మిర్యాల పాడిన పాట, సాహిత్యం కాసల శ్యామ్, సంగీతం మిక్కీ జే మేయర్.

0: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
1: ఆ చిహ్నం లేకపోతేనో?
0: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తులపైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
2: సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి.
3: బిఐఎస్, నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
4: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్, హైదరాబాద్.
5: ఊరు పేర భైరవకొన ఈ చిత్రం నుండి సిత్రీరామ్ ఆలపించిన గీతం వింటారు. గీత రచన శ్రీమణి, సంగీతం శేఖర్ చంద్ర.

0: రాష్ట్ర కమిషనర్ మరియు డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రజాహితార్థం విడుదల. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ప్రతి ఇంటి బాధ్యత.
1: శ్రోతలు లేటెస్ట్ సూపర్ హిట్ సాంగ్స్ వింటున్నారు. స్టూడియోల సమయం 12 గంటలు దాటి 50 నిమిషాలు. పుష్ప 2 చిత్రం నుంచి శ్రేయా ఘోషల్ పాడిన పాట, గీతరచన చంద్రబోస్, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

రాజు వేట్స్ రాంబాయి చిత్రం కోసం పాడినవారు అన్రా కులకర్ణి జయశ్రీ. పల్లెం రచన మిట్టపల్లి సురేందర్. సంగీతం సురేష్ బెబ్బులి.

0: బిజినెస్ ముచ్చట్లు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో ప్రసారమవుతున్న బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో మీ బిజినెస్ ని ప్రమోట్ చేయాలనుకుంటున్నారా? అయితే 9441811197 లేదా 9670494944 కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. ట్యూన్ చేసుకోండి బిజినెస్ ముచ్చట్లు మీ ఎఫ్ఎం 102.8 లో ప్రతి బుధవారం బిజినెస్ ముచ్చట్లు.
1: లేటెస్ట్ సూపర్ హిట్ సాంగ్స్ వింటున్నారు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి. డాకుమార చిత్రం నుండి విశాల్ మిశ్ర పాడిన పాట, సాహిత్యం అనంత శ్రీరామ్, సంగీతం ఎస్తమాన్.

ఇప్పుడు విందాం భర్త మహాశయులకు విజ్ఞప్తి చిత్రం నుంచి కపిల్ కపిలన్ శ్రేయా ఘోషల్ పాడిన పాట, రచన చంద్రబోస్, సంగీతం భీమ్ శిశిరులయో.

0: ఏ అద్దం ముందు నిలబడి అబద్ధం చెప్పలేనే.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 1 గంట 10 నిమిషాలు కావస్తుంది. తెలుగులో ప్రాంతీయ వార్తలు వింటారు.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ప్రధానమంత్రి నరేంద్రమోదీ నాయకత్వంలో గిరిజన సాధికారత, గుర్తింపు, సంస్కృతి పరిరక్షణకు ప్రాధాన్యత ఇస్తున్నామని కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఎస్ఐఆర్ గడువు పొడిగింపును కాంగ్రెస్ పార్టీ నేతలు అవకాశంగా తీసుకుని ఓటరు నమోదు ప్రక్రియకు సహకరించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ఎల్నినో పరిస్థితుల ప్రభావాన్ని అంచనా వేసేందుకు రాష్ట స్థాయి కంటింజెన్సీ యాక్షన్ ప్లాన్ రూపొందించేందుకు తెలంగాణ ప్రభుత్వం నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. ఈరోజు 16 జిల్లాల్లో ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని ప్రాంతీయ వాతావరణ కేంద్రం పసుపు రంగు హెచ్చరిక జారీ చేసింది. రంగారెడ్డి జిల్లాలోని కన్హా శాంతివనంలో ఈ ఉదయం జరిగిన ఫ్రెండ్స్ ఆఫ్ ట్రైబల్స్ సొసైటీ వార్షిక సమావేశంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. గిరిజన సమాజం వేల ఏళ్లుగా అడవులు, నదులు, జీవ వైవిధ్యాన్ని కాపాడుతూ వస్తోందని, నేడు ప్రపంచం చర్చిస్తున్న స్థిరత్వం భావన గిరిజన జీవన శైలిలో శతాబ్దాలుగా నెలకొని ఉందని పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ నాయకత్వంలో గిరిజన సాధికారత, గుర్తింపు, సంస్కృతి పరిరక్షణకు ప్రాధాన్యత ఇస్తున్నామని 2021లో నవంబర్ 15 జనజాతీయ గౌరవ్ దివస్గా ప్రకటించామని తెలిపారు. దేశవ్యాప్తంగా 11 గిరిజన స్వాతంత్ర సమరయోధుల మ్యూజియాలు, హైదరాబాద్లో 25 కోట్ల రూపాయలతో రామ్జీ గోండ్ ట్రైబల్ మ్యూజియం, ములుగులో 900 కోట్ల రూపాయలతో సమ్మక్క సారక్క సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ ఏర్పాటు చేసినట్టు వివరించారు. ఎస్ఐఆర్ ప్రక్రియ కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన జూమ్ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, పిసిసి అధ్యకుడు మహేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఎస్ఐఆర్ గడువు 3 ఆగస్టు వరకు పొడిగించిన నేపథ్యంలో దీనిని అవకాశంగా తీసుకోవాలని ముఖ్యమంత్రి పార్టీ నేతలకు సూచించారు. ఇప్పటికే 119 నియోజకవర్గాల్లో 489 సమావేశాలు జరిగాయని తెలిపారు. వచ్చే 10 రోజులు ఎన్నికల ప్రచార తరహాలో నాయకులు క్షేత్రస్థాయిలో పర్యటించాలని ఆదేశించారు. ఈ నెల 30న మళ్లీ పూర్తిస్థాయి సమీక్ష ఉంటుందని ప్రకటించారు. ఎల్నినో పరిస్థితుల ప్రభావాన్ని అంచనా వేసేందుకు రాష్ట స్థాయి కంటింజెన్సీ యాక్షన్ ప్లాన్ రూపొందించేందుకు వ్యవసాయ అనుబంధ రంగాలకు ఉపశమన అనుకూల చర్యలు సిఫారసు చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. వ్యవసాయ సహకార శాఖ జారీ చేసిన జీవో ప్రకారం రాష్ట ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ డాక్టర్ జి చిన్నారెడ్డి కమిటీకి

చైర్మన్ గా వ్యవహరిస్తారు. వ్యవసాయ, విద్య, అటవీ, పశుసంవర్ధక, నీటిపారుదల, ఇంధన శాఖల కార్యదర్శులతో పాటు ఇక్రిసాట్, ఐఎండి, పీజేటీఏయు, ఐఐఎంఆర్ వంటి పరిశోధనా సంస్థల ప్రతినిధులు సభ్యులుగా ఉంటారు. రాష్ట్రంలో వర్షాలు సమృద్దిగా కురిసి ప్రజలు సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షిస్తూ ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రంలోని శ్రీరామలింగేశ్వరస్వామి ఆలయంలో నేడు వరుణ యాగం నిర్వహించినట్టు సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి

0: చేయాలని ఆకాంక్షిస్తూ ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రంలోని శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో నేడు వరుణ యాగం నిర్వహించినట్టు సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మంత్రి,
1: వర్షాలు రావడానికి తెలంగాణ ప్రాంత ప్రశాంతతకు ప్రజలు ఉండాలని, వరుణుడు ధరణించాలని చెప్పేసి వేద పండితులు నియమ నిబంధనలతో పూజలు చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా చేతి జోడించి మనవి చేసుకుంటూ ఆ స్వామివారు అమ్మవారు వర్షాలు కురిపించాలని చెప్పి ఈ యాగము యొక్క ఫలితాలు ప్రజలకు ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.
0: భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో కొనసాగుతున్న అభివృద్ది పనులను రాష్ట రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఈ ఉదయం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆలయ నిర్మాణ పనుల పురోగతిని పరిశీలించి అధికారులు ఇంజనీర్లకు పలు సూచనలు చేశారు.
2: భద్రాద్రి రాములు వారి టెంపుల్ ని అభివృద్ధి చేయాలని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మొన్న శ్రీరామనవమి నాడు మొదటి విడత 351 కోట్లకి అడ్మినిస్ట్రేట్ అప్రూవల్ ఇచ్చి శ్రీరామనవమి రోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా ఇక్కడ శంకుస్థాపన చేస్తున్నాం. దాంట్లో భాగంగా రాబోయే గోదావరి పుష్కరాల నాటికి భక్తులకి ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా ప్రధాన టెంపుల్ ని డిస్టర్బ్ చేయకుండా ఇన్నర్ ప్రాకారం కానీ ఔటర్ ప్రాకారం కానీ మాడు వీధులు కానీ వీటితో పాటు నాలుగు పక్కల
0: మంచిర్యాల జిల్లా చెన్నూరు మున్సిపాలిటీలో 1,40,00,000 రూపాయల వ్యయంతో నిర్మించిన నూతన బైపాస్ రోడ్డును కార్మిక మంత్రి గడ్డం వివేక వెంకటస్వామి జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్తో కలిసి ప్రారంభించారు. ఈ బైపాస్తో ట్రాఫిక్ సమస్యలు తగ్గి భారీ వాహనాల రాకపోకలు సులభతరం అవుతాయని మంత్రి తెలిపారు.
3: మనము ఏదైతే నిధులు ఇచ్చినాము ఆటో వాళ్ళకి నేను అడిగిన రోడ్లు అన్ని మంచిగా ఆటోలు అన్ని లోపల వరకు పోతున్నాయి, వాళ్ళ బిజినెస్ చాలా మంచిగా నడుస్తుందండి. మనం రోడ్లు మంచిగా సీసీ డ్రైన్ కట్టించి ఇప్పుడు అమృత్ స్కీమ్ కింద మనకు 30 కోట్లతో మంచి ఇంటింటి నల్ల స్కీమ్ వస్తుంది. చెన్నూరు టౌన్ లో ఏదైతే అభివృద్ధి కార్యక్రమాలు అన్ని తీసుకున్నామో సరిగా నడుస్తుంది. ప్రజల కోఆపరేషన్ ఉంటే ఇంకా ఎక్కువ అభివృద్ధి చేయడానికి సిద్ధంగా ఉన్నాం.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. రాష్ట గేయ రచయిత అందశ్రీ జయంతిని పురస్కరించుకుని ఘట్కేసర్లో ఏర్పాటు చేయనున్న అందశ్రీ స్మృతి వనానికి శంకుస్థాపన చేసిన సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గత పాలకుల తీరుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తాము అధికారంలోకి రాగానే జయ జయ హే తెలంగాణను అధికారిక రాష్ట గీతంగా ప్రకటించామని, ఉద్యమకారులకు పదవులు ఇచ్చి గౌరవించుకుంటున్నామని తెలిపారు.
4: ఆడపిల్లలకు ఉచితంగా బస్సు ప్రయాణం ఇచ్చినందుకు మేము దిగిపోవాలనా, ప్రతి ఇంట్లో రేషన్ కార్డు ఇచ్చినందుకు దిగిపోవాలనా, 200 యూనిట్లు 50 లక్షల కుటుంబాలకు ఉచితంగా ఇచ్చినందుకు దిగిపోవాలనా, 7 లక్షల మందికి ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చినందుకు మేము దిగిపోవాలనా, 500 రూపాయలకే సిలిండర్ ఇచ్చినందుకు మేము దిగిపోవాలనా, దేనికోసం దిగాలని నేను అడుగుతున్నా.
0: ఎల్నినో వర్ష ప్రభావం కారణంగా ఈసారి సాగు చేయడానికి రైతులు 6 తడి పంటలు పండించేలా సమాయత్తం కావాలని కరీంనగర్ జిల్లా జమ్మికుంట కృషి విజ్ఞాన కేంద్రం హెడ్ డాక్టర్ వెంకటేశ్వరరావు తెలిపారు. ఆకాశవాణితో మాట్లాడుతూ ఆయన,
5: చాలా మంది రైతు సోదరులు ఇంకా ఆశతో మనకు వర్షాలు పడతాయి కావచ్చు అని చెప్పి ఆశ ఎదురుచూస్తున్నారు. ఇక రైతు సోదరులు తప్పనిసరిగా చూసుకోవాల్సింది సమయం అయితే ఉన్నది. ఇంకా దీర్ఘకాలిక రకాలు కానీ మధ్యకాలిక రకాలు కానీ నార్లు పోసుకోవద్దు, కానీ స్వల్పకాలిక రకాలు అంటే 120 రోజుల పంట కలగలిగిన రకాలన్నీ కూడా జూలై 31 వరకు నారు పోసుకొని ఆగస్టు 31 లోపు మనకు విత్తుకునే అవకాశం ఉంది.
0: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భూముల రీసర్వే పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులను ఆదేశించారు. సారపాక ఐటీసీ గెస్ట్ హౌస్లో నిర్వహించిన సమీక్షా సమావేశంలో రీసర్వే పనుల్లో జాప్యాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. అటవీ రెవెన్యూ భూ సమస్యలను రెవెన్యూ అటవీ పోలీసు శాఖలు సమన్వయంతో పరిష్కరించి ప్రజలకు శాశ్వత పరిష్కారం చూపాలని సూచించారు. కామారెడ్డి మెదక్ రాజన్న సిరిసిల్ల కరీంనగర్తో సహా 16 జిల్లాల్లో ఈరోజు ఈదురుగాలులతో కూడిన తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఆయా జిల్లాలకు పసుపు రంగు హెచ్చరిక జారీ చేసింది. గచ్చిబౌలిలోని శాంతి సరోవర్లో ప్రజాపిత బ్రహ్మకుమారిస్ ఆధ్వర్యంలో శాస్త్రవేత్తలు ఇంజనీర్లు ఆర్కిటెక్ట్ల మహాసమ్మేళనం శనివారం జరిగింది. రాష్ట సాంకేతిక విద్యా శిక్షణ మండలి కార్యదర్శి పుల్లయ్య మాట్లాడుతూ పరమాత్మపై విశ్వాసంతో ఎల్లప్పుడూ ప్రశాంతంగా ఉండాలని సూచించారు. మాజీ మంత్రి శ్రీనివాసరావు రాజయోగ ధ్యానాన్ని ఉన్నత విద్యతో పోలుస్తూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

0: సైతం రాజయోగాన్ని ఆచరిస్తారని, సంస్థ 140 దేశాల్లో సేవలందిస్తోందని తెలిపారు. క్వాంటం చైతన్యానికి మధ్య సంబంధాన్ని బీకే గిరీష్ వివరించారు. రేషన్ కార్డుదారులు ఈ నెల 31లోగా ఈకేవైసీ పూర్తి చేయాలని రాజన్న సిరిసిల్ల జిల్లా పౌర సరఫరాల శాఖాధికారి బుచ్చిబాబు ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని అన్ని రేషన్ షాపుల్లో ఈకేవైసీ సేవలు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో వర్షాలు సమృద్దిగా కురిసి రైతులు పాడి పంటలతో సుభిక్షంగా ఉండాలని కోరుతూ యాదగిరిగుట్ట, ఆలేరు, ఆత్మకూరు ఎం తదితర ప్రాంతాల్లో మహిళలు ఈరోజు బొడ్రాయికి జలాభిషేకాలు చేశారు. మంచి వర్షాలు కురిసి పంటలు బాగా పండాలని, రైతులు సుఖశాంతులతో ఉండాలని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో గిరిజన సాధికారత, గుర్తింపు, సంస్కృతి పరిరక్షణకు ప్రాధాన్యత ఇస్తున్నామని కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఎస్ఆర్ఐ గడువు పొడిగింపును కాంగ్రెస్ పార్టీ నేతలు అవకాశంగా తీసుకుని ఓటరు నమోదు ప్రక్రియకు సహకరించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరారు. ఎల్నినో పరిస్థితుల ప్రభావాన్ని అంచనా వేసేందుకు రాష్టస్థాయి కంటింజెన్సీ యాక్షన్ ప్లాన్ రూపొందించడానికి తెలంగాణ ప్రభుత్వం నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. ఈరోజు 16 జిల్లాల్లో ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని ప్రాంతీయ వాతావరణ కేంద్రం పసుపు రంగు హెచ్చరిక జారీ చేసింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 ప్రాంతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 1 గంట దాటి 20 నిమిషాలు అవుతుంది. మీకెంతో ఇష్టమైన మీ ఆల్ టైమ్ ఫేవరెట్ షో టైం కూడా సిద్ధంగా ఉంది. మరి మీరు ఈ షో టైంలో పార్టిసిపేట్ చేయాలంటే చాలా సింపుల్. మీ అడిగే ప్రశ్నలకి మీ సమాధానం, మీ పేరు, మీ ప్రాంతం పేరు మా వాట్సాప్ నెంబర్ 04023240852 నెంబర్కి సందేశం పంపండి. మరి ముందుగా ఆనంద్, గోదావరి, గోవిందుడు, అందరి వాడలే ఈ చిత్రాల మధ్య ఒక కామన్ పాయింట్ ఉంది. అదేంటో మీకు తెలుసా? ప్రశ్న మరొకసారి. ఆనంద్, గోదావరి, గోవిందుడు, అందరి వాడలే ఈ చిత్రాల మధ్య ఒక కామన్ పాయింట్ అనేది ఉంది. అదేంటో మీకు తెలిస్తే 04023240852కి వాట్సాప్ చేయండి. షో టైం వింటున్నారు విత్ మీ సాయి. స్టే ట్యూన్డ్.

షో టైం వింటున్నారు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి. మరి మొదటగా నేను అడిగాను, ఆనంద్, గోదావరి, గోవిందుడు అందరు వాడేలో ఈ చిత్రాల మధ్య ఒక కామన్ పాయింట్ ఉంది, ఏంటో తెలుసా అని అడిగాను. చాలామంది రైట్ ఆన్సర్ పంపించారు, ఇంకా పంపిస్తూనే ఉన్నారు. మరి రైట్ ఆన్సర్ పంపించిన వాళ్ళల్లో కృష్ణకుమారి ఖమ్మం నుంచి, మారోజు శ్రీనిధి విహాన్ దిల్షుక్ నగర్ నుంచి, భోగసాయి భూదాన్ పోచంపల్లి నుంచి, అనిత మార్కండేయ భూదాన్ పోచంపల్లి నుండి, బుజ్జి హుడాకాల్ నుంచి, రామ్ బల్కంపేట నుంచి, సౌమ్య శ్రీనివాస్ బాసర నుంచి, జగదీష్ యూసఫ్గూడ నుంచి, పున్నా వెంకటేశం నిమ్మాని నుంచి, బొమ్మిదేని లక్ష్మీనారాయణ కరీంనగర్ నుంచి రైట్ ఆన్సర్. ఇంకా రైట్ ఆన్సర్ పంపించిన వాళ్ళల్లో మూసాపేట మహబూబ్ నగర్ నుంచి నరేష్, రోజా, లక్ష్మీ నరసింహ రైట్, అలాగే గజ్వేల్ నుంచి షేర్ల వెంకటేష్, నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురారి యశోద జానకి, ఇంకా పద్మావతి శిల్ప, చెంచల్ గూడ హైదరాబాద్ నుంచి రైట్ ఆన్సర్, చౌడవరపు నాగేశ్వర గీతానగర్ నుంచి రైట్ ఆన్సర్, పెడని నుంచి అప్పలరాజు రైట్, ఇంకా దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. భూదాన్ పోచంపల్లి నుంచి ఎలగందుల మార్కండేయ లక్ష్మి రైట్, ఆదిలాబాద్ రామ్నగర్ నుంచి హర్షిని రైట్. ఇంకా ఇందులో మూడు పాత్రలు అంటూ దోర్నాల బాలరాజు వనస్థలిపురం నుంచి, పుట్టపాక నుంచి భవానీ వెంకట్, భూదాన్ పోచంపల్లి నుంచి నిఖిల్, నిజామాబాద్ నుంచి నాగ్నాథ్ గుప్తా రైట్ ఆన్సర్, ఇంకా జయరామ్ రాధా కొడుమూరు నుంచి సరైన సమాధానం పంపించారు రైట్ ఆన్సర్ అంటూ, రామ్ ప్రగతి నగర్ నుంచి రైట్, ఇంకా మహమ్మద్ జనీ దునుమేడు నుంచి ఒక్కరే హీరోయిన్ అంటూ రైట్ ఆన్సర్ పంపించారు, అంకుషాపురం నుంచి దోర్నాల సుదర్శన్ రైట్ ఆన్సర్, ఇంకా పోలేపల్లి శ్రీనివాస్ రాజన్నపేట నుంచి, బుజ్జి హుడాకాల్ నుంచి రైట్ ఆన్సర్, అంబర్పేట నుంచి గుండు అంబదాస్ రైట్ ఆన్సర్, బాలకృష్ణ నరసంపేట నుంచి, వెల్లుల నుంచి జాప భూమేశ్వర్ రైట్, ఇంకా అలాగే సోమాజిగూడ నుంచి కే ఆనంద్ రైట్ ఆన్సర్, జయలక్ష్మి గారు ఖైరతాబాద్ నుంచి రైట్, ఇంకా జోగులాంబ గద్వాల నుంచి కే ఆనంద్, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నుంచి సూరిబాబు రైట్ ఆన్సర్, అంపాపురం నుంచి చిరంజీవి నాగభూషణ నారాయణ స్వామి, అరుణ రాజేందర్ జాబ్లిక్ రైట్, ఇంకా రైట్ ఆన్సర్ పంపించారు నందిపేట నుంచి వెంకటేష్. మరి సరైన సమాధానం వచ్చేసి కమ్మినేని ముఖర్జీ గారు ఇందులో హీరోయిన్గా యాక్ట్ చేయడం జరిగింది. ఆనంద్, గోదావరి, గోవిందుడు అందరి వాడేలో, అంటే గోవిందుడు అందరి వాడేలో హీరోయిన్గా కాదు కానీ నటించారు. ఇది కామన్ పాయింట్. మరి మరో ప్రశ్న, త్రిష తరుణ్ కాంబినేషన్లో వచ్చిన మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు? త్రిష తరుణ్ కాంబినేషన్లో వచ్చిన మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు? ఆన్సర్ తెలిస్తే 0402324085 కి వాట్సాప్ చేయండి. షో టైం వింటున్నారు విత్ మీ సాయి.

షో టైం వింటున్నారు ఓన్లీయా ఆకాశవాణి వివిధ భారతి. త్రిష తరుణ్ కాంబినేషన్లో వచ్చిన చిత్రానికి సంగీత దర్శకుడు ఎవరు అని అడిగాను. చాలామంది రైట్ ఆన్సర్స్ పంపించారు. రైట్ ఆన్సర్ పంపించిన వాళ్ళలో రామ్ బల్కంపేట్ నుంచి, కృష్ణకుమారి ఖమ్మం నుంచి, ఇంకా షేర్ల వెంకటేష్ గజ్వేల్, దోర్నాల బాలరాజు వనస్థలిపురం, సౌమ్య శ్రీనివాస్ బాసర, రత్నకుమారి ఐడిపిఎల్ కాల్ నుంచి, అప్పలరాజు పెడన, నిఖిల్ తన్విక్ బాసర నుంచి, అలాగే హర్షిణి ఆదిలాబాద్ నుంచి, మారోజు శ్రీనిధి విహాన్ దిల్సుఖ్ నగర్ నుంచి, దస్తగిరి సంధ్య కడప నుంచి, దోర్నల సుదర్శన్ అంకుశాపురం నుంచి, భోగ మార్కండే భూదాన్ పోచంపల్లి నుంచి, పుణ్య వెంకటేశం నిమ్మాని నుంచి రైట్ ఆన్సర్. ఇంకా రైట్ ఆన్సర్ పంపించిన వాళ్ళలో ఫిర్జాదిగూడ నుంచి శ్రీనివాస్, నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురారి యశోద, ఇంకా భూమిదేని లక్ష్మీనారాయణ, కరీంనగర్ అమ్మనగుర్తి నుంచి, పోలపల్లి శ్రీనివాస్ రాజన్నపేట నుంచి, సౌమ్య శ్రీనివాస్, సాయి ప్రణవ్, శ్రీహిత రైట్ ఆన్సర్, అలాగే నాగ్నాథ్ గుప్తా నిజామాబాద్ నుంచి, ఆత్మకూరు మండలం నుంచి, వనర్ మండలం నుంచి డి గోవర్ధన బాబు, ఇంద్రాబాయ్ రైట్, పుట్టపాక నుంచి భవానీ వెంకట్, మహమ్మద్ జైనుద్దీన్ ఉమ్మేడ నుంచి, భూదాన్ పోచంపల్లి నుంచి ఎలగందుల మార్కండేయ రైట్ ఆన్సర్, కె ఆనందరావు గద్వాల నుంచి రైట్ ఆన్సర్ పంపించారు, హైమ ప్రగతి నగర్ నుంచి రైట్, ఇంకా నాగభూషణ నారాయణ స్వామి హంపాపురం నుంచి, నిర్మల వైష్ణవి భిక్షపతి, మీరంతా హన్మకొండ నుంచి.

వెల్లుల నుంచి జాప భూమేశ్వర్ రైట్ ఆన్సర్ పంపించి, జిబ్లక్పల్లి నుంచి చక్రపాణి చందన రైట్ ఆన్సర్, నందిపేట నుంచి వెంకటేష్, బాలకృష్ణ నర్సంపేట నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. మరి రైట్ ఆన్సర్ వచ్చేసి నీ మనసు నాకు తెలుసు. ఈ మూవీలో వీరిద్దరు కాంబినేషన్లో వచ్చింది. ఈ మూవీకి ఏఆర్ రెహమాన్ గారు మ్యూజిక్ అందించారు. మరి మరో ప్రశ్న, బాయ్స్ మూవీలో వివేక్ గారికి డబ్బింగ్ చెప్పింది ఎవరు? ఆన్సర్ మరొకసారి, ప్రశ్న మరొకసారి, బాయ్స్ మూవీలో వివేక్ గారికి డబ్బింగ్ చెప్పింది ఎవరు? ఆన్సర్ తెలిస్తే 0402324085 2కి వాట్సాప్ చేయండి. బాయ్స్ మూవీలో వివేక్ గారికి డబ్బింగ్ చెప్పింది ఎవరు?

బాయ్స్ మూవీలో వివేక్ గారికి డబ్బింగ్ చెప్పింది ఎవరు అని అడిగాను. చాలామంది రైట్ ఆన్సర్స్ పంపిస్తున్నారు, కొంతమంది తడబడుతున్నారు కూడా. మరి రైట్ ఆన్సర్స్ పంపించిన వాళ్ళల్లో కృష్ణకుమారి ఖమ్మం నుంచి, ఇంకా చోడవరపు రమాదేవి గీతానగర్ నుంచి, అప్పలరాజు పెడన నుంచి, భవానీ వెంకట్ నిమ్మాని గ్రామం నుంచి, ఇంకా మురారి యశోద జానకిరాజ్ నిజామాబాద్ నుంచి, పెద్ద నరసింహ పద్మ వల్గూరు నుంచి, బొమ్మిదేని లక్ష్మీనారాయణ కరీంనగర్ నుంచి, జయరామ్ రాధా కొడుమూరు నుంచి, ఎలగందుల మార్కండేయ, ఇంకా పున్నా వెంకటేశం నిమ్మాని నుంచి, చిరంజీవి నాగభూషణ నారాయణ స్వామి హంపాపురం నుంచి, షేర్ల వెంకటేష్ గజ్వేల్ నుంచి, మహుమ జైనుద్దీన్ ఉమ్మడి నుంచి, మారోజు శ్రీనిధి మల్కాజ్గిరి నుంచి, ఇంకా చెప్పారు జోగులాం గద్వాల్ నుంచి ఆనందరావు రైట్ ఆన్సర్. ఇంకా రైట్ ఆన్సర్ పంపించిన వాళ్ళల్లో రమేష్ నల్లభీం రమేష్ ములకల్పల్లి నుంచి, ఇంకా సిహెచ్ హనుమంతరావు పాపిరెడ్డి కాల్ నుంచి, పోగ మార్కండేయ అనిత బోధన్ పోచంపల్లి నుంచి రైట్ ఆన్సర్, ఇంకా దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. మరి రైట్ ఆన్సర్ వచ్చేసి రాజేంద్ర ప్రసాద్ గారు డబ్బింగ్ చెప్పారు. చాలామంది వేణుమాధవ్ గారు అంటూ, ఇంకా చాలా విశ్వనాథ్ గారు అంటూ మెసేజ్ చేశారు. మరి రైట్ ఆన్సర్ వచ్చేసి రాజేంద్ర ప్రసాద్ గారు చెప్పారు. మరి మరో మూవీ మరో ప్రశ్న, జాతీయ స్థాయిలో తెలుగు సినిమా సత్తా ఏంటో చూపించాయి నిన్న విడుదల చేసినటువంటి 72వ జాతీయ చలనచిత్ర అవార్డ్స్. మరి నిన్న ప్రకటించిన జాతీయ చలనచిత్ర అవార్డ్స్లో ఉత్తమ తెలుగు చిత్రంగా, అలాగే ఉత్తమ డైలాగ్ రైటర్గా అవార్డు అందుకుంది ఎవరు? ప్రశ్న మరొకసారి, నిన్న విడుదల చేసినటువంటి 72వ జాతీయ చలనచిత్ర అవార్డ్స్లో ఉత్తమ తెలుగు చిత్రంగా, అలాగే ఉత్తమ డైలాగ్ రైటర్గా అవార్డు అందుకున్నది ఎవరు? ఆన్సర్ తెలిస్తే 0402324 0852కి వాట్సాప్ చేయండి. 0403 24 0852 ఇది మా వాట్సాప్ నెంబర్. షో టైం వింటున్నారు విత్ మీ సాయి, స్టే ట్యూన్.

0: అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
1: షో టైం వింటున్నారు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి. 72వ జాతీయ చలనచిత్ర అవార్డ్స్ నిన్న ప్రకటించడం జరిగింది. అయితే ఉత్తమ తెలుగు చిత్రంగా, అలాగే ఉత్తమ డైలాగ్ రైటర్గా అవార్డు అందుకున్నది ఎవరు? ఆన్సర్ తెలిస్తే 0402324085కి వాట్సాప్ చేయమన్నాను. కానీ చాలామంది రైట్ ఆన్సర్స్ పంపించారు. హర్షిని ఆదిలాబాద్ నుంచి, రవి గౌడ్ వారి ఫ్యామిలీ బీహెచ్ఎల్ నుంచి, బోగసాయి వెంకటమ్మ బూదన్ పోచంపల్లి నుంచి, దోర్నాల బాలరాజు వనస్థలిపురం నుంచి, కేఎస్ ఆనంద్ సోమాజిగూడ నుంచి, బోగ మార్కండే అనిత బూదన్ పోచంపల్లి నుంచి, కృష్ణకుమారి ఖమ్మం నుంచి, చెన్నిష్క ప్రగతి నగర్ నుంచి, కీర్తి రాజ్ కుమార్ ఆదర్శ్ నగర్ నుంచి, భవానీ వెంకట్ పుట్టపక్క నుంచి, అలాగే బాను మియాపూర్ నుంచి, రాధా కొడుమూరు నుంచి, అప్పలరాజు పెడన నుంచి, భూమిదేని లక్ష్మీనారాయణ కరీంనగర్ నుంచి,

0: చీర్ల వెంకటేష్ గజ్వేల్ నుంచి, ప్రవీణ్ మహేష్ అత్తాపూర్ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. ఇంకా రైట్ ఆన్సర్ పంపించిన వాళ్ళల్లో ఆలగడ్డ నుంచి పాలెం పోలయ్య రైట్ ఆన్సర్, ఇంకా గుడ్ ఆఫ్టర్నూన్ సాయి గారు రాధా హైదరాబాద్ నుంచి ఇంకా రైట్ ఆన్సర్ పంపించారు. శివదాస్ రెడ్డి వారి కుటుంబ సభ్యులు దాసరిపాలెం నుంచి, కట్ల సతీష్ రాజేశం సరోజిని మాయా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి రైట్ ఆన్సర్, గణేష్ వేదవత్తి మాపై అల్కానా రైట్ ఆన్సర్ టైం కరెక్ట్గా పంపిస్తే నేను చదువుతానండి. నిజాంపేట నుంచి గణేష్ వేదవతి రైట్ ఆన్సర్, ఇంకా మెదక్ నుంచి ఏలదుర్తి శ్యామల వారి ఫ్యామిలీ, అలాగే ఇంకా రైట్ ఆన్సర్ పంపించారు బ్రహ్మయ్య కర్నూలు నుంచి, జాప భూమేశ్వర్ వెల్లూరు నుంచి రైట్ ఆన్సర్, చింత శ్రీనివాస్ చాలపల్లి నుంచి, బాలకృష్ణ నర్సంపేట నుంచి రైట్ ఆన్సర్, అలాగే హైదరాబాద్ బౌరంపేట నుంచి సంతోష్ సుప్రియ రైట్ ఆన్సర్, రైట్ ఆన్సర్ పంపించి సిహెచ్ విజయకుమార్ చందనగర్ నుంచి, గజ్వేల్ నుంచి షెర్ల వెంకటేష్, సట్లూరి కరీంనగర్ జిల్లా నుంచి చంద్రపురి కాలనీ కిషోర్ కుమార్ లలిత రవిత్రేణి రైట్ ఆన్సర్, మురహర్ యశోద జానకిరాజ్ నిజామాబాద్ నుంచి, హంపాపురం నుంచి చిరంజీవి నాగభూషణ నారాయణ స్వామి, నాగ్నాథ్ గుప్తా నిజామాబాద్ నుంచి రైట్ ఆన్సర్, నా పేరు ఎందుకు చదవలేదు అంటూ మేడిగా రాధా రైట్ ఆన్సర్, నందిపేట నుంచి వెంకటేష్, వరంగల్ జిల్లా ఎల్బీ నగర్ నుంచి ఊర్మిళ సతీష్ రైట్ ఆన్సర్, దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు నుంచి, డి అరుణ మోహన్ దివ్యాబాయ్ రైట్ ఆన్సర్, రైట్ ఆన్సర్ పంపించిన వాళ్ళల్లో ఎలగందుల మార్కండేయ లక్ష్మి రైట్ ఆన్సర్, ఒకసారి ఆన్సర్ పంపిస్తే చాలండి, పదే పదే పంపించకండి. అలాగే రైట్ ఆన్సర్ పంపించిన వాళ్ళలో గీతానగర్ నుంచి లక్ష్మి శశాంక్ రైట్ ఆన్సర్, భద్రాద్రి కొత్తగూడెం రాంపురం నుంచి సతీష్ సుమలత సంతోష్ కుమార్ నిత్య సంతోష్ని రైట్ ఆన్సర్, కె ఆనందరావు జోగులాంబ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. మరి రైట్ ఆన్సర్ వచ్చేసి కమిటీ కుర్రాళ్ళు చిత్రానికేమో ఉత్తమ చిత్రం, అలాగే వెంకీ అట్లూరి గారికి లక్కీ భాస్కర్ చిత్రానికి గాను ఉత్తమ డైలాగ్ రైటర్గా అవార్డు ప్రకటించడం జరిగింది. మరి మరో ప్రశ్న, భారతదేశ అత్యంత పొడవైన సముద్ర వంతెన అయినటువంటి అటల్ సేతును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు 2024 జనవరిలో ఎక్కడ ప్రారంభించారు? భారతదేశ అత్యంత పొడవైన సముద్ర వంతెన అటల్ సేతుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు 2024 జనవరిలో ఎక్కడ ప్రారంభించారు? ఆన్సర్ తెలిస్తే 040-23-24-08-52 నెంబర్కి వాట్సాప్ చేయండి.
1: బాబోయ్ బాబోయ్ బాబోయ్ బాబోయ్.

షో టైం వింటున్నారు. ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి. భారతదేశ అత్యంత పొడవైన సముద్ర వంతెనైనటువంటి అటల్ సేతును ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ 2024 జనవరిలో ఎక్కడ ప్రారంభించారు అని అడిగాను. చాలామంది రైట్ ఆన్సర్ పంపించారు. కె శ్రీకాంత్ చారి కర్మన్ఘట్ నుంచి. ఒక్కసారి ఆన్సర్ చేస్తే చాలండి, ఎందుకంటే పదే పదే చేయడం వలన అది పైకి వెళ్ళిపోతుంది కాబట్టి మీ ఆన్సర్ రాదు. ఒకసారి ఆన్సర్ చేస్తే నేను చదువుతాను. మెదక్ నుంచి ఎలదర్తు షేకులు శ్యామల రైట్ ఆన్సర్. ఇంకా రామేశ్వరం బుజ్జి హుడా కాలనీ నుంచి. రామనాథపురం కీర్తి రాజ్కుమార్ ఆదర్శ్ నగర్ నుంచి రైట్ ఆన్సర్. అలాగే పానుగంటి రవి గౌడ్ వారి ఫ్యామిలీ. ఇంకా సంగీత్ శ్రావణ్ కుమార్ లంగరాజ్ నుంచి రైట్ ఆన్సర్. గజ్వేల్ నుంచి షేర్ల వెంకటేష్. ఇంకా కుషాయిగూడ నుంచి వెంకటేష్ మౌనిక. అప్పల్ రాజు పెడన నుంచి మియాపూర్ నుంచి భాను రైట్ ఆన్సర్ పంపించారు. అలాగే నాగనాథ్ గుప్తా నిజామాబాద్ నుంచి. కామారెడ్డి నుంచి బన్సువాడ కృష్ణకుమారి ఖమ్మం నుంచి రైట్ ఆన్సర్. అలాగే అమ్మనగుర్తి నుంచి భూమిదేని లక్ష్మీనారాయణ. పుట్టపక్క నుంచి భవానీ వెంకట్ రైట్ ఆన్సర్. ఎం నరేష్ రోజా మహబూబ్ నగర్ నుంచి. నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురారి యశోద జానకి రాజ్ ఫిరిజాదిగూడ నుంచి శ్రీనివాస్. ఇంకా రైట్ ఆన్సర్ పంపించారు వీరేందర్ మీనాక్షి చందన రైట్ ఆన్సర్. కాచిగూడ నుంచి ఇంకా చిరంజీవి నాగభూషణ నారాయణ స్వామి. హంపాపురం నుంచి అంకుశపురం నుంచి దోర్నాల సుదర్శన్ రైట్ ఆన్సర్. నార్కెట్పల్లి నిమ్మాని గ్రామం నుంచి పుణ్య వెంకటేశన్. ఇంకా జయలక్ష్మి గారు ఖైరతాబాద్ నుంచి. కల్వకుర్తి నాగర్కర్నూల్ నుంచి నేదునూరి కళ్యాణ్చారి రైట్ ఆన్సర్. భూదాన్పురచంపల్లి ఎలగందుల మార్కండేయ రైట్ ఆన్సర్. ఇంకా రైట్ ఆన్సర్ పంపించిన వారు ఆర్మూర్ నుంచి రాధ కం వరకు భోగ మార్కండే అనిత రైట్ ఆన్సర్. దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు నుంచి తిప్పర్తి నల్గొండ జిల్లా చిలకమర్రి ఉపేంద్రచారి రైట్. అలాగే వంతెనని నిర్మించారంటూ పాలెం పోలయ ఆలగడ్డ నుంచి రైట్ ఆన్సర్. వనస్థలిపురం దోర్నాల బాలరాజు రైట్. ఇంకా గద్వాల నుంచి కె ఆనందరావు. ఎల్బీ నగర్ నుంచి ఊర్మిళ సతీష్. జ్ఞానేశ్వర్ ప్రవీణ అత్తాపూర్ నుంచి రైట్ ఆన్సర్. ఇంకా సరైన సమాధానం పంపించారు బ్రహ్మయ్య కర్నూలు నుంచి. నిజాంపేట గణేష్ వేదవర్తి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్. తోట సంతోష్ కొత్తంగల్ నుంచి రైట్ ఆన్సర్. పంపించిన వారు భూదాన్ పోచంపల్లి నుంచి భోగ విజయ్ కుమార్ నిఖిల్ రైట్. అలాగే ఐడిపిఎల్ కాలనీ నుంచి రత్నకుమారి రైట్ ఆన్సర్. కరీంనగర్ జిల్లా చంద్రపురి కాలనీ నుంచి కిషోర్ కుమార్ లలిత రవిత్రేణి. ద్రోణం రాజు సూర్యశ్రీ యాప్రాల్ నుంచి రైట్ ఆన్సర్. సాయి మన్విత గీతానగర్ నుంచి ఇంకా రైట్ ఆన్సర్ పంపించారు. కార్తిక్ పంజగుట్ట నుంచి వంతెన ఉమ్మెడ నుంచి మహమ్మద్ జైనుద్దీన్. పోలేపల్లి శ్రీనివాస్ రాజన్నపేట నుంచి. గుంటూరు జిల్లా దాసరిపాలెం నుంచి శివదాస్ రెడ్డి. ఇంకా సరే.

0: సమాధానం పంపించారు. కృష్ణమూర్తి శకుంతల శివాన్వి సత్తుపల్లి నుంచి రైట్ ఆన్సర్ అలాగే నందిపేట నుంచి వెంకటేష్ జిబ్లక్పల్లి నుంచి చక్రపాణి చింత శ్రీనివాస్ చాలపల్లి నుంచి బౌరంపేట నుంచి సంతోష్ సుప్రియ రాధ హైదరాబాద్ నుంచి తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురం నుంచి పెద్దాపురం శెట్టి సూరిబాబు రైట్ ఆన్సర్ ఆర్మూర్ నుంచి ప్రేమ్నాథ్ కళావతి అరుణ్ రాజేందర్ వీరు జక్రాన్ పల్లి నుంచి వరంగల్ కాశీబుగ నుంచి దాసి రామచంద్రం సుమతి విజయ్ నల్లభీమ్ ముల్కల్పల్లి నుంచి రైట్ ఆన్సర్ నిఖిల్ రావత్ నా పేరు రావట్లేదా సయ్యద్ హైదర్ బాన్స్వాడ కామారెడ్డి నుంచి రైట్ ఆన్సర్ అలాగే నేను అప్పటి నుంచి పెడుతున్నాను చదవాలి చదవానండి ఫస్టే కర్మన్ఘట్ నుంచి శ్రీకాంచారి రైట్ ఆన్సర్ అలాగే కార్తికేయ పాష వరంగల్ నుంచి మరి సరైన సమాధానం వచ్చేసి నరేంద్ర మోదీ గారు ముంబై ట్రాన్స్ హర్చర్ లింక్ విస్తరించినటువంటి అరేబియా సముద్రంపై 21.8 కిలోమీటర్లు విస్తరించినటువంటి ఇండియాస్ లార్జెస్ట్ సీ బ్రిడ్జ్ దక్షిణ ముంబైలోని శబరిని నవీ ముంబైలోని చీర్లేని కలుపుతుంది. 90 మినిట్స్ అంటే 20 మినిట్స్ పడుతుందంట 90 మినిట్స్ ఉండేటువంటి ఈ జర్నీ. మరి ఇదండి ఈనాటి షో టైం. విని ఎంజాయ్ చేశారు కదా, పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 2 గంటలు కావస్తుంది. మిడ్ డే న్యూస్ ఆంగ్లంలో వార్తలు వింటారు. 2 గంటల 15 నిమిషాలకు శక్తిశీల్లో కలుద్దాం.
1: Good afternoon. This is Akashvani and I am Abhishek Mukhopadhyay with the Midday News. The headlines. Government holds all-party meeting ahead of the monsoon session of Parliament. Opposition stages symbolic walkout over invitation to NCPI to the meeting. Parliamentary Affairs Minister Kiran Rijiju seeks cooperation of all parties for smooth running of Parliament. Flash floods and landslides hit multiple places in Jammu and Kashmir, claiming several lives and damage to property. Rescue operations in full swing, centre assures of all possible assistance. President Draupadi Murmu embarks on three-nation visit to Moldova, North Macedonia and Romania. In badminton, PV Sindhu scripts history, becoming first Indian to win Japan Open. Clinches women's singles title, defeating Japanese shuttler Akane Yamaguchi. And football fever peaks worldwide as Argentina and Spain gear up for a showdown in FIFA World Cup final tonight. The all-party meeting convened by the government ahead of the monsoon session of Parliament beginning tomorrow is underway at the Parliament House Annex. The meeting has been chaired by Defence Minister Rajnath Singh. Union Parliamentary Affairs Minister Kiran Rijiju and Leader of the House in the Rajya Sabha JP Nadda, Ministers of State for Parliamentary Affairs Arjun Ram Meghwal and Dr. L. Murugan are also present in the meeting. Soon after the meeting began, opposition parties staged a symbolic walkout from it over the participation of the National Citizens Party of India, NCPI. The NCPI is a registered party that has participated in state assembly elections, and recently several rebel Trinamool Congress MPs have joined it. Talking to media, Trinamool Congress MP Mahua Moitro said the entire opposition parties, including Congress, Samajwadi Party, DMK, JMM, Trinamool Congress and Aam Aadmi Party, have walked out from the meeting. She also alleged that NCPI is not a recognized parliamentary party. Deputy Leader of the Opposition, the Rajya Sabha, Pramod Tiwari, described the walkout as a symbolic boycott against the NCPI being invited to the meeting. However, after registering the protest, the opposition members attending the meeting. Speaking ahead of the meeting, Mr. Rijiju urged all political parties to cooperate in ensuring the smooth conduct of the monsoon session. He expressed hope that the members from both the ruling party and the opposition would participate constructively in the legislative business.
2: उनके मांग है तो हम तो अपने और से कोई अलग से किसी को बुला नहीं रहे वो तो लोकसभा के सदस्य है 20 लोग हैं उनको तो बुलाना पड़ेगा
1: News just in, the all-party meeting has concluded and Parliamentary Affairs Minister Kiran Rijiju is addressing the media. Let's go in and listen.
3: If any party or member wishes to raise an issue, they are free to do so in Parliament. I would like to tell my colleagues in the opposition that Parliament has

0: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 2:16. శక్తిశీలు వింటున్నారు. మరి ఈనాటి శక్తిశీల్లో ఎవరి గురించి తెలుసుకుందామంటే, ఆమెకు క్రికెట్ అంటే చాలా అంటే చాలా ఇష్టం. అమ్మాయికి క్రికెట్ ఏంటి అని అందరు అన్నారంట. కానీ ఇప్పుడు ఆమె మ్యాచ్లు వస్తే ఎల్ఈడి స్క్రీన్స్ మీద చూస్తున్నారు. ఆమె పెద్ద నగరాల నుంచి రాలేదు, స్థితిమంతుల కుటుంబం కూడా కాదు. కానీ టీమిండియాలో ఇప్పుడు తను కీలక క్రీడాకారిణిగా మారారు. ఇంతకీ ఎవరామె, ఆ క్రికెటర్ ఎవరో ఈ పాట తర్వాత తెలుసుకుందాం. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం.

శక్తిశీలి వింటున్నారు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి. ఎస్, మనం ఈరోజు తెలుసుకోబోతున్నటువంటి ఆ క్రికెటర్ ఎవరో కాదు, క్రాంతి గౌడ్. రీసెంట్గా జరిగినటువంటి లార్డ్స్ టెస్ట్లో కూడా 5 వికెట్లు తీయడం జరిగింది. మరి క్రాంతి గౌడ్ గారిది మధ్యప్రదేశ్లోని ఛత్తర్పూర్ జిల్లా గౌరా గ్రామం. వీళ్ళ ఇంటి ఎదురుగా అబ్బాయిలు టెన్నిస్ బాల్తో క్రికెట్ ఆడుతుంటే గమనించేదంట. బంతి ఇంటి వైపు మాత్రం వస్తే తిరిగిచ్చేది. అప్పుడే అనుకున్నారంట ఎలాగైనా క్రికెట్ ఆడాలని. అలా వాళ్ళు క్రికెట్ ఆడడం, అంటే వాళ్ళతో పాటు క్రికెట్ ఆడడం స్టార్ట్ చేశారు. అందరూ ఫాస్ట్ బౌలింగ్ వేస్తుంటే క్రాంతి వాళ్ళను అనుకరించేది. అసలు స్పిన్ బౌలింగ్ ఉంటుందని కూడా ఆమెకి తెలియదంట. క్రాంతి వాళ్ళ ఫాదర్ పోలీస్ కానిస్టేబుల్, 6 సంతానంలో చివరి అమ్మాయి క్రాంతి. అమ్మాయికి క్రికెట్ ఎందుకు అని చెప్పేవారంట ఇరుగు పొరుగు వారంతా. కానీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మాత్రం ఆపలేదు. అబ్బాయిలతోనే టోర్నీలు ఆడేది. ఒకసారి ఏం జరిగిందంటే, అమ్మాయిల టోర్నమెంట్ చూడడానికి వెళ్ళినప్పుడు టీంలో ఒకరు తక్కువైతే క్రాంతితో ఆడమన్నారంట. మరి ఆ తర్వాత ఏమైందో ఈ పాట తర్వాత చెప్తాను. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

ఆయుధం చిత్రం నుంచి శంకర్ మహాదేవన్, స్వర్ణలత పాన పాట విన్నారు. గీతరచన వరంగల్ శ్రీనివాస్, సంగీతం వందే మాతరం శ్రీనివాస్. శక్తిశీలి వింటున్నారు ఓన్లీయా ఆకాశవాణి వివిధ భారతి స్టూడియోల. సమయం 2 గంటలు దాటి 28 నిమిషాలు అవుతుంది. మ్యాచ్ చూద్దామని వచ్చినటువంటి క్రాంతి గౌడు ఆ రోజు మ్యాచ్ ఆడి 3 వికెట్లు తీసి 25 పరుగులు చేయడంలో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా ఎంపికయ్యారు. జస్ట్ చూద్దామని వచ్చేసినటువంటి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా ఇలా టర్న్ అవ్వడం, తన అప్పుడు తన ఏజ్ 15 ఇయర్స్, అలా టర్నింగ్ పాయింట్ దొరికింది క్రాంతి గౌడ్కి. మరి ఇంకా తెలుసుకుందాం క్రాంతి గురించి. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

0: ప్రగతి ప్రధాన సాగిపొమ్మని ప్రపంచానికి వెలుగు పంచుతోంది
1: ఉదయతార.
0: అజ్ఞాన తిమిరాల్ని జ్ఞానంతో తరిమి ప్రేరణనిస్తోంది
1: ఈ అభ్యుదయతార.
0: వివిధ రంగాలలో సేవా ప్రతిభలతో సమాజంలో గుర్తింపు సాధించిన వ్యక్తులతో పరిచయం,
1: వారి స్ఫూర్తిదాయక జీవనయాన విశేషాలతో కూర్చిన కార్యక్రమం
2: మీట్ ద స్టార్
1: ప్రతి శుక్రవారం రాత్రి 8 గంటలకు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం ద్వారా
0: ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్స్ పై
2: మీట్ ద స్టార్.
3: శక్తిశీలి వింటున్నారు, క్రాంతి గౌడ్ గురించి తెలుసుకుంటున్నాం కదా. ఛతర్పూర్లోని క్రికెట్ అకాడమీ నడుతున్నటువంటి రాజు బిల్తరే దగ్గరికి క్రాంతిని తీసుకువెళ్లారు వారి ఫాదర్. క్రాంతి బ్రంతిలో వేగాన్నటువంటి గుర్తించి అకాడమీలో చేర్చుకున్నారు. మరి రాజీవ్ గారు వీరి ఆర్థిక పరిస్థితిని గమనించి ఎలాంటి ఫీజు మాత్రం తీసుకోలేదు. ఇంకా పోను షూస్, క్రికెట్ కిట్,

ఇవ్వడం జరిగింది. మరి ఆ తర్వాత ట్రైనింగ్ తీసుకున్నాక క్రాంతి బౌలింగ్ ఇంకా స్టైల్ కూడా మారడం, వేగం ఆమెకు దేవుడిచ్చినటువంటి వరం అయినప్పటికీ బంతిని రెండు వైపులా స్వింగ్ చేయగలదు అని వారి కోచ్ చెప్తూ ఉండేవారు క్రాంతి గురించి. ఇంకా తెలుసుకుందాం క్రాంతి గౌడ్ గురించి, వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. స్టే ట్యూన్.

చిత్ర నుంచి చిత్రం ఆలపించిన గీతం విన్నారు. సంగీతం అందించారు తమన్. శక్తిశీల్ వింటున్నారు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి. క్రాంతి గౌడ్ గురించి తెలుసుకుంటున్నాం కదా, బౌలర్. 17 ఇయర్స్ ఉన్నప్పుడు మధ్యప్రదేశ్ జట్టుకి ఎంపికయ్యారు. అలా మరో కోచ్ చంద్రకాంత్ పండిట్ శిక్షణలో మరింత మెరుగైంది క్రాంతి. అలాగే మధ్యప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ మహిళా విభాగానికి జాయింట్ సెక్రటరీ సిదయాని పాట్ని ఎంకరేజ్మెంట్ సపోర్ట్ చేస్తూ ఉండేవారంట క్రాంతికి. అలా సీనియర్ ఉమెన్స్ వన్డే ట్రోఫీని కూడా 2024లో మధ్యప్రదేశ్ మొదటిసారి గెలిచారు. ఆ ట్రోఫీ గెలవడంలో క్రాంతిది కీలక పాత్ర. ఇక డబ్ల్యూపీఎల్ ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2025 సీజన్లో యూపీ వారియర్స్ 10 లక్షలు చెల్లించి ఆమెను తీసుకోవడం జరిగింది. లేడీ బూమ్రాని కూడా అంటారంట. క్రాంతిని 2025 మేలో టీమిండియాకి ఎంపిక అవ్వడం జరిగింది. మరి మొదటి పర్యటన శ్రీలంకలో జరిగింది, రెండోది ఇంగ్లాండ్లో. ఆడింది కేవలం 8 మ్యాచ్లు అయినప్పటికీ ప్రపంచకప్ జట్టులో స్థానం సంపాదించింది క్రాంతి. ఇక సీనియర్లు గాయాలతో సతమతమవుతుంటే ఫేస్ దళానికి నాయకత్వం వహించి పాకిస్తాన్తో మ్యాచ్లో 20 పరుగులు ఇచ్చి 3 వికెట్లు పడగొట్టి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా ఎంపికైంది క్రాంతి.

0: నచ్చావులే చిత్రం నుంచి గీతా మాధురి పాడిన పాట విన్నారు. గీత రచన భాస్కర్ భట్ల, సంగీతం శేఖర్ చంద్ర.
1: ఆరోగ్య జీవనం ఆనందదాయకం.
2: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్నాం. మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.

విరూపాక్ష చిత్రం నుంచి కార్తీక్ పాడిన పాట విన్నారు. గీత రచన కృష్ణకాంత్, సంగీతం అజనీష్ లోక్నాథ్. శక్తిశీలి వింటున్నారు ఓన్లీ అన్న ఆకాశవాణి వివిధ భారతి. అమ్మాయికి క్రికెట్ ఎందుకు అన్నటువంటి ఇరుగు పొరుగు వారు ఇప్పుడు క్రాంతి గౌడ్ ఆడుతున్నటువంటి ఆటను చూసేసి ప్రతి మ్యాచ్ని ఊళ్ళో ఎల్ఈడి థియేటర్లపైన వేసుకొని చూస్తారంట. గ్రేట్ కదా, అసలు ఇది కదా సక్సెస్ అంటే. రీసెంట్గా భారత మహిళల క్రికెట్ జట్టు చారిత్రాత్మక లార్డ్స్ మైదానంలో జరిగినటువంటి ఏకైక టెస్ట్ తొలి ఇన్నింగ్స్లో 17 ఓవర్స్ బౌలింగ్ చేసేసి 37 పరుగులు మాత్రమే ఇచ్చేసి 5 వికెట్లు తీసినటువంటి తొలి బౌలర్గా చరిత్ర సృష్టించింది క్రాంతి. టెస్ట్ క్రికెట్లో 5 వికెట్లు సాధించినటువంటి అత్యంత పిన్న వయస్కురాలైనటువంటి భారత మహిళ ఫాస్ట్ బౌలర్గా కూడా రికార్డు నెలకొల్పింది. లార్డ్స్ ఆనర్స్ బోర్డులో పేరును నమోదు కావడం ఏ క్రికెటర్కైనటువంటి ఒక కళ అన్నమాట. అలాంటి అరుదైన గౌరవాన్ని కూడా తన కెరీర్ ప్రారంభ దశలోనే అందుకున్నటువంటి క్రాంతి గౌడ్ భారత మహిళల క్రికెట్లో మరో చారిత్రాత్మక అధ్యాయాన్ని లిఖించింది. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

అందంగా వైభవంగా ఈ చిత్రం కోసం అర్మాన్ మాలిక్ హరిప్రియ ఆలపించిన గీతం విన్నారు. గీత రచన శ్రీమణి, సంగీతం దేవిశ్రీ ప్రసాద్. శక్తిశీలి వింటున్నారు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి. ప్రతి మనిషికి ఒక లక్ష్యం అంటూ ఉంటుంది. క్రాంతి ఏమి కూడా క్రికెటర్ అవ్వాలని కలకన్నది, తను ఏంటో నిరూపించుకున్నది. ఇలాంటి స్ఫూర్తిదాయకమైనటువంటి వ్యక్తుల మన స్టోరీ విన్నప్పుడు మనలో కూడా ఆత్మవిశ్వాసం అనేది రెట్టింపు అవుతుంది. మనం కూడా వారిలాగానే లక్ష్యాలను ఆచరిస్తూ మన లక్ష్యాలను చేరుకునే దిశగా అడుగులు వేయాలి. అప్పుడే మనల్ని సక్సెస్ అనేది వరిస్తుంది. ఇదండి ఈనాటి శక్తిశీలి. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

0: నానా నానా.
1: ఏంట్రా భరణి?
0: తలంటు పోసుకోవాలి, వెళ్ళి అర్జెంటుగా షాంపూ ప్యాకెట్ తీసుకురా నాన్న. ఇదిగో రూపాయి. అలా చూస్తారేంటి? వెళ్ళి తీసుకురండి.
2: నాన్న ఎక్కడికి రా పంపిస్తున్నావు?
0: షాంపూ ప్యాకెట్ కోసం.
2: షాంపూలు తేవడానికి, చెప్పులు కుట్టించడానికి నాన్నే వెళ్ళాలా? నువ్వు వెళ్ళి తెచ్చుకోలేవా?
0: ఆయన ఇంట్లో చేసే పనే ఉంది, తిని కూర్చోవడంగా.
2: అందుకని అడ్డమైన పనులు చెప్తావా?
0: ఆహా, నువ్వేదో పెద్ద నీతి కబుర్లు చెప్తావేంటి? నువ్వు నీ పెళ్ళం ఆయనకి అడ్డమైన పనులు చెప్పడం లేదు.
2: ఏంట్రా ఒగుతున్నావు?
1: ధనిష్ట.
0: ఏంటి కొడతావా? కొట్టు చూడు తెలుస్తుంది.
1: భరణి,
0: పెళ్ళం కొంగు పట్టుకుని తిరిగే వాళ్ళందరూ నీతులు మాట్లాడటమే.
2: చూసావా? చూసావా నాన్న వాడి మాటలు?
1: పోనీరా, వాడి మాటలేం పట్టించుకోకు. షాంపూయే కదా దమ్మన్నాడు.
2: ఇలాగే వెనకేసుకురండి. ఈవేళ తలంటు పోసుకోవడానికి షాంపూ తెమ్మన్నాడు, రేపు తల పెరిగిందని బార్బర్ పని కూడా చేయమంటాడు.
1: మీ ఇద్దరిని పెంచేటప్పుడు బాకీ పని కూడా చేశాంరా, కన్నందుకు ఏ పనైనా చెయ్యాలిగా.
2: మీరు వెళ్ళండి, ఏదైనా అంటే చాలు, సెటర్లు వేసేస్తారు. నాన్న ఒక్క నిమిషం, వాడు షాంపూకి ఎంత ఇచ్చాడు?
1: రూపాయి.
2: కరెక్ట్గా ఇస్తాడు, ఒక్క రూపాయి ఎక్కువ ఇవ్వడు. అది ఎలాగేయండి? ఇవిగో 5 రూపాయలు.
1: నాకెందుకురా 5 రూపాయలు?
2: నీకు కాదు, ఎలాగూ బయటకు వెళ్తున్నారు కదా, ఈ బట్టలు ఇస్త్రీ చేయించి తీసుకొచ్చాయి. ఇస్త్రీకి 4 రూపాయలు తీసుకుంటాడు, ఇంకా రూపాయి మిగులుతుంది, వాడికి షాంపూ ప్యాకెట్ తెచ్చాయి.
3: ఏమండి కాఫీందా?
1: వద్దు సుందరా, కొడుకుల బుద్ధులు చూసి కడుపు దేవేస్తుంది, ఆ కాఫీ తాగితే వాంతి అవుతుంది.
3: ఏమండి
1: వస్తాను.
4: అత్తయ్య, బాత్రూమ్ ఖాళీ అయ్యిందా?
3: అయ్యిందమ్మా భార్గవి.
4: మామయ్య గారు స్నానం చేసేశారా?
3: చేశారమ్మా.
4: చేసేస్తారు, ఎందుకు చెయ్యరు? పనా పాట, లేవగానే బాత్రూంలోకి దూరిపోవడం, పండగానే భోజనం కంచం ఖాళీ చేయడం.
3: బాత్రూమ్ శుభ్రం చేస్తానమ్మా.
4: బాగా కడిగి శుభ్రం చేయండి. ఆ చేతిలో ఏంటి అత్తయ్య, కాఫీయేనా?
3: అవునమ్మా, మీ మామయ్య గారికి ఎంత ఇచ్చాను, ఆయన తాగనే లేదు, వెళ్ళిపోయారు.
4: మామయ్య గారికైతే స్పెషల్ కాఫీ అయి ఉంటుంది, చిక్కటి పాలు వేసి కాసుంటారు. సొమ్ము మీది కాదు కదా, ఆ కాఫీ ఇలా ఇవ్వండి.
0: ఆ కాఫీ నాది.
4: చిచి, ఈ ఇంట్లో నాకు స్వతంత్రం లేకుండా పోయింది.
0: చా, నిజమే, మీ ఆయన నెత్తి మీద గంగమ్మ తల్లిలా ఎక్కి కూర్చున్నావు, అత్తామామల్ని గుర్రాల్లా చేసి సవారీ చేస్తున్నావు. ఎంతకంటే స్వతంత్రం ఇంకేం కావాలి నీకు?
4: వేళా కోళమా,
0: ఏటకారం.
4: మీరేంటి అలా నిలబడిపోయారు? వెళ్ళి నేను చెప్పిన పని చేయండి.
0: అమ్మా ఆగు, ఏం చెప్పింది ఆవిడ?
3: బాత్రూమ్ శుభ్రం చేయమంటేను.
0: ఏ, ఆవిడ గారు చేసుకోలేదా శుభ్రం?
4: ఆ బాత్రూమ్ లో మీ నాన్నగారు స్నానం చేశారు, ముసలి కంపు. ఆ కంపు నేనెందుకు కడుగుతాను? మీరు వెళ్ళండి అత్తయ్యా.
0: ఆగమ్మా, నువ్వు నువ్వేం కడగద్దు.
4: ఏంటయ్యా నువ్వు ఆడవాళ్ళ విషయంలో కలుగు చేసుకుంటావు? ఏ, మీ ఆవిడ చూసేదిగా పని మనుషులా, అది మర్చిపోయావా? మీ అన్నయ్యకు నాకు బాధ్యతలు తెలుసు కాబట్టి ఈ ముసలాళ్ళిద్దరినీ పోషిస్తున్నావు. మరి మీ ఆవిడ అలా కాదే, ఈ ముసలాళ్ళను బయటికి గెంటేస్తాని, నేనీ ఇంటికి వచ్చి కాపురం చేస్తానని సింహద్వారం మీద శపథం చేసి మరీ వెళ్ళిపోయింది.
0: అవును, దానికి ఇష్టం లేదు, వెళ్ళిపోయింది.
4: మాకు ఇష్టం లేదు, అలాగాని వెళ్ళిపోయామా? చెప్పండి.
2: అవునరా, అమ్మా నాన్నలను వదిలి వెళ్ళిపోతే వాళ్ళ బాగోగులు ఎవరు చూస్తారని ఆలోచించే ఎంత ఇన్కన్వీనియన్స్ ఫీల్ అవుతున్నా తప్పదు గనక ఈ ఇంట్లో అడ్జస్ట్ అవుతున్నాం.
0: ఆహా, అబద్ధాలు అతికినట్లు బాగానే చెబుతావు, పెద్ద లాయరు కదా.
4: అంటే మీ అన్నయ్య అబద్ధాలు కోరేనా?
0: అవును, మా అమ్మా నాన్నల పేరు మీద ఉన్న ఇల్లు, మా అమ్మ ఒంటి మీద బంగారం ఉందిగా, వాటి కోసం వాడు ఉన్నాడు. అమ్మా నాన్నల మీద ప్రేమతో ఏం కాదు.
3: భరణి, ఏమిట్రా మాటలు?
0: నిజాలు. చూడమ్మా, నీకిదే చెప్పడం, నీ చేతికున్న బంగారు గాజులు నాకు కావాలి, అవి ఎవరికిచ్చినా నేను ఊరుకునేది లేదు.
3: నా గాజులా?
0: నీ గాజులే.
3: వద్దురా, కనీసం ఈ బంగారం అయినా నా ఒంటి మీద ఉండని.
0: ఏ, బంగారం తిని బ్రతుకుతావా?
3: బాధ్యతలు మర్చిపోయిన కొడుకుల్ని నమ్ముకుని బతకడానికి భయపడే ఈ బంగారాన్ని నమ్ముకుని బతుకుతున్నాం.
0: కడుపున పుట్టిన బిడ్డలకంటే ఒంటి మీద మోసే బంగారమే నీకు ఎక్కువైపోయింది అన్నమాట.
1: అవునరా, ఆ బంగారాన్ని మీ అమ్మ అలంకారం కోసం వేసుకోలేదు. రేపు మా ఇద్దరిలో ఎవరైనా చచ్చిపోతే విలువలు మర్చిపోయిన ఇలాంటి కొడుకుల మీద ఆధారపడకుండా మా దాన సంస్కారం

0: తరాల కోసం పనికొస్తాయని కాపాడుకుంటుందిరా మీ అమ్మ బంగారాన్ని.
1: నాన్న వాడేదో వాగుతాడు, మీరేం పెట్టించుకోకండి.
0: నీ బట్టలు ఇస్త్రీ చేస్తున్నాడు, తెస్తాను. ఇంకేమైనా పనులుంటే చెప్పు, చేస్తాను. అంతేగాని మా మీద సానుభూతులు చూపించొద్దు నాయన. ఒరే భరణి, ఇదిగో షాంపూ ప్యాకెట్.
2: ఆ భరణి, ఆ బాత్రూంలో సబ్బు నాది, అది వాడకు.
3: నా సబ్బు అయిపోయింది.
2: అయితే కొత్తది కొనుక్కో.
3: ఆ తర్వాత కొనిస్తాలే.
2: నా సబ్బు వాడటానికి వీల్లేదు.
3: ఏంటి, మీ ఆయన పక్కన ఉన్నాడనా? నోరు పెద్దగా వస్తుంది చూడు. ఉమ్మడిగా అందరం కలిసి ఉండేటప్పుడు నీ కంచం నా కంచం, నీ గ్లాసు నా గ్లాసు, నీ సబ్బు నా సబ్బు అనేవి ఉండవు.
2: అలా చూస్తూ నిలబడతారే?
1: ఏం చేయమంటావే నన్ను?
2: ఏదో ఒకటి చెయ్యండి. రోజు రోజుకి మీ తమ్ముడు ప్రవర్తన తట్టుకోలేకపోతున్నాను.
1: ఇప్పుడు వాడితో గొడవ పడమంటావా? బీరువాలో ఇంకా సబ్బులున్నాయిగా, ఒకటి తీసుకో.
2: అంటే మీ తమ్ముడిని సమర్థిస్తున్నారా? ఉమ్మడి సంసారం అన్న వంకతో ఈ రోజు సబ్బుతో అయిపోయింది, రేపు ఇదే ఉమ్మడి సంసారం వంకతో నువ్వు మా అన్నయ్యకే కాదు.
1: చంపేస్తాను, పో లోపలికి. ఏమిటి నాన్న ఇది? వాడికి మీరైన బుద్ధి చెప్పొచ్చుగా.
0: మేము పనికిరాని వాళ్ళంరా. మిమ్మల్ని కన్నందుకు మీరు మాకిచ్చిన స్థానాలు పని మనుషుల స్థానాలు. పని మనుషులు పనులు చేయటానికి తప్ప అడ్డగాడిద లాంటి కొడుకులకు బుద్ధులు నేర్పడానికి పనికిరారు.
1: అమ్మా,
4: ఏంటో చెప్పరా.
1: ఇందాక తమ్ముడు నీ బంగారు గాజుల గురించి అడుగుతున్నప్పుడు నేనేమి మాట్లాడలేకపోయాను.
4: అయిపోయిందిగా, ఇప్పుడు ఎందుకులే?
1: అది కాదమ్మా, వాడికి భయపడి బంగారు గాజులు ఇచ్చేస్తావేమో. ఇచ్చేటప్పుడు నీ పెద్ద కొడుకు నేను, నేనున్నాను మాత్రం మర్చిపోవద్దు. అదే, నువ్వు పంచాలనుకున్నప్పుడు కొడుకులిద్దరికి సమానంగా పంచమంటున్నాను.
0: వస్తుందిరా.
4: ఏమండి, వాడన్న మాటలు విన్నారా?
0: ఇంకా చాలా వినాల్సి వస్తుంది వసుంధరా. ఒకడు నక్క, ఒకడు తోడేలు, ఈ రెండూ ప్రమాదకరమైన జంతువులే. అలాంటి జంతువులకు జన్మనిచ్చాం మనం, ఏం చేస్తాం? మన కర్మ.
4: ఏమండి?
5: నారాయణమూర్తి, నారాయణమూర్తి.
0: రారా పరశురామయ్య.
4: కూర్చోండి అన్నయ్య.
5: ఏమిటమ్మా, టిఫిన్లు కాఫీలు పూర్తయ్యాయా?
0: పూర్తవకే, ఇదిగో గొంతు దాకా.
5: అంత గొంతులోకి వచ్చేదాకా పెట్టేశారా నీ కొడుకులు?
0: మామూలు తిండి పెడుతున్నారా? పంచభక్ష పరిమాణాలు.
5: రే మూర్తి, చిన్ననాటి స్నేహితుడివి, నీ మాటల్లో అర్థాలు గ్రహించలేనా? మీ కొడుకులు మీకు అన్నమే పెడుతున్నారు, అండాన్ని మాట్లాడుతున్నారు నాకు తెలియదు అనుకుంటున్నావా?
4: అదేం లేదన్నయ్యా.
5: అమ్మా, నీలోని తల్లి మనసు కొడుకుల్ని సమర్థించుకున్నా మీ వయసు వాళ్ళ ప్రవర్తన తట్టుకోలేకపోతుందని నాకు తెలుసమ్మా.
0: సర్లేరా, మా గొడవ ఎప్పుడు ఉండేది, ఇంతకీ ఆ గొడవ ఏం చేసావు?
5: ఏ గొడవరా?
0: అదే వడ్డీ బాబత్ డబ్బు జమ చేసావా అని.
5: ఆ పని నిన్నే పూర్తి చేశాను. రాత్రి నీ దగ్గరికి వద్దాం అనుకున్నాను, కుదరక రాలేదు. రై, ఇదిగోరా నీ పెన్షన్ పుస్తకం. నీ కొడుకుల చదువుల కోసం, వాళ్ళ అవసరాల కోసం లక్షల దాకా అప్పులు చేశావే, ఆ అప్పులోళ్ళకి నీ పెన్షన్ డబ్బులు వడ్డీగా కట్టేశాను.
4: అన్నయ్య, అన్నయ్య, అంత గట్టిగా మాట్లాడకండి, పిల్లలు ఇంట్లోనే ఉన్నారు.
5: వాళ్ళు వినాలనే నేను ఇంత గట్టిగా అరుస్తున్నానమ్మా. మీ పిల్లలు మీరు సంపాదించింది పంచుకోవడానికే కాదు, మీరు వాళ్ళ కోసం చేసిన అప్పులన్నీ కూడా పంచుకోవాలి. వినబడుతుందా?
0: ఎందుకురా కంఠశోష, వాళ్ళకి వినబడవు, విన్నా పట్టించుకోరు. వాళ్ళు మా బాధల్ని బరువుల్ని పట్టించుకోనక్కర్లేదురా. మా రెండు గుండెకాయలు కొట్టుకుంటున్నంతసేపు ఒకళ్ళనొకళ్ళం ఓదార్చుకుంటూ బ్రతకగలం. ఆ ధైర్యం, ఆత్మస్థైర్యం మాకుంది. కానీ వాళ్ళు ఏ రోజైనా మీరు మాకు ఏం చేశారు, మీ అవసరాలకి మమ్మల్ని కన్నారు అని ఈ తల్లి కన్నపేగుని, ఈ నాన్న వాత్సల్యాన్ని ప్రశ్నిస్తే మాత్రం ఈ గుండెలు పగిలిపోతాయిరా పరశురామయ్య.
4: ఏమండి?
5: రే, రేపనే రోజు మీ ఇద్దరికి కొడుకుల వల్ల ఎదురయ్యే ప్రమాదం ఇదేరా. ఇప్పటికైనా మించిపోయింది లేదు. ఈ ఇల్లు అమ్మి వాటితో అప్పులు తీర్చగా మిగిలిన డబ్బులు బ్యాంకులో వేసుకొని ఏ ఓల్డేజ్ హోమ్లోనూ ప్రశాంతంగా బతకండిరా.
4: ఈ ఇల్లు అమ్మడం మాకు ఇష్టం లేదన్నయ్యా. ఇది ఆయన కష్టార్జితం. ఆయన తన చెమటను చిందించి కట్టుకున్న ఇంటిని తెగనమ్ముకుని వెళ్ళిపోవడానికి మాకు మనస్కరించడం లేదు.
5: అది కాదమ్మా, ఇప్పుడున్న పరిస్థితుల దృష్ట్యా.
0: వద్దురా, చావైనా బ్రతికైనా ఈ ఇంట్లోనే. మేం చచ్చిపోయాక మా కొడుకులు మా గుర్తుగా దీన్ని మిగుల్చుకుంటారు.

0: లేక అమ్ముకుంటారో అది వాళ్ళ ఇష్టం. ఇక ఈ ప్రస్తావన వదిలే.
1: కూర్చోండి అన్నయ్య, కాఫీ తీసుకొస్తాను.
2: వద్దమ్మా, కాఫీ తాగే వచ్చాను, నేను అర్జెంటుగా వెళ్ళాలి.
1: అయ్యో, ఇప్పుడేగా అన్నయ్య వచ్చావు, కాసేపు కూర్చోవచ్చుగా.
2: కూర్చుంటే పనిలో వద్దమ్మా. ఇంత ఎత్తు ఎదిగిన కొడుక్కి బాత్రూంలో నీళ్లు పెట్టాలి, ఇంతున్న నా మనవని ఈ వీపు మీద ఎక్కించుకొని పాకుతూ తిరగాలి, కోడలు చేసే పూజకి పువ్వులు కొయ్యాలి, కొడుకు నిద్రలేసిన గదిని శుభ్రం చెయ్యాలి, ఇంకా చాలా చాలా పనులు పనివాళ్ళ చేసుకుంటూ పోవాలి. ఆకలి వేస్తోందమ్మా. అమ్మా ఆకలి వేస్తోంది, అన్నం పెట్టమ్మా అంటూ 10 సార్లు అడిగితేనే కాని అన్నం పెట్టిన మనుషులు రావాళ్ళు.
1: అన్నయ్య
2: కౌనమ్మా, ఇంకెన్ని రోజుల్లో ఈ బాధలు. మావాడు జైపూర్ ట్రాన్స్ఫర్ చేయించుకుని నన్ను వదిలి వెళ్ళిపోతున్నాడుగా.
0: ఒరే, నిన్ను వదిలి వెళ్ళిపోతున్నాడన్నావు, కనీసం నీ ఆస్తి గురించైనా ఆశపడి నిన్ను చూడడేమిట్రా వాడు.
2: రేపు మాపేసి వచ్చేవాడిని అయితే ఆస్తి కోసమైనా చూసేవాడు. నేను చావడానికి ఇంకా చాలా టైం ఉందని తెలిసే వదిలేసుకుంటున్నాడు. వారికి లాజిక్లు తెలుసురా, ఆస్తి కావాలంటే గుదిబండం తగిలించుకోవాలి, అందుకే ఆస్తి వద్దంటున్నాడు. అంటే నన్ను వద్దని పరోక్షంగా చెప్పడం అన్నమాట. పోనీ, నా భార్య నాకు వంట నేర్పి చచ్చిపోయింది, కొడుకు ఒంటిగాడిగా వదిలేసినప్పుడు వంటవాడిగా మారమని నా అన్నం నేను ఒంటివాడిగా వదిలి నా అన్నం నేను వండుకోగలను వస్తాను.
1: ఏమండి పాపం అన్నయ్య గారు,
0: కొడుకులు వస్తుందరా? కన్న కొడుకుల్ని పెంచుకునే బదులు కొన్ని కుక్క పిల్లల్ని పెంచుకుంటే విశ్వాసాన్నైనా చూపిస్తాయి.
1: అవునండి.
3: సై, వ్యధవ పిచ్చి పనులు చేసా ఉంటే నరికి పోగులు పెడతాను.
1: ఏమనుకుంటున్నా?
3: ఏమైందా? నేను అర్జెంటుగా డబ్బు అవసరం వచ్చి దీని సూత్రాలతో తాకట్టు పెట్టాను. ఈరోజు మా కొలిగి ఇంట్లో ఫంక్షన్కి రమ్మంటే ఆ సూత్రాలతో తెస్తేనే వస్తాను భీష్మించు కూర్చుని ఇదిగో ఈ బ్లేడ్తో చేతులు కోసుకుంటానని బెదిరిస్తుందమ్మా.
4: అయ్యో, మెడలో మంగళసూత్రాలు లేకుండా నేను ఎక్కడికి రాను, ఎవరింటికి వెళ్ళను. లాయుడు గారి పిల్ల మెడలో పసుపు కొమ్మ వేసుకొచ్చిందని నలుగురు ఆక్షేపిస్తే సిగ్గుతో చచ్చిపోవాలి.
3: ఇప్పుడు లేని దానికి ఏం చేయమంటావే?
4: ఏమో ఏం చేస్తారో ఏమిటో, ఎలా తెస్తారో నాకు తెలియదు. నాకు సూత్రాల తాడు కావాలి.
0: చూడమ్మా, వాడేదో అవసరం ఉండి తాకట్టు పెట్టానంటున్నాడు కదా, సడన్గా తెమ్మంటే ఎలా? పోనీ ఓ పంచి, ఫంక్షన్కి వాడు వెళ్తాడు కానీ నువ్వు ఇంట్లోనే ఉండు.
4: లేదు మామయ్య, మేమిద్దరం కలిసి వస్తేనే కానీ ఆ సుబ్బారావు మ్యారేజే చేసుకోని అన్నాడు.
3: అవునన్నా, వాళ్ళ ఫ్యామిలీతో మేము కూడా వీడియోలో పడాలంట.
1: అమ్మా భార్గవి, పోనీ రోల్డ్ గోల్డ్ది ఏదైనా
4: అలాంటివి వేసుకుంటే మెడ మండిపోతుంది, పైగా అక్కడ ఫంక్షన్కి చాలామంది వస్తారు, వాళ్ళెవరైనా నా మెడలోది పట్టుకు చూస్తే రోల్డ్ గోల్డ్ అని తెలిసిపోదు.
3: ఏమీ అక్కర్లేదు, అలాగేరా, మెడ కనిపించకుండా చీర చెంగు మెడ చుట్టూ కప్పుకుందు కాని.
4: నేను కప్పుకోను, ఏమీ లేని దానిలో నన్ను తీసుకుని వెళ్తానంటే నేను అసలు ఒప్పుకోను. మీలాంటి చేతకాని దద్దమ్మకు పెళ్ళానైనందుకు ఊరి పసుకు చస్తాను.
3: ఏంటే కూస్తున్నావు, ఊరుకున్న కొద్దీ మారెచ్చిపోతున్నావు, నిన్ను నేనే చంపేస్తాను.
4: రండి చంపండి, నన్ను చంపేస్తే మీకే బాధ ఉండదు. చంపేయండి, నన్ను చంపేయండి.
0: అమ్మా అమ్మా భార్గవి, ఏమిటమ్మా ఈ పిచ్చి పనులు?
3: చంపేస్తానే, నేను చంపేస్తా.
1: అమ్మా భార్గవి, ఇదిగో నా మంగళసూత్రం, ఇది వేసుకుని ఫంక్షన్కి వెళ్ళు, వచ్చాక ఇచ్చేద్దు గాని.
4: చాలా థ్యాంక్స్ అత్తయ్య గారు.
5: ఇచ్చేసావా అమ్మా? ఇచ్చేస్తావు, వాడి మీద ఉన్న ప్రేమ నా మీద ఎందుకు లేదో.
1: ఏంటా నువ్వు అనేది?
5: ఇందాక నేను బంగారు గాజుల గురించి అడిగితే దానికి ఓహో పెద్ద బ్రహ్మాండమైన కథ చెప్పారు, ఇప్పుడు వాళ్ళాడిన సెంటిమెంట్కి తాళిబొట్టే తీసిచ్చేశావు.
1: అది కాదురా భరణి, వాళ్ళు ఫంక్షన్కి వెళ్తానంటే.
5: నేను వెళ్తున్నాను నా పెళ్ళం దగ్గరికి, రేపు దాని పుట్టినరోజు, ఏదైనా గొలుసో గాజో పట్టుకువెళ్ళి ఇస్తేనే గాని అది నన్ను దగ్గరికి రానివ్వదే.
3: అంటే నీ పెళ్ళం పుట్టినరోజు చేసుకునేది బంగారం కోసమా?
5: నువ్వు మాట్లాడుకో, నీకు బాగానే ముట్టేసిందిగా.
1: మీరు ఆగండి,
4: అది వాళ్ళ గొడవ.
5: అర్థమైంది.

0: తెలివితేటలు నీ పెళ్ళానివి మామూలుగా తెలివితేటలా? సందు దొరికితే చాలు, చింతపండు కూడా వాటాలాగా లాగేసుకుంటుంది.
1: వాళ్ళేమీ లాక్కోలేదురా, నేనే ఇచ్చాను. ఫంక్షన్కి వెళ్ళొచ్చాక ఇచ్చేస్తారు. ఎరా ధనిష్ట, ఏం మాట్లాడవే?
2: అదేనమ్మా, అది అది.
3: మీరు ఆగండి, ఇచ్చేస్తానులేండి అత్తయ్య.
0: నిజంగా ఇచ్చేస్తారా?
3: అవును ఇచ్చేస్తాం.
0: వాళ్ళు ఇవ్వలేదనుకో అమ్మా, నీ గాజును మొత్తం నేనే లాగేసుకుంటాను.
2: ఒరే ధనిష్ట, చూసావు కదా వాడు దూకుడు. ఫంక్షన్ నుండి రాగానే ఆ మంగళసూత్రాలు.

0: అవును ఇచ్చేస్తాం.
1: వాళ్ళు ఇవ్వలేదనుకో అమ్మా, నీ గాజును మొత్తం నేనే లాగేసుకుంటాను.
2: ఒరే ధనిష్ట, చూసావు కదా వాడు దూకుడు, ఫంక్షన్ నుండి రాగానే ఆ మంగళసూత్రాలు మీ అమ్మకిచ్చే.
3: అలాగేనమ్మా, పదవే లోపలికి.

0: డ్రామా పూర్తయిందా? ఇంకా ఉందా?
1: అప్పుడేనా?
0: ఇంకా ఏం చేస్తావు?
1: ఇదిగో ఈ సూత్రాలు నా మెడలో వేయండి.
0: అలాగే ఇదిగో నీ సూత్రాల తాడు నీ మెడలో వేస్తున్నాను. సరేనా? మరి మా అమ్మ సూత్రాల తాడు ఏం చేద్దాం?
1: ఇందాక చెప్పానుగా ఏం చెయ్యాలో, అలా చెయ్యండి.
0: మరి మా తమ్ముడికి తెలిస్తే?
1: ఏ, తల తీసి మొలేస్తాడా? మీ తమ్ముడితో గొడవ రావాలి, మనం ఈ ఆస్తి పంచుకొని వేరే వెళ్ళిపోవాలి.
0: ఆస్తి పంచుకోవడం జరగదు. ఈ ఇల్లు మా అమ్మ నాన్నల పేరు మీద ఉంది. వాళ్ళు పోయాకే ఏదైనాను.
1: వాళ్ళు 100 ఏళ్ళు బ్రతికేస్తారు, అప్పటిదాకా ఈ ఇంట్లోనే ఉండాలంటారా?
0: నువ్వన్నది నిజమేననుకో, కానీ
1: అక్కడితో ఆగండి, కథ నేను నడిపిస్తాను. ఈ ఇల్లు త్వరలో అమ్మేస్తున్నాం.
0: ఆ
1: ఆ

0: ఏమిటి వస్తుందరా? ఇందాక నుంచి అక్కడే గుమ్మం దగ్గర నిలబడ్డావు.
1: ఏమీ లేదండి, నిన్న కోడలికి సూత్రాలు తాడిచ్చాను కదా, ఫంక్షన్ నుంచి వచ్చినా ఇంకా ఇవ్వలేదు, అడుగుదామని.
0: బయటకు వస్తుంది కదా, అడుగుదు కానీలే. ఇదిగో నీ డైరీ వంటగదిలో మర్చిపోయావు.
1: మర్చిపోలేదండి, ఇందులో కొన్ని విషయాలు రాయాలనే అక్కడ పెట్టాను.
0: నీ కోడలు వస్తుంది, తాలిబొట్టు సంగతి అడుగు.
1: అమ్మ భార్గవి.
2: ఏంటత్తయ్య?
1: నిన్న నువ్వు ఫంక్షన్కి వెళ్తానంటే ఇచ్చాను కదా.
2: అత్తయ్య కాఫీ తాగారా?
1: ఇంకా లేదమ్మా.
2: అదేంటి, భోజనాల టైం అవుతుంటే ఇంకా కాఫీయే తాగలేదా? ఇలా అయితే మీ ఆరోగ్యం ఏమవుతుంది? ఉండండి, నేను కలిపి తెస్తాను.
0: కాఫీలు ఎప్పుడు తాగేవేలేమ్మా, అంత ప్రేమ వద్దులే. నిన్న మీ అత్తయ్య నీకు ఇచ్చింది కదా, అది ఇచ్చేస్తే.
2: చూడండి అత్తయ్య, ఈరోజు మీరు అసలు వంట జోలికి కూడా వెళ్ళకండి. హోటల్ నుండి అందరికీ క్యారేజ్ రప్పిస్తాను, రకరకాల కూరలతో అందరం భోంచేద్దాం.
1: ఆ సంగతి తర్వాత ఆలోచించుకోవచ్చమ్మా, ముందు.
2: అబ్బా మీరు రెస్ట్ తీసుకోండి అత్తయ్య,
1: అది
2: అనవసరమైన ఆలోచనలేవి పెట్టుకోకండి.
0: అమ్మా భార్గవి, మీ అత్తయ్యని మాట్లాడినవమ్మా, ఏదో అడుగుతుంటే మధ్యలో అడ్డుపడుతున్నావు.
2: అత్తయ్య ఏం మాట్లాడుతుంది మామయ్య, ఏ లోటు వచ్చిందని? ఇప్పుడు మీ ఇద్దరికీ కావలసినవి మేము చూస్తున్నాంగా.
0: చూడకేం తల్లి, మీ మాటలకి చేతలకి మా కడుపులు నిండిపోతున్నాయి. చూడమ్మా, అసలు విషయం అది కాదు. నిన్న నువ్వు ఫంక్షన్కు వెళ్ళనని గొడవ చేస్తుంటే, అదే నీ మొగుడు నిన్ను తన్నుతుంటే, వెర్రిబాగులు దానిలా తన మెడలో తాలిబొట్టు తీసి నీకు ఇచ్చింది కదా, అది ఇంకా ఇవ్వలేదని అడుగుతుంది.
2: ఓహో అదే, అది మరి మరి
1: అదేమ్మా.
0: అదేంటమ్మా, నేను ఇక్కడ అడుగుతుంటే నువ్వు బయటకు చూస్తున్నావు?
2: మీ అబ్బాయి కోసం మామయ్య గారు అరుగో వచ్చేస్తున్నారు. ఎంతసేపటి నుంచి చూడాలండి మీ గురించి?
3: అక్కడ పని అవ్వద్దు,
2: కోర్టుకి టైం అవుతుందిగా.
3: ఈరోజు సెలవు పెట్టానులే.
2: సరే, ఇంతకు నేను చెప్పింది తెచ్చారా?
3: ఓ తెచ్చాను.
2: అబ్బా ఎంత బాగుందో. అత్తయ్య ఇదిగోండి నెక్లెస్. ఎలా ఉందో చెప్పండి.
1: బాగుందమ్మా.
2: మీకోసమే కొనిపించాను.
1: నాకెందుకమ్మా నెక్లెస్?
2: పల్లెవారే, ఎందుకేంటి వేసుకోవడానికి?
0: నెక్లెస్ వేసుకునేంత మోజు దానికేం లేదమ్మా, ఉన్నది ఇచ్చేస్తే చాలు.
3: అదేంటి నాన్న, భార్గవి అమ్మ కోసమే కొనిపించింది ఈ నెక్లెస్.
2: అత్తయ్య.
1: ఏంటమ్మా?
2: ఈ నెక్లెస్ మీ చేతులతో ఇలా నా మెడలో వేయండి.
1: అలాగే, ఇలా తిరుగు. ఎలా ఉందండి?
3: ఓ సూపర్, అదిరిపోయింది.
2: అత్తయ్య ఇక నుంచి మీరు ఎక్కడికైనా పెళ్ళిళ్ళకి పేరంటానికి వెళ్ళేటప్పుడు అడగండి ఇస్తాను, అందాక ఇది నా మెడలో భద్రంగా ఉంటుంది.
4: అవును ఏమండి, మీ తమ్ముడితో ఆ విషయం మాట్లాడతానన్నారు, మాట్లాడారా?
3: ఏ విషయం? ఓ

0: ఇంటి విషయమా? వాడు ఆఫీస్కి వెళ్ళి అన్ని మాట్లాడే వస్తున్నాను, అందుకే లేట్ అయింది.
1: ఏమన్నాడు?
0: అది కూడా ఈ రోజే తేల్చేద్దాం అన్నాడు.
1: అయితే రండి.
2: అమ్మా అమ్మా భార్గవి.
1: ఏమిటత్తయ్యా?
2: నేను నీకు ఇచ్చిన సూత్రాలు తాడు ఇస్తే.
1: ఓ, దానికోసమా? మీ సూత్రాలు తాడు అమ్మేసే ఈ నెక్లెస్ కొనిపించాను.
3: అదేంటమ్మా? అది మీ మామగారు నాకు పెళ్లిలో కట్టిన తాళిబొట్టు.
1: బయట తిరిగే వాళ్ళకి తాళిబొట్టు గాని, ఇంటి నాలుగు గోడల మధ్య ఉండే వాళ్ళకి తాళిబొట్టలు ఎందుకు? తాడు మొక్క చాలు. మీరు రండి.
4: జై రమారమణ గోవిందో హరి.
3: ఏమండి, ఏంటండి ఇది? తాళిని ఎగతాళి చేసేశారు.
4: మన జీవితాలే వాళ్ళకి ఎగతాళిగా మారిపోయాయి. వస్తుందా, ఓచుకో, దిగమింగుకో. ఇవిగో రూపాయి కాసులు. ఇంట్లో ఏ సంఘటన జరిగినా ఒక రూపాయి కాసు దేవుడి ముందు హుండీలో వేస్తుంటావు కదా, ఆ సంఘటన తాలూకు వివరాలు నీ డైరీలో రాస్తూ ఉంటావు. మర్చిపోవద్దు సుందర, తీసుకో. ఇగో వెళ్ళు, నీ పని చూసుకో, నేను అలా బయటకు వెళ్ళొస్తాను.

0: అబ్బా, ఆ డబ్బు ఇలా ఇవే.
1: నేనివ్వను.
0: అది మీ నాన్న ఇచ్చాడే.
1: మా నాన్న ఇచ్చాడా? దేనికి?
0: ఆ మధ్య మీ నాన్న ఎవడనో కొట్టాడు కదా, వాడు కేసు పెట్టాడు. వాడు గాని కేసు గెలిస్తే మీ నాన్న జైల్లో వేస్తారు.
1: అయ్యో బాబోయ్, ఇదేంటండి?
0: మరి అదేనండి, మీ నాన్న ఈ కేసు నుండి తప్పించుకోవాలంటే అవతల వాడు ఎవరినో బలాత్కరిస్తుండగా మీ నాన్న వెళ్ళి వాడిని కొట్టి ఆమెను కాపాడాడనే సాక్ష్యం సృష్టించాలి. సాక్ష్యం చెప్పడానికి మీ అమ్మ ఎలాగూ లేదు, చచ్చిపోయిందిగా. అందుకే ఎవరైనా సాక్ష్యం చెప్పే ఆడమనిషికిమ్మని 50,000 ఇచ్చాడు.
1: 50,000? 100,000 అడగాల్సింది.
0: ఆయన మీ నాన్నే.
1: ఇది డబ్బండి. డబ్బు దగ్గర నాన్నేంటి అన్నేంటి?
0: సరే గాని ఆ డబ్బు దొంగ సాక్ష్యం చెప్పి ఆమెకి ఇవ్వాలి. ఇలా ఇవ్వు.
1: నేనివ్వను. ఇంత డబ్బు ఎవరో బయట ఆవిడకి ఇవ్వడం ఎందుకు చెప్పండి?
0: అంటే ఏంటి నువ్వు అనేది?
1: ఆ దొంగ సాక్ష్యం ఏదో కోర్టులో నేనే చెప్పేస్తే ఈ డబ్బు మనకే ఉండిపోతుంది కదండి.
0: ఇదేంటే, నువ్వు లాయర్ పెళ్ళానివి. నన్ను వాడు అక్కడ పట్టుకున్నాడు ఇక్కడ పట్టుకున్నాడు అని కోర్టు బోర్లో నిలబెడితే రేపటి నుంచి జనం నన్ను లాయర్గా చూడరు, ఓ బ్రోకర్గా చూస్తారు.
1: అలా అని ఈ డబ్బు బయట వాళ్ళకి ఇచ్చేస్తామా? అమ్మ పెట్టా పెట్టదు, అడుక్కు తినానివ్వదని మీ ఇన్నాళ్ళ సంసారంలో నాకేం కొనేశారు? గొడ్డ మొక్కలు తప్ప. ఇప్పుడు కాళ్ళ దగ్గరికి వచ్చిన లక్ష్మిని కాలదనుకుంటే లక్ష్మీదేవి చచ్చినా మన గుమ్మం తొక్కదు.
0: ఇదెక్కడ గొడవే? నీకు ఈ మధ్య బాగా డబ్బు పిచ్చి ఎక్కువైపోయింది.
1: అవును, ఎక్కువైంది. ఏమంటారు ఇప్పుడు? మీరంతా రుచిగి పెట్టినా ఈ డబ్బు మాత్రం ఇచ్చేది లేదు, అంతే.
0: నా కర్మకొచ్చింది ఇదంతాను.

0: అమ్మా.
1: ఏరా,
0: నీ సూత్రాలు త్రాడు అమ్మడం పొరపాటే, నన్ను క్షమించమ్మా. నెక్లెస్ ఇచ్చేసి నీ సూత్రాలు తాడు తెచ్చేస్తాను, అది ఈరోజే తెచ్చేస్తాను.
1: ఏమిటి?
0: నువ్వాగు, మాట్లాడకు. మీ మంగళసూత్రాలు తీర్చి ఇచ్చేస్తానమ్మా.
1: పోన్లేరా నాయనా, నీ తప్పు తెలుసుకున్నావు.
0: ఆగమ్మా, నాకు సాయం చేయాలమ్మా.
1: ఏంట్రా అది?
0: చిన్న సాయమే అనుకో.
1: చెప్పరా.
0: అది అది ఎట్లా?
1: వింటున్నాను, చెప్పు.
0: నువ్వు ఒక అబద్ధం చెప్పాలమ్మా.
1: అబద్ధమా?
0: అవునమ్మా, నిన్ను ఒక అతను చేయి పట్టుకుని అల్లరి చేయబోయాడని కోర్టు బోన్లో నిలబడి ఓ చిన్న అబద్ధం చెప్పాలి.
2: నీ స్వార్థం కోసం కన్న తల్లిని అబద్ధం చెప్పమంటావా? నీచుడో.
3: ఏ కోపాలు వచ్చేసాయా? కొడుకు లాయర్గా కేసు గెలవడానికి కన్న తల్లి ఆ మాత్రం దొంగ సాక్ష్యం చెప్పడంలో తప్పేముంది?
2: నోరు ముయ్, నువ్వే వెళ్ళి గుడ్డలు ఊడదీశారని చెప్పొచ్చుగా.
3: ఈ మాట నేను ముందే అన్నాను, ఆయనే వద్దన్నారు.
2: అంటాడు, వాడు పెళ్ళానికి ఇచ్చే గౌరవాన్ని కన్న తల్లికి ఇవ్వలేకపోతున్నాడు.

0: దౌర్భాగ్యుడు కనుక అంటాడు.
1: ఏంటండి ఊరికే గొడవ చేస్తున్నారు? నేను అడిగింది దొంగ సాక్ష్యం చెప్పమనేగా, దానికింత నీలుగుడు ఎందుకు? మాట్లాడితే కన్నాం పెంచాం ఇవేగా మీరు చెప్పేది. మీరు కన్నందుకు మేము బాగుండాలిగా, మేము బాగుపడడం కోసం మీరు ఉపయోగపడాలిగా.
0: నువ్వు ఒక భ్రష్టుడివి కాబట్టి ఇలా ఆలోచిస్తున్నావు. చి, డబ్బు కోసం కడుపును మోసిన కన్న తల్లినే అబద్ధాలు చెప్పమని కోరే ఒక నికృష్టమైన కొడుకును చూస్తున్నాను రా.
2: నేతలు కడుపు నింపవు. కొడుకు నికృష్టుడైనప్పుడు ఆ కొడుకు పెట్టే తిండి ఎందుకో తినడం భార్గవి.
1: అదన్న దాంట్లో తప్పే ఉంది? నేనేమన్నా దొంగతనం చేయమన్నానా, కానితనం చేయమన్నానా? కోర్టు బోన్లో నిలబడి చిన్న సాక్ష్యం చెప్పన్నాను.
0: అలాంటి సాక్ష్యం చెప్తే ఏం జరుగుద్దో తెలుసా నీకు?
1: ఏం జరుగుతుంది గడిది గుడ్డు? అమ్మ చీర ఇలా చింపేసి
0: రే
1: కోర్టు బోనుకు వచ్చి ఆ వ్యక్తి నా ఒంటి మీద చెయ్యేసి నా చీర చింపాడు, ఆ చీర ఇదే అంటూ చీర చెరుగుని జడ్జి గారికి చూపిస్తే ఏమవుతుంది? మీ గౌరవం ఏమైనా తగ్గిపోతుందా చెప్పండి.
0: వసుంధర చచ్చిపోవాలనిపిస్తుంది, ఇలాంటి దరిద్రపు కొడుకు పంచన బ్రతకలేక చచ్చిపోవాలనిపిస్తుంది కదూ. ఏం తప్పు చేశామని మనకి ఇలాంటి కొడుకు పుట్టాడు? వీడిని కనేటప్పుడు అమ్మా అమ్మా అంటూ నొప్పులు పడుతూ నీ ప్రాణాన్ని ఫణంగా పెట్టి వీడి ప్రాణం నిలబడాలని తాపత్రయపడ్డావే. ఎందుకైనా నీ ప్రాణం తీయడానికేనా ఈ ప్రాణాన్ని కన్నావు?

0: ఏమండి, నేను వెళ్తున్నాను.
1: ఎక్కడికి?
0: మా అమ్మగారింటికి.
1: ఇప్పుడు ఏమైంది, నేను పరిగెడుతున్నావు?
0: ఈ ఇంట్లో ఉండడం ఇష్టం లేక వెళ్ళిపోతున్నాను. తెగిపోయిన దారం ముక్క పనికిరాదు, చిరిగిపోయిన కాగితం ముక్క పనికిరాదు. వీళ్ళిద్దరూ అంతే, వాటిలాగే ఎందుకు పనికిరారు. మనుషుల కోసం ప్రాకులాడుతూ ఉండడం నా వల్ల కాదు.
1: భార్గవి, ముందు సూట్ కేసు లోపల పెట్టు.
0: నేను ఇంట్లో ఉండదలుచుకోలేదండి. ఇల్లు అమర్చిన తర్వాత గృహప్రవేశానికి పిలవండి. కుడిగాలు పెట్టి మీ భారీగా మన ఇంట్లోకి వస్తాను.
1: కంగారు పడకు, ఇప్పుడు మా తమ్ముడు వస్తాడు, ఇంటి గొడవ తేల్చేస్తాడు.
0: తేల్చకపోతే?
2: తేలిపోతుంది అన్నా, ఈరోజే తేలిపోతుంది. అమ్మా, నాన్న.
3: ఏరా, మీరు ఈ డాక్యుమెంట్స్ మీద సంతకాలు పెట్టండి.
4: ఏ డాక్యుమెంట్స్?
3: పవర్ ఆఫ్ అటార్నీ డాక్యుమెంట్స్. మీ పేరు మీద ఇల్లుంటే అమ్మడానికి కుదరదని ఈ డాక్యుమెంట్స్ లో ఇల్లు మా పేరు రాయించాం.
4: ఇల్లు అమ్మాల్సిన అవసరం ఏమొచ్చింది?
0: పాత పడిపోయిందని.
4: బాగు చేయించుకుంటే సరిపోతుంది.
1: ఇంటికి వాస్తు దోషం కూడా ఉంది.
4: ఒరే, వాస్తు దోషం కాదురా, మీ ముగ్గురు దోషం పట్టింది ఇంటికి.
0: ఏమండి
4: చూసా, వస్తుందరా వీళ్ళ ఆలోచన? ఈ ఇల్లు అమ్మేసి డబ్బు పంచుకుని ఎవరు దారి వాళ్ళు చూసుకుంటారట, మనల్ని నడి రోడ్డు మీద నిలబెడతారట.
3: మిమ్మల్ని రోడ్డు మీద ఎందుకు వదిలేస్తాం? ఈ ఇల్లు కార్పొరేషన్ పరిధిలో ఉంది కాబట్టి స్థలం కోసమైనా ఇంటిని ఎక్కువ డబ్బు పెట్టి కొంటారు. ఆ డబ్బు పెట్టి ఊరికి దూరంగా చెరో ఇల్లు కొనుక్కుంటాం. ఆ ఇళ్ల వెనకే మీ గురించి అవుట్ హౌస్ కూడా కట్టిస్తాం.
0: అంటే
1: ఉండడానికి ఏదైతేనమ్మా.
4: విన్నావుగా వస్తుందరా, ఆ అవుట్ హౌసుల ముందు వీళ్ళు అన్నం ముద్దలు విసురుతుంటే మనం ఏరుకుని తినాలి.
0: తినడానికి కూడా కులాసా కావాలా? అదైనా పెడుతున్నందుకు సంతోషించండి.
5: చూడమ్మా, నీ మొగుణ్ణి, నీ మరిదిని చిన్నప్పటి నుంచి మేం కాకులకు విసిరినట్టు అన్నం ముద్దలు విసిరి పెంచలేదమ్మా. గుండెలకు హత్తుకుని ఒళ్ళో పెట్టుకుని గోరు ముద్దలతో వాళ్ళ ఆకలి తీరుస్తూ పెంచాం ఆనాడే. ఇప్పుడు నువ్వు అన్నావే కులాసా కావాలా అని, ఆ కులాసా మీకు కావాలట్రా అని వీళ్ళని విసిరేసుంటే ఈరోజు మాకింత మానసిక క్షోభ ఉండకపోనమ్మా.
3: ఇప్పుడు అవన్నీ అవసరమా? చూడండి, మేము ఎక్కువగా మీతో వాదించి పెద్దల్ని పిలిచి పంచాయతీలు పెట్టి నానా రగడా చేయదలుచుకోలేదు. ఇవ్వాల్సింది మీరు, పుచ్చుకోవాల్సింది మేము. ముందు ఈ దస్తావేజీల మీద సంతకాలు పెట్టండి.
4: ఏ కాగితాల మీద మేము సంతకాలు పెట్టాం?

0: నేను చచ్చే వరకు ఈ ఇల్లు అమ్మో.
1: అమ్మడానికి వీల్లేదు
0: అంతే.
2: రే, నేను చెప్పాను కదరా, వీళ్ళు మన మాట వినరని.
3: వినకపోతే ఊరుకుంటామా? బలవంతాల ఒప్పించాలి.
0: అంటే ఏంట్రా మీరనేది? మమ్మల్ని కొట్టి సంతకాలు పెట్టిస్తారా?
1: ఆ పరిస్థితి తెచ్చుకోవద్దనే చెబుతున్నాం. భార్గవి, ఏం మాట్లాడుతున్నావో తెలిసే మాట్లాడుతున్నావా?
4: ఏంటి, ఏదో గొడవ పడుతున్నట్టున్నారు.
0: రారా చూడరా, తల్లి కన్నతనాన్ని, తండ్రి ప్రేమతనాన్ని కొడుకులు తప్పుబడుతూ సృష్టిస్తున్న సన్నివేశం జరుగుతోంది ఇక్కడ. అమ్మా నాన్నల్ని అనాథలు చేయటానికి కొడుకులు పన్నుతున్న కుట్ర కనిపిస్తోంది ఇక్కడ. మా ముసలి దంపతుల్ని పనికిరాని వాళ్ళుగా చిత్రిస్తూ మమ్మల్ని విసిరి పారవేయటానికి కొడుకులు ఆడుతున్న గాడి విద్య సాగుతోందిరా ఇక్కడ.
1: అన్నయ్య, నువ్వైనా వెళ్ళకి చెప్పన్నయ్యా, ఈ ఇల్లు అమ్మొద్దని చెప్పన్నయ్యా.
3: ఎవరేం చెప్పినా వినేది లేదు.
4: ఏంటయ్యా పట్టుదల, వాళ్ళ అనంతరం ఇల్లు మీదే అవుతుందిగా, అప్పుడు అమ్ముకోవచ్చు కదా.
2: ఏంటండి మీరు అనేది, చూస్తుంటే వాళ్ళిద్దరు ఇంకో 50 ఏళ్ళు బ్రతికేస్తారు, అప్పటిదాకా మేము ఆగాల?
4: వాళ్ళు మీ తల్లిదండ్రులయ్యా, మీకు జన్మనిచ్చారు, మీరు ఇలా మాట్లాడడం ఏం బాగుంటలేదయ్యా.
3: జన్మనిచ్చినందుకు చూస్తామంటున్నాగా. అయినా ఇది మా కుటుంబ సమస్య, మధ్యలో
4: నేను రాకూడదు. కరెక్టే రే మూర్తి, వీళ్ళ అభిప్రాయాల ముందు, ఆలోచనల ముందు మనలాంటి వయసు మీరిన బతుకులు కాలదోషం పడుతున్నాయిరా. వీళ్ళ నిర్ణయాలు మీ మనసుల్ని గాయపరుస్తున్నాయని బాధపడే కంటే రాజీ పడిపోవడమే మంచిదేమో. ఆలోచించు.
0: ఇల్లు మా పేరునుంటేనే వీళ్ల వల్ల ఇన్ని గండాల్లో పడుతున్నాం. మాకంటూ ఏ ఆధారం లేకపోతే మరెన్ని సుడుగుండాలకు తోసేస్తారో నేను భయపడుతున్నావురా.
1: ఒరే భరణి, వద్దురా వద్దురా, మేమిద్దరం ఈ ఇంట్లోనే కాలం చేయాలనుకుంటున్నాం. మమ్మల్ని ఇప్పటిదాకా బాధ పెట్టింది చాలు, ఇంకా ఇంకా బాధ పెట్టకండి రా, మీకు దండం పెడతాను.
0: ఒరే నాయన, మేము తొందరగానే చచ్చిపోతాంరా, మీలాంటి కొడుకుల వల్ల ఈ శరీరాలు పూర్ణాయుషుతో బ్రతకలేవురా, తొందరలోనే చచ్చిపోతాం. దయచేసి అంతవరకు ఇల్లు అమ్మే ప్రయత్నాలు మానుకోండిరా.
3: ఈ సెంటిమెంట్లకి ఏముంది కానీ, చూడండి, ఈ ఇల్లు అమ్మడానికి ఒప్పుకొని ఇల్లు మా పేరు రాయడానికి ఇష్టపడితే మిమ్మల్ని గౌరవంగా చూస్తాం, లేదంటే మా పద్ధతుల్లోకి వెళ్తాం.
1: పర్వాలేదురా, పర్వాలేదు, మీరు మాకు కట్టుకోవడానికి గుడ్డలు, తినడానికి తిండి పెట్టకపోయినా పర్వాలేదు. ఇదిగో ఇదిగో ఈ గాజులు కూడా తీసేసుకోండి, తీసేసుకోండి. నీ కాళ్ళు పట్టుకుని వెత్తులాడుతున్నట్రా, ఇల్లు అమ్మకండ్రా నాన్న, ఇల్లు
4: అమ్మకండ్రా.
1: అన్నయ్య, వీడు చిన్నప్పుడు నా ఒళ్ళో పడుకుని పాలు తాగుతూ నా కడుపు మీద కాళ్లతో తంతుండేవాడు, ఇప్పుడు వీడు అదే కాళ్లతో నా కుండల మీద తని, నా పర్వాలేదు అన్నయ్య.
0: మీ నిర్ణయాలు మార్చుకోండి బాబు, ఈ ఒక్కసారికి మా వయసుల్ని గౌరవించండి. బుద్ధి వచ్చింది మాకు, మళ్ళీ జన్మంటూ మాకుంటే కొడుకు అనేవాడు పుట్టకుండా కడుపులోనే చంపేసుకుంటాం.
2: అది తర్వాత అండి, ముందు ఇల్లు మా పేరు రాస్తారా, పస్తులు ఉంటారా తెలుసుకోండి.
4: రే, కొడుకుల చేత పూజింపడే తల్లిదండ్రులు చూశాను కానీ తల్లిదండ్రుల చేత కాళ్ళు పట్టించుకునే కొడుకుల్ని మిమ్మల్ని చూస్తున్నానరా. చెయ్, నేను వెళ్ళొస్తానరా. చెల్లెమా, నేను వెళ్తున్నాను.
2: చూడండి, ఇల్లు మా పేరు రాసేంత వరకు మీకు తిండి కూడా ఉండదు.
3: వదిన, వంటగదికి తాళాలు వేసేయి, వీళ్ళకి కొడుకులు కావాలి.
0: పక్కల నొప్పి వస్తుంది సుందర.
1: అయ్యో, ఆకలి నొప్పి అనుకుంటానండి, ఉదయం నుంచి ఏం తినలేదు కదా. ఏమైనా వండి పెడదామన్నా వంటగది తాళాలు వేసుకుని వాళ్ళు బయటికి వెళ్ళిపోయారు. అయ్యో,
0: వాళ్ళ ఆకలి తీరుస్తూ పెద్దవాళ్ళని చేసినందుకు ఇప్పుడు మన ఆకలి మీద యుద్ధం ప్రకటిస్తున్నారు. అమ్మా,
1: ఏమండి నొప్పి వస్తుందా అండి?
0: పర్వాలేదులే.
1: ఇదిగో కాసిన మంచినీడు తాగండి, సర్దుకుంటుంది. ఏమండి
0: ఎందుకే ఏడుస్తున్నావు? ఇంట్లో వాళ్ళు ఎవరు లేరు కదా.

0: ప్రశాంతంగా ఉండాలి. వాళ్ళు వస్తే మనం ఏడవడమే కదా చేయాల్సింది. ఏడవ ఏడవ వసుంధర.
1: చిలమ్మా, ఏమ్మా టైం ఇంకా 10 కాలేదు, అప్పుడే నిద్రపోతున్నారా?
2: లేదన్నయ్య.
1: ఇప్పుడెక్కడా?
0: నేను ఇక్కడే ఉన్నానరా. నువ్వేంటి రాత్రులు తిరుగుతున్నావు నీచాచులులాగా?
1: ఏమీ లేదురా, మావాడు అన్ని బంధాలు తెంచుకొని తెల్లవారుజామున ఫ్యామిలీతో జైపూర్ వెళ్ళిపోతున్నాడు. మనవడికి ఏదైనా కొనిద్దామని బజార్కి వెళ్ళాను. ఇదిగో ఈ కారు కొన్నాను.
0: వాడు పెద్ద అయితే నిజం కారే కొనిచ్చేలా ఉన్నావు. పొట్లేంట్రా
1: జిలేబీ మనవడికే, వాడు తినకపోయినా మా కోడ లాగించేస్తుందిలే. అవును, ఇంట్లో ఎవ్వరూ కనిపించడం లేదు. లేరా?
2: ఎక్కడో ఫంక్షన్ ఉందని వెళ్ళారన్నయ్య.
1: జిలేబీ తింటావేంటి?
2: వద్దన్నయ్య, ఇప్పుడే ఇప్పుడే భోజనాలు అయ్యాయి.
0: అవునరా, ఇప్పుడు జిలేబీ కూడా తింటే అరగొద్దు.
1: ఇదేంట్రా అరగడానికి, దీంట్లో ఏముంది? నోట్లో వేసుకోగానే కరిగిపోతుంది.
2: వద్దులే అన్నయ్య, ఇంటికి పట్టుకెళ్ళు.
1: ఒరే మూర్తి, రేపటి నుంచి నా ఇంట్లో నేను ఒక్కడనే రా, ఒంటరిని, ఏకాకిని, ఎవ్వరూ లేని అనాథని.
2: అన్నయ్య,
1: కొడుకుల చేతుల మీద మన జీవితాలు సంస్కరింపబడాలని అనుకుంటాం. ఎదిగిన కొడుకులు వృద్ధాప్యంలో ఒదిగిపోతున్న బతుకులకు ఆసరాగా నిలబడతారని ఆశపడతాం. జరగవురా, మనం అనుకున్నవి ఏవీ జరగవు. కన్నాం కదా అని కొడుకుల మీద ఆశలు పెట్టుకోకూడదు. ఆశలు పెట్టుకుంటే వాళ్ళు చేస్తున్న తప్పులకి మనసు బాధపడుతుంది, ఆవేదంతో కుంగిపోతుంది. ఏమిటో, అందరూ ఈ చేతులను ఉపయోగించుకుని మర్చిపోతున్నారు. నా భార్య చనిపోయినప్పుడు ఈ చేతులతో హాస్పిటల్ నుండి మోసుకొచ్చాను, అయినా అది ఒక్కసారి కూడా నా కళ్ళలో కనిపించలేదు, మర్చిపోయింది. నా కొడుకుని ఈ చేతులతో ఎత్తుకొని మోస్తూ పెంచుకొచ్చాను, వాడు నన్ను మర్చిపోయి దూరంగా వెళ్ళిపోతున్నాడు.
2: ఏమండి ఇదిగో ఈ జిలేబీ ముక్క తినండి.
1: ఇది
0: జిలేబీ ఎలాగుందో రుచి చూద్దామని చిన్న ముక్క తీసుకున్నాను రా. సారీ,
1: తీసుకోరా, నీకోసమే రా తెచ్చింది, ఆకలిస్తుంది కదూ. మీకు మీ కొడుకులు అన్నం పెట్టడం లేదు కదూ. ఒరే ఒరే, ఆకలికి తట్టుకోలేకపోయా. వాళ్ళ కొడుకులు కాదురా, శత్రువులు. వద్దు, అలాంటి శత్రువులతో పోరాడుతూ ఓడిపోతావు. సంతకాలు పెట్టేంటి, సంతకాలు పెట్టేంటి? లేదంటే ఈరోజు మీకు అన్నం పెట్టకుండా హింసించిన వాళ్ళు రేపు ఏ విషమో ఇచ్చి మిమ్మల్ని చంపేస్తారా? సంతకాలు పెట్టేయండి, పెట్టేయండి. వస్తాను.

0: ఎరా ఆ పరిశ్రమ అంకులు వస్తాడంటావా?
1: ఎందుకు రాడు? దస్తావేజులు మన దగ్గరే ఉన్నాయిగా.
2: ఆ ముసలాళ్ళిద్దరితో సంతకాలు పెట్టించి 10 రోజులు అవుతుంది. ఈ ఇల్లు తొందరగా అమ్మకపోతే ఎవరి మనసులు ఎలా మారుతాయో.
0: ఈ రోజు వరకు అగ్రిమెంట్ రాసుకున్నాంగా, ఇప్పుడు కానీ రాకపోతే ఆయన ఇచ్చిన అడ్వాన్స్ వదులుకుంటాడు, అప్పుడు మరో బేరం చూసుకోవడమే.
2: బాగుంది, ఆ బేరం కుదరడానికి ఇంకో 10 రోజులైనా పడుతుంది.
1: అక్కర్లేదు వదినా, డబ్బు పట్టుకుని వచ్చేస్తారు. ఆయన మీడియేటర్ కదా, కమిషన్ కోసమైనా తొందరగా డబ్బు తీసుకొస్తాడు.
0: అరే నాది అనుమానంరా, నాన్నేమైనా మనకు తెలియకుండా ఇన్సూరెన్స్ లాంటివి ఏమైనా చేయించాడంటావా?
1: చేస్తే మరీ మంచిది, అది మందే అవుతుంది. వదిలేస్తావా ఏమిటి? కొడుకులుగా మనకు హక్కులు లేవా? అదిగో ఆయన వచ్చేస్తున్నారు. రండి రండి, మీకోసం ఎదురు చూస్తున్నాం.

0: ఇల్లు బేరం చేసిన ఆయన రాలేదా?
1: నేను వచ్చానుగా, అంతా నన్నే చూసుకోమన్నాడు ఆయన. అన్ని రెడీ చేశారా?
2: ఓ, ఎప్పుడో రెడీ చేశామండి.
1: చెప్పినవన్నీ గుర్తున్నాయి కదా. ఇంట్లో ఎలా ఉన్న సామాన్ అలా వదిలేసి మీ బట్టలు తీసుకుని వెళ్ళిపోవాలి. దానికి మీరు అడిగిన డబ్బు తెచ్చాను.
0: కట్టు బట్టలతో మమ్మన్నా పోతాం, అందులో మీకేం అనుమానం లేదు.
3: ఇంతకీ ఇల్లు కొన్నదెవరండి?
1: ఎవరో ముసుగు దొంగ. నీకెందుకమ్మా, నీకు డబ్బు కావాలి, నాకు డాక్యుమెంట్స్ కావాలి.
0: డాక్యుమెంట్స్ ఇవిగోనండి. ఇవేమో మా అమ్మ నాన్నల పేరు మీద ఉన్న డాక్యుమెంట్స్, మీరు కావాలన్నారుగా. ఇవేమో మా పేరు మీద రాసిన డాక్యుమెంట్స్. వాళ్ళు ఎప్పుడో సంతకాలు పెట్టేశారు. మీరు డబ్బు ఇచ్చేసి రిజిస్ట్రార్ ఆఫీస్కి ఎప్పుడు రమ్మంటే అప్పుడు వచ్చి సంతకాలు పెట్టేస్తాం.
1: మీ సంతకాలు ఎవరికి కావాలి? బోర్డు సంతకాలు.
2: అయ్యో, అదేంటండి అలా చింపేశారు? అవి మా పేరు మీద ఉన్న దస్తావేజులండి.
1: మీ పేరు మీద నిల్లు కొంటే అష్టదరిద్రాలు పట్టుకుంటాయి. ఇవి మీ అమ్మ నాన్నల పేరు మీద ఉన్న పత్రాలు. ఇవి చాలు, వాళ్ళతో సంతకాలు పెట్టించుకుంటాం. ఇదిగో డబ్బు చూడండి. మీ నాన్న నా ద్వారా మీ చదువుల కోసం, చొట్టు బండల కోసం చేసిన అప్పు తీర్చేసి మిగతా డబ్బు మీకు ఇచ్చాను. మన ఒప్పందం అదేగా. ఇంకెవరో మాట్లాడకండి, డబ్బు ముట్టినట్టు ఇక్కడ సంతకాలు పెట్టండి.
2: అలాగే. రే భరణి, నీవు కూడా పెట్టరా.
0: అలాగే.
1: రే మూర్తి, అలా చూడరా, కాకులకి ఆహారం పడిపోయింది కదా, ఇక మిమ్మల్ని పీక్కు తినరు.
4: కష్టపడి కట్టుకున్న ఇల్లురా ఇది,
1: బాధపడకురా.
3: అన్నయ్య, ఇక మీదట ఇంకా ఎన్ని బాధలు పడాలో.
1: భయపడకమ్మా,
0: సరిపోయిందండి.
1: మరి బయలుదేరండి, ఇల్లు సాయంత్రమే హ్యాండ్ ఓవర్ చేయాలి.
2: భార్గవి, మన బట్టలు అవి.
3: ఓ, అన్ని రాతే సర్దేశాను. ఫర్నిచర్ తో సహా అమ్మేశాంగా. బరువు అనుకున్నవన్నీ వదిలేస్తున్నాం. రెండు సూట్ కేసుల్లో మన బట్టలు మాత్రం సర్దానండి.
0: నేను రెడీ.
2: ఓకే.
1: ఏంటి, కొత్త ఇల్లు బేరం చేశారా?
2: చూస్తున్నామండి. అందాక అద్దెలు చూసుకున్నాం. ఎరా భరణి, మీ ఆవిడకి అన్ని విషయాలు చెప్పావా?
0: ఆ, రాత్రే చెప్పేశాను. ఇల్లు కొన్నాక వస్తానుంది.
3: ఇక వెళ్దామా?
4: వస్తుందరా, మనము బయలుదేరదామా?
5: అలాగే అండి.
0: ఏంటి, మీరు కూడా బయలుదేరిపోతున్నారు?
4: ఇల్లు ఖాళీ చేయాలి కదరా.
2: ఇల్లు ఖాళీ చేయవలసింది మేము, మీరు కాదు.
5: ఏంట్రా నువ్వు అనేది?
3: ఆయన కరెక్ట్గానే చెప్పారు. పెళ్లికి వెళ్తూ పిల్లిని చంకనెత్తుకున్నట్లు, వేరే కాపురం కోసం వెళ్తూ మీ ఇద్దరి గుదిబండ మాకెందుకు?
4: అంటే ఇప్పుడు మమ్మల్ని తీసుకువెళ్ళడం లేదా?
0: లేదు.
5: అదేంట్రా, ఇల్లు అమ్మేస్తే ఇక్కడ ఎలా ఉంటాం?
2: అదే, ఈ ఇల్లుతో పాటు.
5: ఇల్లుతో పాటు
2: ఇంటి పని, వంట పని చేయడానికి ఇద్దరు మనుషులు కావాలన్నారు. అందుకే మిమ్మల్ని.
5: మమ్మల్ని ఏంటో వివరంగా చెప్పరా?
4: అమ్మేశారు వస్తుందరా. ఇల్లుతో పాటు అమ్మా నాన్నలను కూడా పని మనుషులుగా అమ్మేశారు నీ కొడుకులు.
5: ఏమిటండి, ఏమిటండి ఇది
4: కర్మ? వీళ్ళు కొడుకులు కాదే, రాక్షసులు. ఇలాంటి వెధవల్లే.
5: అలా పడిపోయారు.

0: వసుంధర వసుంధర,
1: వస్తున్నా అండి.
0: ఇప్పుడు ఇంట్లోకి ఎవరో వచ్చారు చూసావా?
1: చూడలేదండి, నేను వంటగదిలో ఉన్నాను.
0: ఎవరో సూటు బూటు వేసుకున్నాడే, బహుశా ఈ ఇల్లు కొనుక్కున్నాయని అనుకుంటా.
1: ఓ,
0: నేను సందు చివరిని చూశాను, రిక్షా దిగి ఏవో పట్టుకుని లోపలికి వచ్చారు.
1: ఏమండి, అదిగో ఆయన వచ్చాడు.
0: బాబు, తమరు ఇల్లు కొనుక్కున్నవారు అనుకుంటాను, మేము చూడలేదు, ఏమనుకోకండి.
1: మీరు రావడం మేము గమనించలేకపోయాం బాబు, క్షమించండి నాయన.
0: నేను మీ ఇంటి పనివాడిని బాబు.
1: నేను మీ ఇంటి పని మనిషిని బాబు.
2: మీరు పనివాడు కాదు, ఈ ఇంటి యజమానులో.
1: ఇంట్లో
2: ఇల్లు నేనే కొన్నానమ్మా.
0: పరసరం
2: అవునరా, నువ్వు ఇల్లు

0: వదిలిపెట్టి ఉండలేవని నాకు తెలుసు. అందుకే నా ఇల్లు అమ్మేసి ఇల్లు కొన్నాను. మీకోసమే రా ఇల్లు కొన్నాను. తీసుకోరా దస్తావేజీలు. నా చెల్లెలకి పశు కుంకాలుగా ఇచ్చాను అనుకుంటాను. నా స్నేహితుడికి ఈ చిన్నపాటి ఉపకారం చేశానన్న తృప్తి మిగులుతుందిరా నాకు.
1: రే పరశురాం, ఏమిచ్చి రుణం తీర్చుకోవాలరా? నా మిగిలిన ఆయుష్ను కూడా నీకు దారబోసినా నీ రుణం తీరదురా. ఈ ఇల్లు నీదే, నీ ఇంట్లో మా ఇద్దరికి కాస్త చోటు ఇవ్వరా.
0: ఈ ఇంట్లోనే కాదురా, నీ స్థానం ఈ గుండెల్లో ఉందిరా. ఇప్పటి వరకు పడిన బాధలు చాలు, ఇక మీదట ఒకళ్ళనొకళ్ళు ఓదార్చుకుంటూ ఒకరి కష్టాన్ని ఒకరు పంచుకుంటూ ప్రశాంతంగా ఆనందంగా మనందరం కలిసిందాం.
2: అన్నయ్యా అన్నయ్యా
1: సరే.

0: అమ్మా
1: నాన్న
2: మాయ అత్తయ్య
1: మేము మిమ్మల్ని వదిలి వండలేక వచ్చేసాం నాన్న.
0: అవునా, రాత్రంతా అమ్మ నువ్వు కల్లోకొచ్చారు, మాకు చాలా బాధ కలిగింది.
2: అత్తయ్య మామయ్య మిమ్మల్ని వదిలి వెళ్ళి మేము చాలా తప్పు చేశాం, మమ్మల్ని క్షమించండి.
1: అన్న మమ్మల్ని క్షమించండి.
3: ఆగు, ఎవరు మీరు? ఎరా పరశురాం, వీళ్ళు ఎవర్రా? ఎవరే వీళ్ళు? మీరెవరో మాకు తెలియదు, పండే.
1: నాన్న
3: ఎవడరా? నాన్న
4: ఏమండి?
3: వసుంధరా నువ్వు మాట్లాడకు.
0: నాన్న మేము నీ కొడుకులు నాన్న.
3: కన్న వాళ్ళ కడుపులు మార్చి కాలదన్ని వెళ్ళిపోయిన మీరెట్టడం మా కొడుకులు?
1: మేం చేసిన తప్పే ఒప్పుకుంటున్నాం, మమ్మల్ని క్షమించండి.
3: వద్దు, మీరేం చెప్పొద్దు.
4: ఏమండి, వాళ్ళు తప్పు ఒప్పుకుంటున్నారండి.
3: వీళ్ళని నమ్మకూడదు వసుంధరా. బ్రతుకున్న జంతువును చూసి నక్కలు పారిపోతున్నట్లు నటిస్తాయి, అవకాశం దొరకగానే ప్రాణాలు తీయడానికి వస్తాయి. మళ్ళీ మన ప్రాణాలు తీసి మన శవాలను పీక్కు తినే నక్కలే వీళ్ళు.
4: ఎంత కాదనుకున్నా వాళ్ళు మన బిడ్డలండి.
0: అమ్మా,
4: మీ నాన్నగారికి కోపం వచ్చిందిరా, అందుకే మిమ్మల్ని పొమ్మంటున్నారు. మిమ్మల్ని అడగాల్సినవి సరిగ్గా అడగలేక, మీకు చెప్పాల్సింది సరిగ్గా చెప్పలేక ఆవేశం చూపిస్తున్నారా?
2: అత్తయ్య, రాత్రి నుండి మీ అబ్బాయికి మీ ఝాసే, భోజనం కూడా సరిగ్గా చేయలేదు.
4: అయ్యయ్యో, అవునా అమ్మా? ఏమండి ఏమండి, చూసారా చూసారా అండి, మన బిడ్డలు మనల్ని వదిలి ఒక్కరోజు కూడా ఉండలేకపోయారు.
3: ఉండలేరు, ఎలా ఉండగలరు? మనల్ని నానా రకాల బాధలు పెట్టాలి కదా, అలా బాధ పెట్టడానికి మనుషులు దొరక్క మళ్ళీ వచ్చారు.
4: వాళ్ళు బాధ పెట్టారని కన్న ప్రేమను చంపుకుంటావా అండి? ఇంటికి వచ్చిన వాళ్ళని మనమే పొమ్మంటే ఎలాగండి? ఏరా నాయన, ఆకలిస్తుందా?
1: అవునమ్మా, నీ చేతులతో అన్న ముద్దలు పెడితే తినాలని ఉందమ్మా.
4: నా తండ్రి,
0: పచ్చడి మెతుకులైనా చాలు, నీ చేతితో పెడితే అదే పరమానం మాకు.
4: అయ్యో తండ్రి, ఇప్పటికిప్పుడు ఏం వేసి పెట్టాలరా? అయ్యో, బిడ్డలు ఆకలితో వచ్చారు
0: అమ్మా,
4: ఇంట్లో ఏముందో ఏంటో, ఏం కలిపి పెట్టాలో ఏంటో. అయ్యో,
1: ఆప్యాయతలు కలిపి పెట్టమ్మా,
0: ఆత్మీయతలు కలిపి పెట్టమ్మా.
4: ఒరే నాన్న, అవన్నీ మీకు ఏనాడో కలిపి పెట్టేశానరా, ఏనాడో పెట్టేశాను. ఒకటే ఒక్కటే రా కలపలేదు, అది విషం. నీకు అన్నంలో విషం కలిపి పెడతానరా.
1: అమ్మా
4: నోర్మయ్యి ముయ్, 10 డబ్బాల ఎండిను మీ గొంతుల్లో పోసి చంపేయాలి. ఎన్ని బాధలు, ఎన్నెన్ని బాధలు పెట్టారా మమ్మల్ని, ఎన్ని హింసలు పెట్టారా, ఇంకా మా దగ్గర ఏముందని పరిగెత్తుకొచ్చారా?
0: మీ మీద ప్రేమతో వచ్చినందుక మమ్మల్ని ఇలా.
5: నోర్మూయిరా, నోర్ మూసేయ్. మీరు ప్రేమతో వచ్చారా? ఈ ఆస్తి కోసం వచ్చారా? ఈ ఇల్లు వీళ్ళకే చెందింది, దీని మీద ఎవరికి హక్కు లేదు అని నేను పేపర్ ప్రకటన ఇస్తే అది చూసి మళ్ళీ పనిచేసుకుందామని పరిగెత్తుకుని వచ్చారా? ఏం బతుకులరా మీవి? చెయ్యి
3: పరశురాం. ఏమిట్రా, ఏమిట్రా నువ్వు అనేది?
5: అవునరా, వీళ్ళ కోసమే పేపర్ ప్రకటించాను, అది వీళ్ళు చూడాలి. కొడుకులు కాలదన్న తల్లిదండ్రులు అనాథలు కారు, వాళ్ళను ఆదుకునే మనుషులు కూడా ఉన్నారు అని వీళ్ళకి తెలియాలనే.
3: తప్పు చేశావురా. ఒరే పరశురామయ్య, తప్పు చేశావు. వీళ్ళు దొంగలరా,

0: ఆస్తి పత్రాలు దొంగతనం చేస్తారు, తర్వాత సంతకాల కోసం మమ్మల్ని నిన్ను కూడా చంపేస్తారా? వద్దురా, వద్దు. ఆస్తులు అనేవి మా పేరు మీద వద్దురా, వద్దు.
1: ఒరే పెద్ద కొడుకా, నాయన చిన్న కొడుకా, మళ్ళీ మోసం చేశారా? ప్రేముందని వచ్చామన్నారు, కలలొచ్చాయన్నారు, కల్లో మేం కనిపించామన్నారు, మమ్మల్ని చూడాలన్నారు, మమ్మల్ని చూడందే మేము ఉండలేమన్నారు. ఇది కూడా మీ కుట్రలో భాగమేనా?
2: అమ్మా, మీరు అసహించుకునేంత తప్పులు మేము చేయలేదమ్మా.
1: చేయలేదు? మీరు ఏ తప్పులు చెయ్యలేదు? చూపిస్తానరా, చూపిస్తానుండండి. ఇదిగో చూడండి రా మీ తప్పుల చిట్టాలు. మనిషి చేసిన పాపాలు భగవంతుడి చిట్టాలో రాస్తాడంటారు, మీ పాపాలు నేను రాశానరా. పేజీల పేజీలు, పుస్తకాలు పుస్తకాలు నిండిపోయాయి. ఇదిగో ఇదేంటో తెలుసా? మీరు చేస్తున్న ఒక్కో తప్పుకి పరిహారంగా దేవుణ్ణి క్షమాపణ అడుగుతూ తప్పుకు రూపాయి చొప్పున ఈ డబ్బాలు వేశానరా. మీ తప్పులు పెరిగిపోయి డబ్బాలు డబ్బాలు నిండిపోయాయిరా.
0: వస్తుందిరా.
1: ఏమండి, ఆనాడు నా కడుపులో ఉన్నది ఆడపిల్లని తెలిసి కష్టాల్లో ఉన్నాం, ఉన్న ఇద్దరు కొడుకులు చాలు అనుకుని, ఆడపిల్ల బరువు అనుకుని కడుపులోనే చంపేసుకున్నామండి. కానీ మనల్ని ఓదార్చడానికి ఒక్క ఆడపిల్లని కనలేకపోయానే అనే వెలితి నన్ను వేధిస్తూనే ఉందండి, వేధిస్తూనే ఉంది.
0: తప్పు చేశాను, తప్పు చేశాను వసుంధర. కొడుకుల్ని నమ్ముకుని కూతుర్ని వద్దనుకుని చాలా తప్పు చేశాను వసుంధరం.
3: రే మూర్తి, ఎందుకురా ఏడుస్తారు? వదిలేయండి, ఇలాంటి వాళ్ళని వదిలేయండి. వీళ్ళు పుట్టలేదనుకోండి, ఈ కొడుకుల అవయవాల్లో హృదయం అనే కదలికల స్పందన లేదురా, ఆర్ద్రత అనే భావం మిస్ అయిపోయిందిరా. మానవత్వాన్ని చంపుకొని బతుకుతున్న వాళ్ళురా వీళ్ళు. వీళ్ళ నరాల నిండా, వీళ్ళ దేహాల నిండా, వీళ్ళ ఆలోచనల నిండా మనీ పర్సులు ఆక్రమించాయి. సృష్టి ధర్మానికి మనిషి కట్టుబడాలి, సమాజ ధర్మానికి సిటిజన్ కట్టుబడాలి, కుటుంబ ధర్మానికి పెద్దరికం కట్టుబడాలి, పుత్ర ధర్మానికి పుత్రులు కట్టుబడాలి. ఈ మనిషిని ఉన్నతంగా చూపించే ధర్మాలు, వీటిలో మీ కొడుకులు ఏ ధర్మాన్ని పాటించడానికి పనికిరారురా? ఆఖరికి తల్లిదండ్రుల కన్నీళ్లు తుడవాలన్న కనీస ధర్మాన్ని కూడా పాటించని చరిత్రహీనులురా వీళ్ళు. పండిరా, పండి.
0: అమ్మా నాన్నలు గర్వపడేలా మీ భవిష్యత్తును చూడాలని, మీ ఉన్నతి కోసం ఆశపడ్డారా? కానీ మీరు అమ్మా నాన్న పిలుపుల్లో ఉన్న మాధుర్యాన్ని చంపేశారు, మమతానురాగాల్ని మట్టిపాలు చేసేశారు. వదిలేసుకుంటున్నారా? మిమ్మల్నే కాదు, మీ జ్ఞాపకాలను కూడా వదిలేసుకుంటున్నారా?
1: ఈ కొడుకులు నాకు వద్దనుకుంటున్నాను. వెళ్ళిపోండి నాయన, వెళ్ళిపోండి. మేం చాలా అలసిపోయాం, మమ్మల్ని ప్రశాంతంగా బతకనివ్వండిరా. మమ్మల్ని ప్రశాంతంగా బతకనివ్వండి.
2: క్షమించండి అమ్మా,
1: మమ్మల్ని క్షమించండి. బతకనివ్వండి
2: నాన్న, నాన్న క్షమించండి నాన్న. అమ్మా తప్పు అయిపోయిందమ్మా నాన్న.

0: ఇంతవరకు మీరు ధన్యోస్మి నాటకం విన్నారు. రచన స్నిగ్ధ, నిర్వహణ శ్రీ బేతా రామసూర్య ప్రకాశరావు. ఇందులో పాత్రలు, పాత్రధారులు: నారాయణమూర్తి, శ్రీ చలసాని కృష్ణప్రసాద్, వసుంధర, శ్రీమతి ఆలపాటి లక్ష్మి, పరశురామయ్య, శ్రీ ఎన్ గౌరీశ్వరరావు, ధనిష్ట, శ్రీ బొబ్బా ధవళేశ్వరరావు, భరణి, శ్రీ బేతా రామసూర్య ప్రకాశరావు, భార్గవి, శ్రీమతి డి రూపవాణి, పర్యవేక్షణ శ్రీ తేతలి దిలీప్ కుమార్ రెడ్డి,
1: సహకారం శ్రీ కె రమేష్ బాబు.
0: ఈ నాటకం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సమర్పణ.
2: गई हूँ माँ, अब मुझसे सहा नहीं जाता।

0: సగమధని
1: నిజగమధని నిధమగతని
0: ధని సగమధ
1: ధమగతని
0: మదని సగమ గతని ధని గతని ధని గతని ధని కాలి

ఇంతవరకు మీరు వివిధ భారతి కార్యక్రమాలు ముంబై కేంద్రం నుండి రిలే విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం సమయం 5:15. సాయంత్రం మా ప్రసారాలకు శ్రోతలందరికీ స్వాగతం. ప్రసారాల ముందుగా విందాం చిత్రసీమ సినీ గీతాల కార్యక్రమం. కార్యక్రమంలో ముందుగా వినబోయే పాట శశి. ఈ చిత్రం కోసం సిద్ శ్రీరామ్ పాడిన పాట. గీతరచన చంద్రబోస్, సంగీతం అందించిన వారు అనిల్ చిలువేరు.

చిత్రసీమలో వినబోయే పాట పుష్ప 2. ఈ చిత్రం కోసం శ్రేయ ఘోషల్ పాడిన చంద్రబోస్ గీతం సంగీతం అందించిన వారు దేవిశ్రీ ప్రసాద్.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: తరతరాలకు చెరగని సప్తస్వరాల బాణి వరంగల్ ఆకాశవాణి.

చిత్రసీమలో ఇప్పుడు వినబోయే పాట బంగారు బుల్లోడు. ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట. గీత రచన వేటూరి, సంగీతం అందించిన వారు రాజ్ కోటి.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: మీరు వింటున్నారు ఎఫ్ఎం బ్యాండ్ 103.5 మెగాహెర్ట్జ్ పై చిత్రసీమలో సినీ గీతాలు కార్యక్రమంలో. ఇప్పుడు వినబోయే పాట ఆర్యా 2. ఈ చిత్రం కోసం కేకే పాడిన పాట సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

సూర్య సన్ ఆఫ్ కృష్ణన్ ఈ చిత్రం కోసం హరీష్ రాఘవేంద్ర, దేవన్, వి ప్రసన్న పాడిన పాట, గీత రచన వేటూరి, సంగీతం అందించిన వారు హరీష్ జయరాజ్.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు ఓటర్స్

0: ICA.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: తరతరాలకు చెరగని సప్తస్వరాల బాణి వరంగల్ ఆకాశవాణి.

0: రాష్ట్ర కమిషనర్ మరియు డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రజాహితార్థం విడుదల. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ప్రతి ఇంటి బాధ్యత.
1: మీరు వింటున్నారు ఎఫ్ఎం బ్యాండ్ 103.5 మెగాహెర్ట్జ్పై చిత్రసీమలో సినీ గీతాలు కార్యక్రమంలో. ఇప్పుడు వినబోయే పాట ఓజీ. ఈ చిత్రం కోసం శృతి రంజని పాడిన కళ్యాణ్ చక్రవర్తి గీతం, సంగీతం తమన్ ఎస్.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: అందమైన ఉదయాన్ని అర్థవంతంగా చేసే ప్రభాత సమాచార తరంగిణి ఉదయ తరంగిణి.
2: సంగీతాభిలాషులకు శాస్త్రీయ, జానపద, సినీ, భక్తి, లలిత సంగీత కార్యక్రమాలు.
1: కర్షక లోకానికి వెన్నుదన్నుగా కిసాన్ వాణి.
2: యువతకు మార్గదర్శనం చేసే యువవాణి.
1: ఉద్యోగార్థులకు ఉద్యోగ సమాచారం అందించే ఉద్యోగ వాణి.
2: ప్రపంచం నలుమూలల నుండి ఖచ్చితమైన సమాచారాన్ని అందించే వార్తా ప్రసారాలు.
1: చిన్నారుల్లో సృజనాత్మకతను ప్రోత్సహించడానికై చిన్నారి లోకం. కళలు, ఆరోగ్యం, సంక్షేమం, సాధికారత వంటి ఎన్నో అంశాలపై చైతన్య ప్రసంగాలు. ఇలా విస్తృత పరిధి గల నాణ్యమైన కార్యక్రమాలతో ఆబాల గోపాలాన్ని వినోదంలో ఓలలాడించే వరంగల్లోని ఏకైక ఎఫ్ఎం రేడియో కేంద్రం వరంగల్ ఆకాశవాణి 103.5 MHz పై మా ప్రసారాలను విని ఆస్వాదించండి.
2: మీ వ్యాపార ప్రకటనల కొరకై సంప్రదించండి 9182986142.
3: చిత్రసీమలో ఇప్పుడు వినబోయే పాట అతిథి దేవోభవ. ఈ చిత్రం కోసం సి శ్రీరామ్, నూతన మోహన్ పాడిన భాస్కర భట్ల గీతం, సంగీతం శేఖర్ చంద్ర.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: చిత్రసీమలో ఇప్పుడు వినబోయే పాట మగధీరా. ఈ చిత్రం కోసం అనుజ్ గురువారం రీటా పాడిన చంద్రబోస్ గీతం సంగీతం అందించిన వారు MM కీరవాణి.

చిత్రసీమలో చివరిగా వినబోయే పాట బ్రహ్మాస్త్ర. ఈ చిత్రం కోసం సిద్ శ్రీరామ్ పాడిన పాట. గీతరచన చంద్రబోస్, సంగీతం అందించిన వారు ప్రీతం.

ఇంతవరకు మీరు చిత్రసీమలో సినీ గీతాలు విన్నారు. మరికొన్ని సినీ గీతాలు 7:45 ప్రసారమయ్యే చిత్రసీమలో వినవచ్చు.

ఇంతవరకు మీరు దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం నిలయంలో సమయం కావస్తుంది 6:05. మరికొద్ది క్షణంలో ఆంగ్లంలో వార్తలు, ఢిల్లీ కేంద్రం నుండి రిలే. అనంతరం 6:10 ప్రాంతీయ వార్తలు వింటారు. హైదరాబాద్ కేంద్ర సమర్పణ.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. తెలంగాణలోని ప్రతి గ్రామానికి రహదారి, విద్యుత్తు వంటి మౌలిక సౌకర్యాలను విధిగా ఏర్పాటు చేస్తున్నట్టు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చెప్పారు. ఖమ్మం జిల్లాలో ఈరోజు పలు అభివృద్ధి పనులకు ఉప ముఖ్యమంత్రి శంకుస్థాపనలు చేశారు. ఈ ఏడాది గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో మొత్తం 3.5 లక్షల కొత్త గృహాల నిర్మాణానికి ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసిందని రాష్ట్ర రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. సాగునీటి సంస్థలను ఆర్థికంగా బలోపేతం చేసి స్వయం సమృద్ధి దిశగా తీర్చిదిద్దేందుకు సమగ్ర కార్యాచరణ రూపొందించాలని రాష్ట్ర మంత్రి కెప్టెన్ ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో బోనాల ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. తెలంగాణలోని ప్రతి గ్రామానికి రహదారి, విద్యుత్తు వంటి మౌలిక సౌకర్యాలను విధిగా ఏర్పాటు చేస్తున్నట్టు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చెప్పారు. ఖమ్మం జిల్లా కామేపల్లి మండలంలో ఉప ముఖ్యమంత్రి ఈరోజు విస్తృతంగా పర్యటించి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. అడవి మద్దులపల్లి గ్రామంలో సుమారు 3 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో నిర్మించనున్న 33/11 kV విద్యుత్ ఉప కేంద్రానికి భూమి పూజ చేసి పనులను ప్రారంభించారు. అనంతరం సుమారు 4 కోట్ల రూపాయల వ్యయంతో తాళ్లగూడెం నుంచి నర్సయ్యకుంట వరకు చేపట్టనున్న బీటీ రహదారి నిర్మాణం పనులకు శంకుస్థాపన చేశారు. అలాగే 5 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో ఇల్లందు R&B రోడ్డు నుంచి కామేపల్లి వరకు, కామేపల్లి పెద చెరువు మీదుగా నిర్మించనున్న బీటీ రహదారి పనులను ఉప ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఈ ఏడాది

0: గ్రామీణ ప్రాంతాల్లో 2.5 లక్షలు, పట్టణాల్లో 1 లక్ష ఇళ్లతో కలిపి మొత్తం 3.5 లక్షల కొత్త గృహాల నిర్మాణానికి ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసిందని రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. రాష్ట్రంలోని ప్రతి నిరుపేద కుటుంబానికి సొంతింటి కలను సాకారం చేయడమే లక్ష్యంగా ప్రజాప్రభుత్వం ముందుకెళ్తోందని మంత్రి తెలిపారు. క్యూర్ పరిధిలో ఇందిరమ్మ ఎల్ఐజి ఇళ్ల పథకాన్ని సోమవారం సచివాలయంలో ప్రారంభించనున్న నేపథ్యంలో అధికారులతో మంత్రి టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మంత్రి సచివాలయంలో దీనికి సంబంధించిన దరఖాస్తు విధానాన్ని ప్రారంభించనున్నట్టు తెలిపారు. గత ప్రభుత్వాల మాదిరిగా నగరాలకు దూరంగా కాకుండా పేదలు నివసిస్తున్న ప్రాంతాలకు సమీపంలోనే అత్యాధునిక వసతులతో 10 అంతస్తుల భవనాలు నిర్మించనున్నట్టు ప్రకటించారు. సాగునీటి సంస్థలను ఆర్థికంగా బలోపేతం చేసి స్వయం సమృద్ధి దిశగా వాటిని తీర్చిదిద్దేందుకు సమగ్ర కార్యాచరణ రూపొందించాలని నీటిపారుదల పౌర సరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. రుణభారం తగ్గించి తక్కువ వడ్డీతో దీర్ఘకాలిక రుణాలు సమీకరించేలా 10 రోజుల్లో సమగ్ర ఆర్థిక ప్రణాళికను సిద్ధం చేయాలని ఆయన అధికారులకు సూచించారు. రాష్ట్రంలో నిరుద్యోగులను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తోందని బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్రెడ్డి విమర్శించారు. నాంపల్లి బీజేపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ప్రభుత్వం విస్మరించిందని, యువ సంగ్రామం, యూత్ డిక్లరేషన్ పేరుతో యువతను తప్పుదారి పట్టిస్తోందని విమర్శలు చేశారు. జపాన్లో జరిగిన ప్రతిష్టాత్మక జపాన్ ఓపెన్ సూపర్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ మహిళల సింగిల్స్ విభాగంలో విజేతగా నిలిచి భారత త్రివర్ణ పతకాన్ని అంతర్జాతీయ వేదికపై మరోసారి రెపరెపలాడించిన భారత స్టార్ షెట్లర్ పివి సింధుకు రాష్ట్ర యువజన సర్వీసులు, క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి అభినందనలు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతులపై ఏమాత్రం ప్రేమ ఉన్నా వెంటనే కాళేశ్వరం మోటార్లు ఆన్ చేసి నీటిని విడుదల చేయాలని మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు డిమాండ్ చేశారు. ఈరోజు సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలానికి చెందిన రైతులు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో అన్నపూర్ణ సాగర్ రిజర్వాయర్ నుంచి రంగనాయక సాగర్ రిజర్వాయర్ వరకు మహాపాదయాత్ర చేపట్టారు. ఎల్నినో ప్రభావంతో రాష్ట్రంలో వర్షపాతం తగ్గే అవకాశం ఉన్న నేపథ్యంలో రైతులు, ప్రజలను కాపాడేందుకు ప్రభుత్వ యంత్రాంగం మొత్తం మిషన్ మోడ్లో పనిచేయాలని వ్యవసాయ శాఖ మంత్రి, ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇన్ఛార్జి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులకు దిశానిర్దేశం చేశారు. కరీంనగర్ కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో మాట్లాడుతూ మంత్రి,
1: అన్నిటికంటే అత్యంత ప్రాధాన్యతగా ముందు మంచినీటి సమస్య, తర్వాత సాగునీటి సమస్య, తర్వాత వేసుకున్నటువంటి పంటల యొక్క పరిరక్షణ, భవిష్యత్తులో ఏ పంటలు వేసుకోవాలనేటటువంటి సూచనలు, ఆ పంటలకు తగ్గటువంటి విత్తనాలు, ఎరువులు ఇచ్చేటటువంటి కార్యక్రమాన్ని కూడా యంత్రాంగం పకడ్బందీగా చేయాలని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. తప్పకుండా ప్రతి వారం ఎలినో మీద సమగ్రమైనటువంటి సమీక్షలు చేసుకుంటూనే ఆయా రోజులకు సంబంధించినటువంటి నిర్ణయాలు చేయడం జరుగుతుంది.
0: ఎల్నినో ప్రభావంతో రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు నెలకొనే అవకాశం ఉన్నందున రైతులు వరి సాగుకు బదులుగా ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలని రాష్ట్ర కార్మిక గనుల శాఖ మంత్రి గడ్డం వివేకానంద రైతులను కోరారు. మంచిర్యాల జిల్లా చెన్నూరులో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. హైదరాబాద్ గోల్కొండ కోటలో శ్రీ జగదాంబిక అమ్మవారి బోనాల ఉత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. 2వ పూజ సందర్భంగా నగరం నలుమూలల నుంచి భక్తులు భారీగా తరలి రావడంతో కోట పరిసరాలు భక్తజన సంద్రంగా మారాయి. బోనాల పండుగ తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతీక అని ప్రభుత్వ విప్ వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో అమ్మవారి బోనాల పండుగ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. వేములవాడ పట్టణంలో జరిగిన బోనాల పండుగ వేడుకల్లో ఆది శ్రీనివాస్ పాల్గొన్నారు. ఆసిఫాబాద్ జిల్లాలో ఆషాఢ మాసం మొదటి ఆదివారం బోనాలు వేడుక ఘనంగా నిర్వహిస్తున్నారు. జిల్లా కేంద్రంలోని పోచమ్మ ఆలయంలో స్థానిక ఎమ్మెల్యే కోవలక్ష్మి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కాగజ్నగర్ పట్టణంలోని కట్టమైసమ్మ ఆలయంలో

ఎమ్మెల్సీ దండే విఠల్ దంపతులు, ఎమ్మెల్యే హరీష్ బాబు, బీజేపీ మాజీ జిల్లా అధ్యక్షులు కొత్తపల్లి శ్రీనివాస్ దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా పోచమ్మ, మైసమ్మ ఆలయాలకు ఆషాఢ శోభ సంతరించుకుంది. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ఈరోజు భక్తుల రద్దీ అధికంగా కొనసాగింది. స్వామివారి దర్శనం కోసం పెద్ద సంఖ్యలో భక్తులు తరలిరావడంతో ఆలయ ప్రాంగణం భక్తజనంతో కిటకిటలాడింది.

0: ఆలయంలో ఈరోజు భక్తుల రద్దీ అధికంగా కొనసాగింది. స్వామివారి దర్శనం కోసం పెద్ద సంఖ్యలో భక్తులు తరలిరావడంతో ఆలయ ప్రాంగణం భక్తజనంతో కిటకిటలాడింది. ఆసిఫాబాద్ జిల్లా కలెక్టరేట్లో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణిలో భాగంగా రేపు నిర్వహించే ప్రజావాణిని రద్దు చేస్తున్నట్టు జిల్లా కలెక్టర్ కె హరిత ఒక ప్రకటనలో తెలిపారు. నానో సైన్స్, నానో టెక్నాలజీపై హైదరాబాద్ ఐఐటీలో ఈరోజు అవగాహన సదస్సు జరిగింది. ఇండియా నానో 2026 సదస్సు వచ్చే నెల 3 నుంచి 3 రోజుల పాటు బెంగళూరులో జరగనుంది. ఇందుకు సన్నాహకంగా ఈ జాతీయ విజ్ఞాన ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించింది. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియను బాధ్యతాయుతంగా నిర్వహించి అర్హులైన వారి ఓటు ఒక్కటి కూడా తొలగిపోకుండా చూడాలని వరంగల్ పార్లమెంటు సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య సూచించారు. జనగామ జిల్లాలోని స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ శాఖలోని వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల్లో అవుట్సోర్సింగ్ ప్రాతిపదికన భర్తీ చేసేందుకు ఈరోజు నిర్వహించిన రాత పరీక్షలు పూర్తి పారదర్శకంగా నిర్వహించినట్టు జనగామ జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా తెలిపారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. తెలంగాణలోని ప్రతి గ్రామానికి రహదారి, విద్యుత్తు వంటి మౌలిక సౌకర్యాలను విధిగా ఏర్పాటు చేస్తున్నట్టు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చెప్పారు. ఖమ్మం జిల్లాలో ఈరోజు పలు అభివృద్ధి పనులకు ఉప ముఖ్యమంత్రి శంకుస్థాపనలు చేశారు. ఈ ఏడాది గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో మొత్తం 3.5 లక్షల కొత్త గృహాల నిర్మాణానికి ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసిందని రాష్ట్ర రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. సాగునీటి సంస్థలను ఆర్థికంగా బలోపేతం చేసి స్వయం సమృద్ధి దిశగా తీర్చిదిద్దేందుకు సమగ్ర కార్యాచరణ రూపొందించాలని రాష్ట్ర మంత్రి కెప్టెన్ ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి వరంగల్ కేంద్రం, సమయం 6:20 దాటి 35 సెకండ్లు. ప్రసార విశేషాలు. ఎఫ్ఎం బ్యాండ్ 103.5 MHz ఆకాశవాణి మా శ్రోతలందరి కోసం ప్రసారం చేస్తున్న ఈ పూట మరియు రేపటి కార్యక్రమాల వివరాలు, ప్రసార విశేషాలు విందాం. ముందుగా ఈ పూట ప్రసారం చేస్తున్న కార్యక్రమాల వివరాలు. ఈ సాయంత్రం 6:20 సమాచార దర్శిని, 6:30 యువవాణి కార్యక్రమంలో యువతలో శారీరక దృఢత్వం పి శ్రీనివాస్ గారు అందిస్తున్న రూపకం వింటారు. ఉద్యోగవాణి ఉద్యోగ సమాచారం వింటారు. 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. 7:15 ఇల్లు వాకిలి వ్యవసాయ కార్యక్రమం హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. 7:45 చిత్రసీమ. రాత్రి 9:00 న్యూస్ 8 ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 9:15 స్పాట్ లైట్ ఢిల్లీ కేంద్ర సమర్పణ. 9:30 శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో కేవి నారాయణ స్వామి గారి గాత్రం వింటారు. ఇక రాత్రి 10:00 to 11:00 వరకు, అంటే ప్రసార సమాప్తి వరకు, మధుర గీతాలు, అలనాటి ఆనిముత్యాల లాంటి సినిమా పాటలు వింటారు. ఇవి ఈ పూట ప్రసారం చేస్తున్న కార్యక్రమాల వివరాలు.

7:15 ప్రసారమయ్యే ఉదయ తరంగిణి కార్యక్రమంలో మౌనం డాక్టర్ పృథ్వీరాజ్ వల్లాల గారి ప్రసంగం 8:00 శాస్త్రీయ సంగీత కార్యక్రమం 8:15 మార్నింగ్ న్యూస్ ఢిల్లీ కేంద్రం నుండి రిలే 8:30 ఎన్సీఈఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం వింటారు. రేపు ఉదయం 10:12:40 1:20 వివిధ్ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు. మధ్యాహ్నం 3:00 నుండి 5:00 వివిధ్ భారతి కార్యక్రమాలు ముంబై కేంద్రం నుండి రిలే వింటారు. ఇక రేపు సాయంత్రం మా ప్రసారాల్లో ముందుగా 5:00 చిత్రసీమ, 6:00 దేశభక్తి గీతం, 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే, 6:10 ప్రాంతీయ వార్తలు, 6:20 ప్రసార విశేషాలు, 6:20 సమాచార దర్శిని, 6:30 యువవాణి, 7:00 ఉద్యోగవాణి ఉద్యోగ సమాచారం వింటారు. 7:05 తెలుగులో వార్తలు, 7:15 కిసాన్ వాణి, 7:45 వికసిత్ భారత్, 8:00 మనోరంజని, 9:00 న్యూస్ 8 ఢిల్లీ కేంద్రం నుండి రిలే, 9:15 స్పాట్ లైట్, 9:30 శాస్త్రీయ సంగీత కార్యక్రమం, 10:00 మధుర గీతాలు వింటారు. ఇవి రేపు ప్రసారం చేస్తున్న కార్యక్రమాల్లోని కొన్ని ముఖ్యాంశాలు. ప్రసార విశేషాలు విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం, 6:25 ఇప్పుడు విందాం సమాచార దర్శిని.

ఇక ఇప్పుడు రేపటి అంటే సోమవారం ప్రసారాల్లోని కొన్ని ముఖ్యాంశాలు విందాం. రేపు ఉదయం 6 గంటలకు దేశభక్తి గీతం, 6:05 ఆంగ్లంలో వార్తలు, ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 6:10 తరంగిణి భక్తి సంగీత కార్యక్రమం. 6:40 దేశభక్తి గేయం. 6:45 ప్రాంతీయ వార్తలు. 6:50 ప్రసార విశేషాలు. 7:00 జిల్లా సమాచార లేఖ. 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

0: அச்சா பபலா
1: சை பால்
0: மறுபுல தாமரா
1: சை பால்
0: புரத புள்ளா
1: சை பால்
2: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ ఓభిలాషి సై బాల్.
3: హే నేహా, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
4: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.
5: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
6: గుడ్ మార్నింగ్ పిల్లలు.
7: గుడ్ మార్నింగ్ మేడం.
6: మేడం, నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగా చిరాగ్గా ఉంటుంది మేడం.
8: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
9: నాసి రకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు, అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ఐఎస్ఐ మార్క్ తప్పనిసరి చేసింది. ఐఎస్ఐ మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
10: బిఐఎస్, నమ్మకానికి నాణ్యతకు హామీ.
11: తరతరాలకు చెరగని సప్తస్వరాల బాణి వరంగల్ ఆకాశవాణి.
12: కమాన్ బాయ్స్, లెట్స్ గో ప్రాక్టీస్.
13: అరే ఉండు గురు, నా బ్యాంక్ అకౌంట్ లో తప్పేంటి ప్రాబ్లం ఎదురైంది?
12: అయితే బ్యాంక్ కంప్లైంట్ చేయి.
13: బ్యాంక్ రాసి ఒక నెల అయిపోయింది, బట్ వాళ్ళు గూగ్లీ మీద గూగ్లీ వేస్తున్నారు.
14: అయితే ఆర్బీఐ బ్యాంకింగ్ న్యాయాధికారికి ఇన్ఫార్మ్ చేయి.
15: ఉండు, నేను చెప్తాను. క్రికెట్ లో థర్డ్ ఎంపైర్ ఉన్నట్టే ఆర్బీఐ కి బ్యాంకింగ్ ఒంబడ్స్మెన్ ఉంటారు. ఆర్బీఐ అంటుంది, బ్యాంక్ మీ కంప్లైంట్ ని ఒక నెలలోగా తీర్చకపోతే మీరు ఆర్బీఐ వారి కంప్లైంట్ మేనేజ్మెంట్ సిస్టమ్ పై ఆన్లైన్ కంప్లైంట్ చేయొచ్చు. ఇది మీ కంప్లైంట్స్ తీర్చడానికి ఆర్బీఐ వారి సులువైన పద్ధతి, అది కూడా ఫ్రీ.
16: ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
17: ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం. ఈ పథకంలో మొదటిగా వ్యక్తిగత సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు, ఎస్హెచ్జీస్, ఎఫ్పిఓలు, సహకార సంఘాలకు అర్హత గల ప్రాజెక్ట్ వ్యయంలో 35% క్రెడిట్ లింక్ క్యాపిటల్ సబ్సిడీ, ఒక్కో వ్యక్తిగత యూనిట్ కు 10 లక్షల గరిష్ట పరిమితితో మరియు కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్ యూనిట్స్ కు 3 కోట్ల గరిష్ట పరిమితితో సహాయం అందించబడుతుంది. లబ్ధిదారుడు కనీసం 10% స్వయం పెట్టుబడి సమకూర్చుకోవాలి. పిఎంఎఫ్ఎంఈ అమలులో రాష్ట్ర స్థాయిలో తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ నోడల్ ఏజెన్సీగా, జిల్లా స్థాయిలో డిఐసి, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సెర్ప్ మరియు మెప్మా లబ్ధిదారులకు మార్గనిర్దేశం చేస్తూ బ్యాంకులు మరియు సంబంధిత శాఖలతో సమన్వయం.

0: ద్వారా రుణాల మంజూరు, సబ్సిడీ అనుసంధానం, ఆహార ప్రాసెసింగ్ యూనిట్ల స్థాపన మరియు అభివృద్ధి ఈ పథకం ద్వారా అమలు చేయబడుతుంది. ఈ పథకం కింద దాదాపు అన్ని ఆహార ప్రాసెసింగ్ కార్యకలాపాలు అర్హత కలిగినవి. అయితే ప్రాసెస్ చేయని ముడి ఉత్పత్తుల కొనుగోలు, అమ్మకాలు, లూస్ పాలు, తేనె, నూనె విక్రయం, పశుశోషణ, తాజా మాంసం లేదా చేపల విక్రయం, అలాగే క్యాంటీన్లు, హోటళ్లు, టిఫిన్ సెంటర్లు వంటి ఆహార సేవల వ్యాపారాలు ఈ పథకంలో అర్హత కలిగినవి కావు.
1: పిఎంఎస్ఎంఈ పథకాన్ని మరింత ప్రభావవంతంగా అమలు చేయడానికి ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలతో సమన్వయం చేసుకోవచ్చు. ఏఐఎఫ్, పిఎంకేఎస్వై, పిఎంఎంఎస్వై, ఏహెచ్ఐడిఎఫ్, ఎంఐడిహెచ్, ఎన్హెచ్బి, ఎన్ఆర్ఎల్ఎం, ఎన్యుఎల్ఎం, స్టాండప్ ఇండియా, ముద్ర, CGT MSE.
0: మరిన్ని వివరాల కోసం జిల్లా స్థాయిలోని డిఐసి కార్యాలయాలను మరియు రాష్ట్ర స్థాయిలోని తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ TGFPS ను సంప్రదించగలరు.
2: పిఎం జయ్ అబ్ గరీబో కి జయ బన్ గయి హై.

సమాచార దర్శిని విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం, సమయం 6:30.

0: ఈనాటి యువవాణి యువజనుల కార్యక్రమానికి శ్రోతలందరికీ స్వాగతం, నమస్కారం. ఈనాటి యువవాణి కార్యక్రమంలో విందాం యువతలో శారీరక దృఢత్వం. పి శ్రీనివాస్ గారు అందిస్తున్న రూపకం కార్యక్రమం వినబోయే ముందు వాణిజ్య ప్రకటన విందాం.
1: మన్నికకి మారు పేరు, దర్జాకి దర్పానికి మరో పేరు. మహారాజ్ ప్రాంట్ సర్దార్ పాపారాయుడు లుంగిలు ధోవతులు టవల్స్ అన్ని రిటైల్ షాపుల్లో లభిస్తాయి. ప్రతి సందర్భంలో మిమ్మల్ని ప్రత్యేకంగా నిలుపుతాయి. మహారాజ్ ప్రాంట్ సర్దార్ పాపారాయుడు లుంగిలు ధోవతులు టవల్స్ నాణ్యతలో ఉన్నతం, నడకలో హుందాతనం.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
0: వాణిజ్య ప్రకటనలు విన్నారు. యువవాణి కార్యక్రమంలో ఇప్పుడు విందాం యువతలో శారీరక దృఢత్వం. పి శ్రీనివాస్ గారు అందిస్తున్న రూపకం.
3: సినిమాల్లో ఒకప్పుడు హీరోలు హీరోయిన్లు కొంచెం బొద్దుగా అందంగా ఉండేవారు. ఆ తర్వాత కాలంలో బొద్దుగా కాకుండా కొంచెం శారీరక ప్రమాణాలపై దృష్టి పెట్టి యోధులుగా ఉండేవారు. కాలక్రమేణా హీరోలు 6-ప్యాక్, ఆ తర్వాత 8-ప్యాక్స్ పై దృష్టి పెట్టి నాజుగ్గా బలంగా కనిపిస్తున్నారు. ఇక నేటి యువత వీరిని ఆదర్శంగా తీసుకొని వారి బాటలోనే పయనిస్తున్నారు. కానీ కొంతమంది ఇవేవీ పట్టించుకోకుండా సరైన శారీరక అవగాహన లేక చివరికి ఊబకాయలుగా మారి ఇబ్బంది పడుతూ ఉన్నారు. అంతేకాకుండా ఈ రోజుల్లో అందుబాటులో ఉన్న ఆహారం

0: ఆహార పదార్థాలు, ఆహారపు అలవాట్లు నేటి యువతను, వారిలోని శక్తిని నిర్వీర్యం చేస్తున్నాయి. సాధారణంగా 45 సంవత్సరాలు దాటిన తర్వాత రావాల్సిన మధుమేహం, బీపీ లాంటి దీర్ఘకాలిక వ్యాధులు ప్రస్తుతం 20-30 సంవత్సరాల మధ్య వయసులోనే యువతను బాధిస్తున్నాయి. దీనికి అనేక కారణాలు ఉన్నాయి. మారిన జీవనశైలి, అవగాహన లేమి, మద్యపానం, ధూమపానం, మత్తు పదార్థాల సేవనం లాంటి చెడు అలవాట్లు, ఇలా అనేక కారణాలు యువతను, వారి శక్తిని నిర్వీర్యం చేస్తున్నాయి. స్థూలకాయం అన్ని రోగాలకు మూలం. అలాంటి స్థూలకాయం బారిన పడిన యువత దాన్ని వదిలించుకోవడానికి వ్యాయామాన్ని ఆశ్రయిస్తున్నారు. కేవలం స్థూలకాయమే కాదు, ఇంతకు ముందు చెప్పుకున్న మధుమేహం, బీపీ లాంటి దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడకుండా దూరంగా ఉండాలంటే ఖచ్చితంగా వ్యాయామం, శారీరక శ్రమ అవసరం. వ్యాయామం వల్ల చక్కని శరీర ఆకృతితో పాటు బాడీ లాంగ్వేజ్ కూడా మెరుగవుతుంది. బాడీ లాంగ్వేజ్లో ముఖ్యాంశమైన బాడీ పోస్చర్, అంటే మనం నిలబడే భంగిమ, నడిచే కూర్చునే భంగిమలు, ఇవన్నీ కూడా మన పట్ల ఎదుటివారిని ఆకర్షితులను చేస్తుంది. చక్కని బాడీ లాంగ్వేజ్ మన పట్ల ఒక చక్కని అభిప్రాయాన్ని ఎదుటివారిలో కలిగిస్తుంది. ఇది సోషల్ స్కిల్స్, సాఫ్ట్ స్కిల్స్లో ఒక భాగమే. దీంతో మనలోని ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది. ఇక ఆత్మవిశ్వాసంతో చేయగల అద్భుతాలేంటో అందరికీ తెలిసిందే. కాబట్టి వ్యాయామం వల్ల కేవలం శరీరం, శరీరాకృతే కాదు, చక్కటి బాడీ లాంగ్వేజ్ కూడా మన సొంతమవుతుంది. యువత విజయపథంలో పయనించడానికి చక్కటి బాడీ లాంగ్వేజ్ పాత్ర అంతా ఇంతా కాదు. వ్యాయామాన్ని కేవలం బరువు తగ్గించుకోవడానికి, శారీరకంగా దృఢంగా ఉంచుకోవడానికి మాత్రమే ఆశ్రయించిన ఆ తర్వాతి కాలంలో దానివల్ల మనకు తెలియకుండానే ఎన్నో స్కిల్స్ మన సొంతమవుతాయి. శారీరక నిర్మాణం పరంగా వంశపారంపర్యత, వృత్తిరీత్యా కొంతమంది యువత వివిధ భంగిమలను కలిగి ఉంటారు. గూని, పొట్ట, నడ్డి, దొడ్డికాళ్ళు, ఒకవైపు వంగి నడవడం, స్థూలకాయం లాంటి శరీరాలని కలిగి ఉంటారు. వీటి వల్ల వారు ఆత్మవిశ్వాసాన్ని కోల్పోతూ ఉంటారు. దానివల్ల వారు చక్కని బాడీ లాంగ్వేజ్ను కలిగి ఉండే అవకాశమూ ఉండదు. దీంతో సామాజికంగా వారు కుంగుబాటుకు గురయ్యే ప్రమాదం ఉంది. మరి ఇంతకుముందు చెప్పుకున్న అసాధారణ భంగిమలను చిన్నతనంలోనే గుర్తించి దానికి తగిన వ్యాయామాలను చేస్తే అలాంటి అసాధారణ భంగిమల నుండి ఉపశమనం పొందవచ్చు అంటున్నారు కాకతీయ విశ్వవిద్యాలయం ఫిజికల్ ఎడ్యుకేషన్ విభాగంలో లెక్చరర్గా సేవలందిస్తున్న శ్రీ ఎస్ నాగార్జున. వీరు 25 అంతర్జాతీయ జర్నల్స్లో పరిశోధనా వ్యాసాలను ప్రచురించారు. మరి వ్యాయామం వల్ల కలిగే ప్రయోజనాలు, అలాగే గుడ్ పాస్చర్స్ ఎలా పొందాలి అన్న పలు విషయాలను గురించి తెలియజేస్తూ.
1: నమస్కారం సార్, నా పేరు నాగార్జున, కాకతీయ విశ్వవిద్యాలయము ఫిజికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్. మన బాడీ అనేటువంటిది కంప్యూటర్ లాంటిదే, అంటే కంప్యూటరు ఏ విధంగా పనిచేస్తుందో బాడీ కూడా ఆ విధమైనటువంటి యంత్రమే. ఇది బాడీ అనేటువంటిది యంత్రం. ఆ యంత్రం అనేటువంటిది ఏ విధంగా పనిచేస్తుందో, బాడీ అనేటువంటిది కూడా మనం తీసుకున్నటువంటి ఆహారం మనకు శక్తిని ఉచ్చడం వల్ల మనము ఈజీగా పనులు చేయగలుగుతున్నాం. అంటే పనులు చేయడం అంటే మనకు ఉన్నటువంటి సిస్టమ్స్ ఉన్నాయి బాడీలో, డైజెస్టివ్ సిస్టము, రెస్పిరేటరీ సిస్టము, లంగ్స్, ఆ తర్వాత నెక్స్ట్ కార్డియో సిస్టమ్, అంటే మజిల్స్, ఆ తర్వాత బోన్ సిస్టము. ఈ సిస్టమ్స్ అన్నీ ఏమవుతాయి అంటే మన బాడీ పోచర్ని క్రియేట్ చేస్తాయి. గుడ్ పోచర్ అంటే కరెక్ట్ అలైన్మెంట్ ఆఫ్ ద బాడీ ఈజ్ ద గుడ్ పోచర్. అంటే బాడీలో కొంతమందికి ఏ విధమైనటువంటివి ఉంటాయి అంటే గూని, కైపోసిస్ అంటారు దాన్ని, గూని ఉండేటువంటి కొంతమంది ఉంటారు యువత. ఎందుకంటే యువత అనేటువంటి గూని ఎందుకు వస్తుంది అని అంటే, స్కూల్ లెవెల్లో ఉండేటువంటి పిల్లలు వాళ్ళు బుక్ హెవీగా బుక్కులు మోయడం వల్ల వాళ్ళకు గూని అనేటువంటి కైపోసిస్ అనేటువంటి వస్తుంట. ఎందుకంటే బ్యాక్ సైడ్లో బుక్కులు కిలోల కొద్ది బుక్కులు మోయడం వల్ల రిబ్స్ అనేటువంటి ఉంటాయి కదా, 12 pairs రిబ్స్ ఉంటాయి సార్. ఆ రిబ్స్ అనేటువంటి ఏమవుతాయి అంటే చిన్నతనంలో ఉండేటువంటి రిబ్స్ ఏమవుతాయి అంటే దగ్గరికి ఎముకల గూని అనేటువంటి దగ్గరికి వచ్చేసి ఈ గూని అనేటువంటిది వస్తుంది ఫస్ట్ పిల్లలకు. ఆ తర్వాత సోలియస్, ఒక మజిల్ అనేటువంటి, ఇప్పుడు జబ్బ ఉంది కదా, ఈ జబ్బ అనేటువంటి కిందికి వంగుతుంది, దాన్ని దాన్ని ఏమంటారు అంటే సోలియస్ అంటారు. కొంతమంది వంగి నడుతూ అంటారు సైడ్కు, లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఇట్లా వంగి నడుతూ అంటారు. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి మజిల్స్ అన్నీ ఏంటంటే ఇంటర్లాక్డ్ అవుతాయి. గుడ్ పోచర్ బ్యాడ్ పోచర్ ఫస్ట్ గుర్తించాలి. బ్యాడ్ పోచర్ ఏది, గుడ్ పోచర్ ఏది, అదే మెయిన్ కీలకం. మనము గుడ్ పోచర్ ఉంటే ఏ విధమైనటువంటి ఎక్సైజ్లు ఏ విధంగా చేయాలి, బ్యాడ్ పోస్చర్ ఉంటే దాన్ని గుడ్ పోస్చర్ ఏ విధంగా చేయొచ్చు, అంటే సమ్ ఎక్సైజ్లు ఉంటాయి. ఇప్పుడు ఏం చేస్తాం మనము, కైపోసిస్ అన్నాం, గూని అయింది, గూని అయినప్పుడు మనం ఏం చేయాలంటే మెల్లగా ఈ చేతులను ముందుకు చాచి దాని నుంచి వెళ్ళి మన యొక్క బాడీ ఎముకలు ఉన్నాయి కదా, ఎముకలను వెనుకకు
0: వెనుక కనుకో
1: వెనుక కనుకోవాలి, వెళ్ళకెలుగా ఇట్లా. అంటే ఏమవుతుంది అంటే

0: ఎక్సర్సైజ్ చేయడం వల్ల ఏమైతుందంటే ఇది ఎలాబరేట్ అవుతుంది,
1: గూడనే తెరుచు
0: ఎలాబరేట్ అవ్వడం వల్ల ఏమైతుంది అంటే అప్పుడు గుడ్ పోచర్ కు బాడీ అనేటువంటి
1: ఆ
0: తర్వాత నెక్స్ట్ లార్డోసిస్ అంటాం, ముందు పొట్ట ముందుకు వస్తుంది కొంతమందికి, చాలా మందికి చూడండి మీరు పొట్ట ముందుకు వచ్చి వెనక నడ్డి అనే దాన్ని నడ్డి అంటారు, వెనకలో ఉండేటువంటి మన స్పైన్ ఉంటది కదా, ఆ స్పైన్ లో ఉండేటువంటి లాస్ట్ టెయిల్ అనేటువంటి లాస్ట్ భాగం ఉంటుంది, ఆ టెయిల్ అనేటువంటి ఏమైతాయి అంటే లోపల చొచ్చుకోపోతుంది, చొచ్చుకోపోవడం వల్ల ఏమైతాయంటే ముంగట ఉన్నటువంటి పొట్ట అనేటువంటి ముందుకు వస్తుంది. దానికి ఏం చేయాలంటే ముందుకు మనం ఏం చేస్తాం సిట్అప్స్ ఉంటాయి, దానికి
1: పడుకొని
0: మనం ఏం చేస్తాం అంటే వెళ్ళకిల్ల పడుకొని మన యొక్క తలను తర్వాత నడుమును ఆ వరకు మనం సిట్అప్స్ చేయాలి. ఈ విధంగా సిట్అప్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే ఇక్కడ ఉన్నటువంటి లార్డోసిస్ అన్నాం కదా, వెనకకు చొచ్చుకుపోయినటువంటి ఎముక అనేటువంటిది వెనకకు మళ్ళా బ్యాక్ వెళ్ళిపోతూ ఉంటుంది, లోపలికి వచ్చినటువంటి ఎముకను కొంచెం బ్యాక్ చేయడం వల్ల మన ఎంత పొట్ట అనేటువంటి కరెక్ట్గా బాడీకి స్ట్రెంగ్తన్ అయి ఉంటుంది. ఆ తర్వాత నెక్స్ట్ ఇంకోటి నాక్నీస్ అంటాం, దొడ్డి కాళ్ళు అంటాం, కాళ్ళకు తాకుతూ ఉంటాయి, అప్పుడు చిన్నప్పుడే గుర్తించాలి, అవి పెద్ద పెరిగిన తర్వాత గుర్తిస్తే ఇవి మాత్రం ఆ విధంగానే ఉంటాయి. చూడండి చాలా మందికి ఈ కాళ్ళు ముఖాలు తాక్కుంటా నడుస్తూ ఉంటారు చాలా మంది, అది చిన్నప్పుడే గుర్తించాలి. చిన్నప్పుడు గుర్తించాలంటే ఏం చేయాలంటే గుర్తించిన తర్వాత ఈ కాళ్ళ ముఖాల మధ్యలో బాల్ పెట్టాలి, చిన్న బాల్స్, ఆ బాల్స్ పెట్టి ఇట్లా ప్రెస్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే ఇవి అనేటువంటి ఈ ఎముకలు అనేటువంటి ఆ తర్వాత ఈ మజిల్స్ అనేటువంటి ఇంటర్లాక్డ్ అయినటువంటి మజిల్ ఆడ ఎక్సర్సైజ్ జరగడం వల్ల ఏమవుతుందంటే స్ట్రెంగ్తన్ అవుతుంది, అప్పుడు దొడ్డికాలు అనేటువంటిది మనకు ఇక నాకుని తాకుంటా ఉంటాయి.
1: మరి వ్యాయామాలను ప్రారంభించే ముందు పాటించాల్సిన మెళకువల గురించి ఆయన చెప్తూ,
0: లేచిన తర్వాత మనం చేయాల్సినటువంటి యాక్టివిటీస్ ఏంటంటే కలకృత్యాలు తీసుకున్న తర్వాత ఈ రోజు నుంచి మనం స్టార్ట్ చేస్తున్నాం అని అనుకోండి, మనం అదే రోజు రన్నింగ్ స్టార్ట్ చేయకూడదు, వాకింగ్ చేయాలి ఫస్ట్. వాక్ చేసిన తర్వాత మన అప్పుడు ఏమవుతుంది అంటే బాడీ అడాప్ట్ అవుతుంది, ఆ సిస్టమ్ ఏమవుతుంది అంటే ఎక్సర్సైజ్ సిస్టానికి అడాప్ట్ అవుతుంది. ఎక్సర్సైజ్ సిస్టానికి అడాప్ట్ అయిన తర్వాత అప్పుడు మనం ఏం చేస్తామంటే స్లోగా జాగ్ చేసే విధానానికి వెళ్ళిపోవాలి. స్లోగా జాగింగ్ నుంచి తర్వాత రన్నింగ్ మూమెంట్ను తీసుకురావాలి. రన్నింగ్ను తీసుకొచ్చి రన్నింగ్ చేసిన తర్వాత అప్పుడు ఏంటంటే ఫేజెస్ ఉంటాయి సార్, ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్, ఫేజెస్ ఉంటాయి అన్నట్టు. ఇలా ఈ రన్నింగ్ చేసే విధానంలో కూడా ఫేజెస్ ఉంటాయి. జిమ్కు పోయినా కానీ హెవీ వెయిట్స్ ఎత్తా అంటాడు, ఒకటే రోజు పోతాడు హెవీ వెయిట్స్ ఎత్తా అంటాడు, ఎప్పుడు కానీ సింపుల్ టు కాంప్లెక్స్కి వెళ్ళాలి.
1: యువత శారీరకంగా దృఢంగా ఉండడానికి పాటించాల్సిన ఆహార నియమాల గురించి తెలియజేస్తూ,
0: డ్రై ఫ్రూట్స్ తీసుకోవాలా, మనము ఎప్పుడు ఇప్పుడు స్పైసీ ఫుడ్లు తీసుకుంటారు యువత చూడండి, రోడ్ల మీద ఉండేటువంటి లేకపోతే బర్గర్స్, బేకరీలకు పోయిన తర్వాత బర్గర్స్, ఆ తర్వాత అందులో ఉండేటువంటి పెస్టిసైడ్ ఫుడ్స్, ఇప్పుడు చాలా కూడా పెస్టిసైడ్ ఫుడ్స్ వస్తున్నాయి, న్యాచురల్గా ఉండేటువంటి ఫుడ్స్ అనేటువంటి లేవు కాబట్టి అన్ని పెస్టిసైడ్స్ అవుతున్నాయి కాబట్టి మనం ఏంటంటే న్యాచురల్గా ఉండేటువంటి ఫుడ్స్ అంటే న్యాచురల్, ఇప్పుడు మనం తీసుకున్నటువంటి ఏంటంటే మనము వేరుశెనగ అంటాం, ఉడకబెట్టినటువంటి వేరుశెనగలు, ఆ తర్వాత నెక్స్ట్ పెసరపప్పు, మొలకెత్తినటువంటి గింజలు ఏం చేస్తుంటే రాత్రి నానబెట్టాలి, తెల్లారి వరకు అవి మొలకెత్తిన అవి తీసుకోవాలి, అవి డ్రై ఫ్రూట్స్ అనేటువంటివి బాగుంటుంది. తర్వాత మనం ఏం చేస్తున్నాం అంటే ఈ చికెన్ బిర్యానీ అని, మటన్ బిర్యానీ అని, చికెన్ ఫ్రైడ్ రైస్ అని, నూడుల్స్ అని, ఈ ఫుడ్స్ అనేటువంటి ఎక్కువ మనం ఏం చేస్తారంటే ఆయిల్ వేస్తారు, అలా వాళ్ళు ఏ ఆయిల్ పడతారో, స్వచ్ఛమైన ఆయిల్ పడతారా లేకపోతే కల్తీ ఆయిల్ పడతారా అనేటువంటి, ఇప్పుడు చూడండి చాలా కల్తీ ఆయిల్సే వాడతారు, కల్తీకి సంబంధించినటువంటివే ఉన్నాయి అన్ని ఆహార విషయంలో మాత్రం, ఎందుకంటే కల్తీ తీసుకోవడం వల్ల అది బాడీకి విషయమే, కల్తీ ఏ ఫుడ్ తీసుకున్నా కానీ విషయమే అది, అది మంచి జరుగుతుంది నేను తింటే బిర్యానీ తింటే ఇట్లా అవుతా అట్లా అవుతా ఇలాంటివి కాదు. మనం తీసుకున్నటువంటి ఏంటంటే ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా, ఖర్జూర పండ్లు, ఆ తర్వాత అరటి పండ్లు, ఆ తర్వాత దానిమ్మ పండ్లు, ఆ తర్వాత బత్తాయిలు, ఆ తర్వాత నెక్స్ట్ ఫ్రూట్స్ ఏ సేపులు, సీజనల్ ఫ్రూట్స్, జామకాయలు, సీజనల్ ఫ్రూట్స్ ఏవైతే ఉన్నా ఫ్రూట్స్ తీసుకోవడం వల్ల బాడీ అనేటువంటిది కరెక్ట్గా విటమిన్స్ను రిక్వైర్మెంట్ చేసుకుంటుంది.
1: యువత శారీరక దృఢత్వం విషయంలో క్రీడల పాత్ర గురించి తెలియజేస్తూ,
0: కొన్ని కాస్ట్ గేమ్స్ ఉంటాయి, కొన్ని ఏంటంటే పైసలు పెట్టి ఆడుకునేటువంటి గేమ్స్ ఉంటాయి, మనము ఎక్విప్మెంట్ అంతా కొనుక్కునేటువంటి పరిస్థితి, కొంతమంది ధనవంతుల పిల్లలు ఉంటారు, కొంతమంది చాలా బీద పిల్లలు ఉంటాము, కొంతమంది మిడిల్ క్లాస్ పిల్లలు ఉంటాం, ఇదే మనము సమాజంలో డివైడ్ అయినటువంటిది, సోషియాలజీగా ఉన్నటువంటిది, ధనవంతుల పిల్లలు, పేద పిల్లలు, మధ్యతరగతి పిల్లలు, మధ్యతరగతి ఉన్నటువంటి కుటుంబాలు ఉన్నాయి. అంటే ధనవంతుల పిల్లలు ఏమంటే వాళ్ళు ఏది కావాలన్నా కొనుక్కుంటారు, ఏం చేయాలన్నా కొనుక్కుంటారు, జిమ్ ఎంత కాస్ట్ పైసలైనా కానీ జిమ్కి పెట్టి పోయి చేసేటువంటి వాళ్ళకు ఆర్థిక స్తోమత ఉంటుంది. ఆర్థిక స్తోమత లేనటువంటి వాళ్ళం ఏం చేస్తాం, మనము గ్రౌండ్కి వస్తాం, గ్రౌండ్కి వచ్చిన తర్వాత వాళ్ళు వాలీబాల్ లేకపోతే కబడ్డీ, ఖోఖో, ఆ తర్వాత ఫుట్బాల్, అంటే ఇవి ఎండ్యూరెన్స్ గేమ్స్, ఫుట్బాల్ ఎండ్యూరెన్స్ గేమ్, హాకీ ఎండ్యూరెన్స్ గేమ్, ఆ తర్వాత

0: లేదా
1: ఖోఖో
0: ఖోఖో అంటే ఎజిలిటీ మూమెంట్స్ ఉంటాయి. ఆ తర్వాత కబడ్డీ, కబడ్డీ సే ఏంటంటే డిఫెన్స్ మూమెంట్స్ ఉంటాయి. ఆ తర్వాత ఏంటంటే మన రూరల్ గేమ్స్ ఇవి. ఈ రూరల్ గేమ్స్ మనం ఎక్కువ గ్రామీణ క్రీడలు ఆడేటువంటి మనకు ఏంటంటే కాస్ట్లెస్, మనం కొనుక్కునేటువంటి అవసరం లేదు. కొంత శ్రమ పడితే సరిపోతాయి, గంట సేపు. అరిస్టాటిల్ అనేటువంటి శాస్త్రవేత్త ఫిజికల్ ఎడ్యుకేషన్కు చెప్పినటువంటి సూత్రం ఇది, ఏ సౌండ్ బాడీ కెన్ సౌండ్ మైండ్.
1: శారీరకంగా దృఢత్వంగా ఉన్నప్పుడే మానసికంగా కూడా
0: దృఢత్వంగా ఉంటారు.
1: అంటే మా దృఢత్వం అనగానే ఇప్పుడు శారీరకమే కాదు,
0: మెంటల్గా కూడా మనం కరెక్ట్గా ఉన్నప్పుడే మనము ఏ విధంగానైనా సాధించగలుగుతాం.
1: మనం నెలవారీ బడ్జెట్ను ఎలా లెక్కలు వేస్తామో, అలాగే మనం రోజూ తీసుకునే ఆహార పదార్థాల నుంచి వచ్చే శక్తిని, మనం ఖర్చు పెట్టే శక్తిని సమతుల్యం చేసుకుంటూ ఉండాలి. రోజూ మనకు ఆహారం ద్వారా ఎన్ని క్యాలరీలు అవసరం, ఎన్ని క్యాలరీలు తీసుకుంటున్నాం, ఎక్కువ క్యాలరీలు తీసుకుంటే దాన్ని ఖర్చు చేయడానికి వ్యాయామం చేస్తున్నామా, లేదంటే ఒంట్లో కొవ్వును ప్రోగు చేస్తున్నామా అన్నది చూసుకోవాల్సిందే. ఒక నివేదిక ప్రకారం 20% మంది అవసరానికి మించి తింటున్నారని, దాంతో వారికి ఆరోగ్య సమస్యలు ఎదురవుతున్నాయని అంచనా. సాధారణ వ్యక్తికి అంటే మామూలుగా పనిచేసే వ్యక్తికి రోజుకు 2200 నుండి 2800 క్యాలరీల వరకు శక్తి అవసరం. అలాగే ఒక సాధారణ మహిళకు 200 నుండి 2300 క్యాలరీల వరకు శక్తి అవసరం ఉంటుంది. మన శరీరం తన ధర్మాన్ని నిర్వర్తించేందుకు శక్తి కావాలి. అది మనం తీసుకునే ఆహారం రూపంలో క్యాలరీలుగా అందుతుంది. శరీరం సాధారణంగా పనిచేయడానికి మొత్తం శక్తిలో 60 నుండి 80% అవసరమవుతుంది. తిన్న ఆహారం అరిగించడానికి 10% క్యాలరీలు ఖర్చవుతాయి. ఒక కప్పు అన్నం 170 క్యాలరీలను, ఒక పూరి 100 క్యాలరీలను, 2 బ్రెడ్ స్లైస్లు 170 క్యాలరీలను, ఒక పుల్కా 80, ఒక కప్పు ఉప్మా 270, 2 ఇడ్లీలు 150, ఒక బర్గర్ 300 క్యాలరీలు, అరకప్పు ఐస్ క్రీమ్ 200 క్యాలరీల శక్తిని ఇస్తాయి. ఇలా ఒక్కో ఆహార పదార్థం ఎంత శక్తిని ఇస్తున్నాయి అన్న విషయం తెలుసుకొని, మనకు ఎంత శక్తి అవసరం అన్నదాన్ని బేరీజు వేసుకొని మన ఆహారపు అలవాట్లను సమతుల్యం చేసుకోవాల్సి ఉంటుంది. వ్యాయామం చేసే వారిలో కొందరు అలసిన శరీరానికి కావలసిన శక్తి కోసం సాధారణం కంటే ఎక్కువగా ఆహారం తీసుకుంటారు. దీంతో గంటపాటు చేసిన వ్యాయామం వృధా అయినట్టే. కాబట్టి వ్యాయామం తర్వాత అలసినట్లు అనిపిస్తే తక్కువ క్యాలరీలు గల ఆహారం తీసుకోవడం ఉత్తమం. శారీరక దృఢత్వం అనగానే నేటి యువత జిమ్ సెంటర్లకు పరిగెత్తడం సర్వసాధారణం. కానీ కేవలం జిమ్మే కాకుండా ఉదయం సూర్యరశ్మిలో సైక్లింగ్, వాకింగ్, జాగింగ్ వల్ల కూడా చాలా ప్రయోజనాలుంటాయి. వ్యాయామంలో నడక, పరుగుతో మంచి ఫలితాలుంటాయని నిపుణులు అంటున్నారు. వారంలో 5 రోజులు కనీసం 30 నుండి 45 నిమిషాల వరకు సమయాన్ని వ్యాయామానికి కేటాయించాలి. గంటకు 5 నుండి 6 కిలోమీటర్ల వేగంతో నడవటం లేదా గంటకు 16 కిలోమీటర్ల వేగంతో సైక్లింగ్ చేయడం వల్ల మంచి ప్రయోజనాలు పొందవచ్చని అనేక పరిశోధనా వ్యాసాలు చెబుతున్నాయి. కాబట్టి ఆహార నియంత్రణతో పాటు వ్యాయామం శారీరక దృఢత్వానికి ఎంతో సహకరిస్తుంది.

యువతలో చాలా మంది బరువు తగ్గి నాజూకైన శరీరాకృతి సొంతం చేసుకోవాలనే తపనతో వ్యాయామం చేయడం ప్రారంభం.

ఇస్తారు. మొదట్లో ఉత్సాహంగా ముందుకు సాగుతూ వీలైనంత ఎక్కువ సమయం చెమటోర్చేందుకు కృషి చేస్తారు. ఇక కొన్ని రోజుల తర్వాత మొదట ఉన్న ఉత్సాహం పలచబడిపోయి రకరకాల సాకులతో వ్యాయామాన్ని ఆపేస్తూ ఉంటారు. కొందరికి టైం సరిపోవట్లేదనో, త్వరగా అలసిపోతున్నావనో, లేదా ఎంత చేసినా ఫలితం కనిపించట్లేదు అనో, ఇలా ఎన్నో చిన్న చిన్న కారణాలతో వ్యాయామాన్ని ఆపేస్తూ ఉంటారు. నిపుణుల సమక్షంలో ఈ విషయాలను చర్చిస్తే ఆ సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. ఉదయాన్నే వ్యాయామానికి సమయాన్ని కేటాయించడం కోసం అరగంట ముందు మేల్కొనడం, వీలైనప్పుడల్లా ఇంట్లో చిన్న చిన్న పనులు చేయడం వల్ల వ్యాయామానికి ప్రత్యేకించి సమయం కేటాయించాల్సిన అవసరం ఉండదు. వ్యాయామం చేయడం వల్ల శరీరంలోని ప్రతి కండరం శక్తిని అందించడం ప్రారంభిస్తుంది. కాబట్టి వ్యాయామం వల్ల అధిక శక్తి ఉత్పత్తి అయి మెదడు శరీరం తేలిక అవుతుంది. వ్యాయామం చేయకపోవడం వల్ల శక్తి ఉత్పత్తి జరగక అలసటగా అనిపిస్తుంది. అందుకే ఎంత అలసినా రోజులో కనీసం 20 నిమిషాలు వ్యాయామానికి కేటాయించడం వల్ల కొత్త శక్తి ప్రతి ఒక్క కణం నుండి ఉత్పత్తి అయి ఉత్సాహంగా ఉంటారు. కార్యక్రమంలో ఇంతకుముందు చెప్పుకున్నట్టు వ్యాయామం వల్ల శారీరక దృఢత్వం మరియు చక్కటి బాడీ లాంగ్వేజ్లే కాదు, మానసిక దృఢత్వాన్ని కూడా పెంచుకోవచ్చు. యువత విజయ పథంలో పయనించాలంటే శారీరక దృఢత్వం ఎంత అవసరమో మానసిక దృఢత్వము అంతే అవసరం. చక్కని ఆరోగ్యం ద్వారా మానసిక దృఢత్వాన్ని పొందవచ్చు. కేవలం శారీరక దృఢత్వమే కాదు, మానసిక దృఢత్వము అవసరమేనని ప్రపంచ ప్రఖ్యాత శాస్త్రవేత్త స్టీవెన్ హాకింగ్ నిరూపించారు. శరీరం అంతా చచ్చుబడిపోయినా విశ్వానికి సంబంధించిన రహస్యాలను ఛేదించడంలో ఆయన సంకల్పం గురించి చెప్పుకోవాల్సిందే. ఇదే నేడు ప్రతి యువత అలవర్చుకోవాల్సిన అంశం. ఇనుప కండరాలు, ఉక్కు నరాలు, వజ్ర సంకల్పం గల యువత నా దేశానికి కావాలి అని ఎంతో మంది యువతకు ఆదర్శంగా నిలిచిన స్వామి వివేకానంద మాటలను ఈ సందర్భంగా ఒక్కసారి గుర్తు చేసుకుందాం.

0: ఇంతవరకు మీరు యువవాణి కార్యక్రమంలో యువతలో శారీరక దృఢత్వం పి శ్రీనివాస్ గారు అందించిన రూపకం విన్నారు.
1: పిఎం జయ్ అబ్ గరీబో కి జయ్ బన్ గయి హై. దేశ్.

0: ಆಯುಷ್ಮಾನ್ ಭಾರತ್ ಪ್ರಧಾನಮಂತ್ರಿ ಜನ ಆರೋಗ್ಯ ಯೋಜನೆಕಿಂತ ಸುಮಾರು 60 ಕೋಟ್ಲ ಮಂದಿ ಪ್ರಜಲು 5 ಲಕ್ಷಲ ವರೆಗೆ ಉಚಿತ ಚಿಕಿತ್ಸಕು ಅರ್ಹುಲಯ್ಯಾರು. ಇಪ್ಪಟಿ ವರೆಗೂ 12 ಕೋಟ್ಲಕ್ಕೂ ಪೈಗಾ ಉಚಿತ ಚಿಕಿತ್ಸಲು ಅಂದಿಸಡಂ ದ್ವಾರಾ ಪೇದ ಕುಟುಂಬಾಲಕು ವೈದ್ಯ ಖರ್ಚುಲಲೋ ಸುಮಾರು 2 ಲಕ್ಷಲ ಕೋಟ್ಲು ಆದಾ ಅಯ್ಯಾಯಿ. ಆಯುಷ್ಮಾನ್ ಆಪ್ನು ಡೌನ್ಲೋಡ್ ಚೇಸ್ಕೊನಿ ಈ ರೋಜೇ ಆಯುಷ್ಮಾನ್ ಕಾರ್ಡ್ನು ಪೊಂದಂಡಿ. ಮರಿನ್ನ ವಿವರಾಲ ಕೋಸಂ 1455555 ಕಾಲ್ ಚೇಯಂಡಿ.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
2: యువవాణి కార్యక్రమంలో ఇప్పుడు విందాం అల్లరి మొగుడు. ఈ చిత్రం కోసం చిత్ర బృందం పాడిన సిరివెన్నెల సీతారామశాస్త్రి గీతం, సంగీతం ఏఆర్ రెహమాన్.

0: తెలంగాణ రాష్ట్ర కమిషనర్ మరియు డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రజాహితార్థం విడుదల. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ప్రతి ఇంటి బాధ్యత.
1: యువవాణిలో ఇప్పుడు

విన్నాం. ఆహా చిత్రం నుండి మలేసియా వాసుదేవన్, ఉన్నికృష్ణన్, సుజాత పాడిన సిరివెన్నెల సీతారామ శాస్త్రి గీతం. సంగీతం వందే మాతరం శ్రీనివాస్.

0: ఈనాటి యువవాణి యువజెండ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి వరంగల్ కేంద్రం సమయం 7 గంటలు. ఇప్పుడు విందాం ఉద్యోగవాణి ఉద్యోగ సమాచారం.
1: ఉద్యోగవాణి ఉద్యోగ సమాచారం. మొదటి ఉద్యోగ సమాచారం. భారత ప్రభుత్వ ఎలక్ట్రానిక్స్ మరియు సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాతిపదికన 133 సైంటిస్ట్ బి పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఈ ఖాళీలను గేట్ 2024, 2025, 2026 స్కోర్ ఆధారంగా భర్తీ చేయనున్నారు. ఇందులో భాగంగా కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విభాగంలో 83, డేటా సైన్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విభాగంలో 25, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్లో 25 సైంటిస్ట్ బి ఖాళీలను భర్తీ చేయనున్నారు. అభ్యర్థులు సంబంధిత విభాగంలో బీఈ లేదా బీటెక్ లేదా ఎంఎస్సీ లేదా ఎంసీఏ పూర్తి చేసి ఉండాలి. వ్యాలిడ్ గేట్ స్కోరు కలిగి ఉండాలి. అభ్యర్థులను గేట్ స్కోర్ ఆధారంగా షార్ట్ లిస్ట్ చేస్తారు. ఆ తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్, చివరిగా ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. దరఖాస్తులను ఆన్లైన్లో పూరించాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించి పూర్తి సమాచారం కోసం వెబ్సైట్ అడ్రస్ CERT-IN.org.IN అనే వెబ్సైట్ను చూడవచ్చు. అభ్యర్థులు దరఖాస్తులను పంపించాల్సిన చివరి తేదీ 17 August 2026. మరొక ఉద్యోగ సమాచారం. ఆంధ్రప్రదేశ్లోని తిరుమల తిరుపతి దేవస్థానం పరిధిలోని శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ తిరుపతి డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాతిపదికన వివిధ పారామెడికల్, నాన్ పారామెడికల్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఇందులో భాగంగా 19 పారామెడికల్ ఖాళీలను, 15 నాన్ పారామెడికల్ ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈ ఖాళీలను క్లినికల్ సైకాలజిస్ట్, బయోమెడికల్ ఇంజనీర్, న్యూక్లియర్ మెడిసిన్ టెక్నాలజిస్ట్ ఇంకా తదితర ఖాళీలను భర్తీ చేయనున్నారు. అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి డిప్లొమా లేదా బీఎస్సీ లేదా ఫార్మసీ లేదా డిగ్రీ లేదా ఎంఎస్సీ లేదా ఎంటెక్ లేదా బీటెక్ లేదా ఎంఏ లేదా పీహెచ్డీలో ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగ అనుభవం కలిగి ఉండాలి. ఉద్యోగాన్ని బట్టి అభ్యర్థుల వయసు 1 July 2026 నాటికి కనీసం 18 ఏళ్ళు నుండి గరిష్టంగా 42 ఏళ్లకు మించకుండా ఉండాలి. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. దరఖాస్తులను ఆన్లైన్లో పూరించాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించి పూర్తి సమాచారం కోసం వెబ్సైట్ అడ్రస్ swims.tpt.ap.nic.in అనే వెబ్సైట్ను చూడవచ్చు. అభ్యర్థులు దరఖాస్తులను పంపించాల్సిన చివరి తేదీ 10 August 2026. మరొక ఉద్యోగ సమాచారం. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఐఏఎఫ్ అగ్నివీర్ వాయు మ్యూజిషియన్ ఇంటేక్ కోసం అవివాహిత పురుష మరియు మహిళా అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో భాగంగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అగ్నివీర్ వాయు మ్యూజిషియన్ ఖాళీలను భర్తీ చేయనున్నారు. అభ్యర్థులు గుర్తింపు పొందిన బోర్డు నుండి 10

0: తరగతి ఉత్తీర్ణులై ఉండాలి, సంగీతంలో ప్రావీణ్యం కలిగి ఉండాలి, కనీసం ఒక సంగీత వాయిద్యాన్ని వాయించగలగాలి, గుర్తింపు పొందిన సంగీత సంస్థ నుండి గ్రేడు లేదా డిప్లొమా లేదా సంగీత అనుభవ ధృవీకరణ పత్రం కలిగి ఉండాలి. అభ్యర్థులు జనవరి 1, 2025 నుండి జూలై 1, 2009 మధ్యలో జన్మించిన వారై ఉండాలి. ధృవపత్రాల పరిశీలన, ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్, ఇంగ్లీష్ రాత పరీక్ష, మ్యూజిక్ ప్రొఫిషియన్సీ టెస్ట్, వైద్య పరీక్ష ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఇందుకు సంబంధించి పూర్తి సమాచారం కోసం వెబ్సైట్ అడ్రస్ iafrecruitment.edcil.co.in అనే వెబ్సైట్ను చూడవచ్చు. అభ్యర్థులు దరఖాస్తులను పంపించాల్సిన చివరి తేదీ ఆగస్టు 2, 2026. మరొక ఉద్యోగ సమాచారం. హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ HPCL మార్కెటింగ్ డివిజన్ దేశవ్యాప్తంగా ఉన్న వివిధ కేంద్రాల్లో 2026-2027 సంవత్సరానికి అప్రెంటిస్ చట్టం 1961 ప్రకారం గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. ఈ ఖాళీలను ఇంజనీరింగ్ విభాగాల్లో భర్తీ చేయనున్నారు. సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఇన్స్ట్రుమెంటేషన్ వంటి ఇంజనీరింగ్ విభాగాల్లో ఈ ఖాళీలను భర్తీ చేస్తారు. మొత్తం 358 ఖాళీలు. ఇందులో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో 19, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 15 గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ ఖాళీలను భర్తీ చేయనున్నారు. అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి ఇంజనీరింగ్ విభాగంలో డిగ్రీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఇందుకు సంబంధించి పూర్తి సమాచారం కోసం వెబ్సైట్ అడ్రస్ jobs.hpcl.co.in అనే వెబ్సైట్ను చూడవచ్చు. అభ్యర్థులు దరఖాస్తులను పంపించాల్సిన చివరి తేదీ జూలై 31, 2026.
1: ఉద్యోగవాణి ఉద్యోగ సమాచారం విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం. సమయం 7:05 ఇప్పుడు విన్నాం తెలుగులో వార్తలు. హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

0: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు మోల్దోవా, ఉత్తర మాసిడోనియా, రొమేనియా దేశాల పర్యటనకు బయలుదేరారు. రేపటి నుంచి ప్రారంభం కానున్న పార్లమెంటు వర్షాకాల సమావేశాల సందర్భంగా ప్రభుత్వం ఈరోజు అఖిలపక్ష సమావేశం నిర్వహించింది. జాంజీబార్ అధ్యక్షులు డాక్టర్ హుస్సేన్ అలీ ఈరోజు న్యూఢిల్లీలో ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్తో ద్వైపాక్షిక సంబంధాలపై సమగ్ర సమీక్ష నిర్వహించారు. ఫిఫా ప్రపంచకప్ ఫుట్బాల్ టోర్నమెంటులో భాగంగా ఈరోజు రాత్రి న్యూజెర్సీలో జరిగే అత్యంత ఆసక్తికరమైన ఫైనల్ పోరులో అర్జెంటీనా స్పెయిన్తో తలపడుతుంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు మోల్దోవా, ఉత్తర మాసిడోనియా, రొమేనియా దేశాల పర్యటనకు బయలుదేరారు. ఈ మూడు యూరోపియన్ దేశాల పర్యటన ద్వారా ఆయా దేశాలతో భారత్ ద్వైపాక్షిక సంబంధాలకు మరింత ఊతం లభిస్తుందని భావిస్తున్నారు. వాణిజ్యం, పెట్టుబడులు, సాంకేతికత, ఆవిష్కరణలు, విద్య, ప్రజల మధ్య సంబంధాల విస్తరణపై ఈ పర్యటనలో ప్రధానంగా దృష్టి సారిస్తారు. ఈ పర్యటన ద్వారా మోల్దోవా, ఉత్తర మాసిడోనియా, రొమేనియాలతో భారత్ సహకారాన్ని మరింత బలోపేతం చేసుకునే అవకాశాలు ఏర్పడనున్నాయి. రేపటి నుంచి ప్రారంభం కానున్న పార్లమెంటు వర్షాకాల సమావేశాలకు ముందు కేంద్ర ప్రభుత్వం ఈరోజు పార్లమెంటు భవన సముదాయంలో అఖిలపక్ష సమావేశం నిర్వహించింది. ఈ సమావేశానికి కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు, రాజ్యసభలో సభానాయకుడు జగత్ ప్రకాష్ నడ్డా, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రులు అర్జున్ రామ్ మేఘ్వాల్, డాక్టర్ ఎల్ మురుగన్ పాల్గొన్నారు. సమావేశానంతరం మీడియాతో మాట్లాడుతూ కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు, పార్లమెంటు సమావేశాలు సజావుగా సాగేందుకు అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. దేశానికి సంబంధించిన కీలక అంశాలపై నిర్మాణాత్మక చర్చలు జరగాలన్నారు. అంతరాయాలు సృష్టించడం కంటే అర్థవంతమైన చర్చలు జరగడం ద్వారానే ప్రజాస్వామ్యం మరింత బలోపేతమవుతుందని కిరణ్ రిజిజు స్పష్టం చేశారు.
1: कोई पार्टी या कोई मेंबर अपना जो भी बात रखना चाहता है पार्लियामेंट में पूरा रख सकते हैं. मैं विपक्ष के साथियों को कहना चाहता हूं कि पहले में भी पार्लियामेंट को चलाने में दिक्कत आई थी क्योंकि हंगामा बहुत ज्यादा हुआ था. लोग चाहते हैं कि पार्लियामेंट सुचारू रूप से चले, इसलिए मैं फिर से

0: सब पार्टी के नेताओं को मैं अनुरोध करता हूं कि पार्लियामेंट अच्छी तरह से चले, इसमें सब लोग योगदान करें और हम भी विपक्ष के बात सुनेंगे और विपक्ष भी हमारे बात सुने।
1: అఖిల పక్ష సమావేశం ప్రారంభమైన కొద్దిసేపటికే ప్రతిపక్షాలు సమావేశం నుంచి వాకౌట్ చేశాయి. నేషనలిస్ట్ సిటిజన్స్ పార్టీ ఆఫ్ ఇండియా ఎన్సిపిఐకి సమావేశంలో పాల్గొనే అవకాశం కల్పించడాన్ని నిరసిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నాయి. ఎన్సిపిఐ ఎన్నికల సంఘంలో నమోదైన రాజకీయ పార్టీ. ఈ పార్టీ రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసింది. ఇటీవల తృణమూల్ కాంగ్రెస్కు చెందిన పలువురు తిరుగుబాటు ఎంపీలు కూడా ఈ పార్టీలో చేరారు. ప్రభుత్వం అన్ని రాజకీయ పార్టీలతో సంప్రదింపులు జరుపుతుందని, ఏ రాజకీయ పార్టీకి ఉన్న హక్కులను ప్రభుత్వం హరించదని కిరణ్ రిజిజు ఈ సందర్భంగా తెలిపారు. దేశంలోనే తొలి జియో థర్మల్ విద్యుత్ ప్రాజెక్టు ఏర్పాటుకు కీలక ముందడుగు పడిందని కేంద్ర నూతన పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. లద్దాఖ్లోని పుగా లోయలో దేశంలోనే తొలిసారిగా జియో థర్మల్ బావులను విజయవంతంగా ఏర్పాటు చేసినట్టు ఆయన వెల్లడించారు. వీటి ఆధారంగా దేశంలో మొట్టమొదటి 1 మెగావాట్ సామర్థ్యంతో కూడిన జియో థర్మల్ విద్యుత్ ప్రాజెక్టును అభివృద్ది చేయనున్నట్టు చెప్పారు. జాంజీబార్ అధ్యక్షులు విప్లవ మండలి చైర్మన్ డాక్టర్ హుస్సేన్ అలీ ఈరోజు న్యూఢిల్లీలో ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ను కలిశారు. జాంజీబార్ టాంజానియాలోని స్వయం ప్రతిపత్తి కలిగిన ఒక ప్రాంతం. దీనికి ప్రత్యేక రాజ్యాంగం, అధ్యక్షుడు, ప్రతినిధుల సభ, జాతీయ పతాకమూ ఉన్నాయి. ఈ సందర్భంగా ఇరువురు నాయకులు భారత్ టాంజానియా ద్వైపాక్షిక సంబంధాలపై సమగ్ర సమీక్ష నిర్వహించారు. అలాగే భవిష్యత్తులో పరస్పర సహకారాన్ని మరింత విస్తరించే అవకాశాలపై చర్చించారు. భారత్ టాంజానియా మధ్య కొనసాగుతున్న బలమైన భాగస్వామ్యంతో పాటు శతాబ్దాల నాటి సముద్ర వాణిజ్య, సాంస్కృతిక, ప్రజల మధ్య ఉన్న అనుబంధాల కారణంగా ఆధారంగా భారత్కు జాంజీబార్తో ఉన్న ప్రత్యేక సంబంధాలను ఈ సమావేశం మరోసారి బలపరిచిందని రాధాకృష్ణన్ పేర్కొన్నారు. వాణిజ్యం, పెట్టుబడులు, అభివృద్ది భాగస్వామ్యం, పర్యాటకం, బ్లూ ఎకానమీ, విద్య, సాంకేతికత, బహుపాక్షిక వేదికల్లో సహకారాన్ని మరింత బలోపేతం చేసే మార్గాలపై ఇరువురు నాయకులు అభిప్రాయాలు పంచుకున్నారు. ప్రాధాన్యతా రంగాల్లో సహకారాన్ని మరింత విస్తరించడం ద్వారా టాంజానియా జాంజీబార్ల అభివృద్ది లక్ష్యాల సాధనలో భాగస్వామిగా కొనసాగేందుకు భారత్ కట్టుబడి ఉందని ఉపరాష్ట్రపతి పునరుద్ఘాటించారు. గోవాలోని తలైగావ్ నియోజకవర్గ ఎమ్మెల్యే, మాజీ రెవెన్యూ మంత్రి జెన్నిఫర్ మోన్సరేట్ దీర్ఘకాల అనారోగ్యంతో కనుమూశారు. కొంతకాలంగా ఆమె క్యాన్సర్ వ్యాధితో పోరాడుతున్నారు. ఆమె ప్రస్తుత రెవెన్యూ మంత్రి అథనాసియో మోన్సరేట్ సతీమణి. ఒడిశా తీర ప్రాంతంలో 160 కిలోమీటర్లకు పైగా పొడవైన రామేశ్వర్ పారదీప్ హైవేను కేంద్ర రోడ్డు రవాణా రహదారుల మంత్రిత్వ శాఖ అభివృద్ది చేయనుంది. ఈ ప్రాజెక్టుకు 8,000 కోట్ల రూపాయలకు పైగా వ్యయం కానుంది. ఈ హైవే ఖుర్దా, పూరి, కేంద్రపారా, జగత్సింగ్పూర్ జిల్లాల మీదుగా సాగుతుంది. రాష్ట్ర తీర ప్రాంతంలోని ముఖ్యమైన సాంస్కృతిక, ఆధ్యాత్మిక, పర్యాటక, ఆర్థిక కేంద్రాల మధ్య మెరుగైన రవాణా అనుసంధానాన్ని కల్పించనుంది. ఫిఫా ప్రపంచకప్ ఫుట్బాల్ టోర్నమెంటులో అత్యంత ఆసక్తికరమైన ఫైనల్ పోరుకు రంగం సిద్ధమైంది. డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనా జట్టు ఈరోజు రాత్రి న్యూజెర్సీలో స్పెయిన్తో తలపడుతుంది. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం రాత్రి 12:30 ప్రారంభమవుతుంది. ఫిఫా ప్రపంచకప్ చరిత్రలో అత్యంత విజయవంతమైన జట్లలో అర్జెంటీనా ఒకటి. ఆ జట్టు ఇప్పటివరకు 3 సార్లు ప్రపంచకప్ టైటిల్ను గెలుచుకుంది. 1958, 1962లో బ్రెజిల్ తర్వాత వరుసగా ప్రపంచకప్ టైటిల్ను కాపాడుకున్న తొలి జట్టుగా నిలవాలని మెస్సీ నేతృత్వంలోని అర్జెంటీనా లక్ష్యంగా పెట్టుకుంది. మరోవైపు 2010 తర్వాత రెండవసారి ఫిఫా ప్రపంచకప్ ట్రోఫీని కైవసం చేసుకోవాలని స్పెయిన్ జట్టు ఉత్సాహంగా ఉంది. స్పెయిన్ తొలిసారి 1978లో సొంత గడ్డపై ప్రపంచకప్ గెలుచుకుంది. ఆ తర్వాత 1986, 2000

0: 2022లో కూడా టైటిల్స్ సాధించింది. భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న 3 వన్డేల సిరీస్లో భాగంగా 3వ వన్డే మ్యాచ్ లండన్లోని లార్డ్స్ మైదానంలో జరుగుతోంది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్ జట్టు కడపటి సమాచారం అందేసరికి 47 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 325 పరుగులు చేసింది. భారత జట్టు తుది 11 మంది ఆటగాళ్లలో 3 మార్పులు చేసింది. కేఎల్ రాహుల్, అర్షదీప్ సింగ్, పేసర్ ప్రిన్స్ యాదవ్లను జట్టులోకి తీసుకుంది. మోకాలి గాయం కారణంగా జస్ప్రీత్ బుమ్రా ఈ మ్యాచ్కు దూరమయ్యారు. ఇటీవల కన్నుమూసిన వెస్టిండీస్ దిగ్గజ ఆల్రౌండర్ సర్ గార్ఫీల్డ్ సోబర్స్కు నివాళిగా ఇరు జట్ల ఆటగాళ్లు నల్ల బ్యాడ్జీలు ధరించి 1 నిమిషం పాటు మౌనం పాటించారు. జపాన్ ఓపెన్ 2026 మహిళల సింగిల్స్ టైటిల్ను గెలుచుకున్న పివి సింధుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. సామాజిక మాధ్యమంలో చేసిన పోస్టులో ప్రధానమంత్రి ఈ విజయాన్ని భారత బ్యాడ్మింటన్ చరిత్రలో ఒక గొప్ప ఘట్టంగా అభివర్ణించారు. టోర్నమెంట్ అంతటా సింధు చూపించిన పట్టుదల, అసాధారణ ప్రతిభ స్పష్టంగా కనిపించాయని ఆయన పేర్కొన్నారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు మోల్దోవా, ఉత్తర మ్యాసిడోనియా, రొమేనియా దేశాల పర్యటనకు బయలుదేరారు. రేపటి నుంచి ప్రారంభం కానున్న పార్లమెంటు వర్షాకాల సమావేశాల సందర్భంగా ప్రభుత్వం ఈరోజు అఖిలపక్ష సమావేశం నిర్వహించింది. జాంజీబర్ అధ్యక్షులు డాక్టర్ హుస్సేన్ అలీ ఈరోజు న్యూఢిల్లీలో ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్తో ద్వైపాక్షిక సంబంధాలపై సమగ్ర సమీక్ష నిర్వహించారు. ఫిఫా ప్రపంచకప్ ఫుట్బాల్ టోర్నమెంటులో భాగంగా ఈరోజు రాత్రి న్యూజెర్సీలో జరిగే అత్యంత ఆసక్తికరమైన ఫైనల్ పోరులో అర్జెంటీనా స్పెయిన్తో తలపడుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి హైదరాబాద్. కార్యక్రమం విందాం.

0: రైతు సోదరులకు స్వాగతం. మన తెలంగాణ రాష్ట్రంలో అనేక పంటలతో పాటు ఈ మొక్కజొన్నను కూడా సాగు చేస్తున్నారు రైతులందరూ. మరి మొక్కజొన్న పంటను సాగు చేయడమే కాకుండా ఈ మొక్కజొన్నకు ఆశించే చీడపీడలు అంటే సమగ్ర సస్యరక్షణ కూడా చేపట్టవలసిన అవసరం. అలా చేస్తేనే చక్కటి పంట, చక్కటి ఆదాయం పొందగలుగుతారు రైతులందరూ. మరి ఇటువంటి సందర్భంలో సమగ్ర సమాచారం మనం పూర్తిగా వివరాలు తెలుసుకునేందుకు రాజేంద్రనగర్ మొక్కజొన్న పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ సిహెచ్ అనూష గారు మన ఆకాశవాణి స్టూడియోలో ఉన్నారు. వారిని ఆహ్వానించి వివరాలు తెలుసుకుందాం. నమస్కారం అండి అనూష గారు.
1: నమస్కారం సార్.
0: ముందుగా తెలియజేయండి, ఈ మొక్కజొన్న యొక్క పంట ప్రాధాన్యత అంటే ఈ మొక్కజొన్న పంట పండిన తర్వాత ఏ ఏ పరిశ్రమలకు ఏ విధంగా ఉపయోగపడుతుంది, ఏ విధంగా వాణిజ్యపరంగా ఇది మనకు అనుకూలంగా ఉంటుంది, దీని యొక్క ప్రాధాన్యత గురించి, ప్రాముఖ్యత గురించి మన రైతు సోదరులకు వివరించండి.
1: మన దేశంలో ఉత్పత్తి చేస్తున్న మొక్కజొన్నలో 47% పౌల్ట్రీ పరిశ్రమకు, 13% ఆహారంగాను, 13% పశుగ్రాసానికి, అంతేకాకుండా 14% వివిధ పరిశ్రమలలో ముడిసరుకుగా ఉపయోగిస్తున్నారు. ఉత్పత్తి చేసిన మొక్కజొన్నలో 6% వివిధ దేశాలకి ఎగుమతి కూడా చేస్తున్నారు. ఇటువంటి సందర్భంలో రైతులు మొక్కజొన్నని సాగు చేసి సమగ్ర సస్యరక్షణ చర్యలను పాటించడం వల్ల అధిక దిగుబడి పొంది అధిక ఆదాయం పొందగలరని ఆశిస్తున్నాం.
0: చాలా చక్కగా మీరు ఈ ప్రాధాన్యత గురించి వివరించారు, బాగుంది. అయితే మన తెలంగాణ రాష్ట్రంలో విస్తీర్ణం చూసుకుంటే, ఎందుకంటే మీరు క్షేత్ర పరిశీలన పరిశోధన కూడా చేస్తూ ఉంటారు, క్షేత్ర దర్శనానికి వెళ్తుంటారు, మీకు ఒక చక్కటి అవగాహన ఉంటుంది. ఈ ఏ జిల్లాలో ఈ

0: మొక్కజొన్న పంట పండిస్తున్నారు రైతులు, ఎన్ని ఎకరాల్లో పండిస్తున్నారు ఆ వివరాలు ఒకసారి.
1: ప్రస్తుతం మన తెలంగాణ రాష్ట్రంలో సుమారుగా 2.82 లక్షల ఎకరాలలో మొక్కజొన్నను సాగు చేస్తున్నారు. అయితే తెలంగాణ రాష్ట్రంలో ప్రధానంగా నిజామాబాద్, కామారెడ్డి, కొత్తగూడెం మరియు రంగారెడ్డి జిల్లాల్లో అధిక విస్తీర్ణంలో ఈ మొక్కజొన్నను సాగు చేస్తున్నారు.
0: అయితే ఇటువంటి సందర్భంలో వర్షాకాలం ప్రారంభమైంది, వర్షం కూడా చక్కగా పడటం లేదు. చిరుజల్లులే చూస్తున్నాం, ఒకవేళ చిరుజల్లు పడకున్నా, ఒకవేళ అధిక వర్షపాతం పడినా ఎటువంటి చీడపీడలు వచ్చే అవకాశం ఉంది మన ఈ మొక్కజొన్న పంటకి, ముందుగా వివరించండి.
1: ఈ వానాకాలం మొక్కజొన్నలో ప్రధానంగా ఆశించే పురుగులలో కాండం తొలచు పురుగు ముఖ్యమైనది. అంతేకాకుండా కత్తెర పురుగు కూడా ఆశించి మొక్కజొన్నను నష్టపరుస్తుంది. ఒకవేళ బిట్ట పరిస్థితులు ఎదురైనట్లయితే పేనుబంక కూడా ఆశించి మొక్కజొన్నను నష్టపరిచే అవకాశం ఉంది. అదేవిధంగా తెగుళ్ళని గమనించినట్లయితే ఆకు ఎండు తెగుళ్ళు, బ్యాక్టీరియా కాండం కొల్లు తెగులు మరియు పూతానంతర కాండం కొల్లు తెగులు కూడా ఆశించి పంటని నష్టపరుస్తాయి.
0: తర్వాత మామూలుగా ప్రతి

0: అంతేకాకుండా కత్తెర పురుగు కూడా ఆశించి మొక్కజొన్నను నష్టపరుస్తుంది. ఒకవేళ బిట్ట పరిస్థితులు ఎదురైనట్లయితే పేనుబంక కూడా ఆశించి మొక్కజొన్నను నష్టపరిచే అవకాశం ఉంది. అదేవిధంగా తెగుళ్ళని గమనించినట్లయితే ఆకు ఎండు తెగుళ్ళు, బ్యాక్టీరియా కాండం కొల్లు తెగులు మరియు పూతానంతర కాండం కొల్లు తెగులు కూడా ఆశించి పంటని నష్టపరుస్తాయి.
1: తర్వాత మామూలుగా ప్రతి పంట విత్తుకునే ముందు విత్తనాన్ని చక్కగా శుద్ధి చేసుకోవాలని కూడా అంటుంటారు. మరి ఈ విత్తన శుద్ధి కార్యక్రమం ఏ విధంగా చేపట్టాలి, ఇంకా కూడా మనం ఈ విత్తనాన్ని విత్తుకునే అవకాశాలు ఉన్నాయా మన తెలంగాణ ప్రాంతంలో, ఆ వివరాలు ఒకసారి తెలియచేయండి.
0: మొక్కజొన్న పంటని సాధారణంగా జూన్ 2వ వారం నుంచి జూలై 2వ వారం వరకు విత్తుకోవచ్చు. ఒకవేళ ఆలస్యం అయినట్లయితే మొక్కజొన్న చివరి వారం వరకు కూడా స్వల్పకాలిక రకాలను ఎన్నుకొని మొక్కజొన్న పంటని సాగు చేసుకోవచ్చు. ఈ మొక్కజొన్న పంట విత్తే ముందు సయాంట్రలిప్రోల్ మరియు థయామిథాక్సమ్ కాంబినేషన్ మందును 6 మిల్లీలీటర్లు కిలో విత్తనానికి కలిపి విత్తన శుద్ధి చేసుకున్నట్లయితే కొంతవరకు మొక్కజొన్నను ఆశించే కత్తెర పురుగు నుంచి పంటను రక్షించుకోవచ్చు.
1: మరి మొక్కజొన్నను జూలై మాసం చివరి దాకా కూడా మనం విత్తుకోవచ్చని మీరు తెలియజేస్తున్నారు. తర్వాత మన తెలంగాణ ప్రాంతాలకి ఏ రకాలు అనుకూలంగా ఉంటాయి, ఆ రకాల గురించి కూడా ఒకసారి వివరించండి.
0: ప్రొఫెసర్ జయశంకర్ విశ్వవిద్యాలయం మొక్కజొన్న పరిశోధన విభాగం అభివృద్ధి చేసిన DHM 117, DHM 121, DHM 206, DHM 182 హైబ్రిడ్లని రైతులు విత్తుకోవడానికి అనుకూలంగా ఉంటాయి.
1: తర్వాత మీరు ఏ చీడపీడలు వచ్చే అవకాశం ఉందని అన్నప్పుడు మీరు కత్తెర పురుగు గురించి మీరు వివరించారు. మరి ఈ కత్తెర పురుగు వస్తే ఏ విధంగా సంరక్షణ చేపట్టాలి, ఈ కత్తెర పురుగు సోకింది పంటకు అని ఎలా గుర్తించాలి, ఆ గుర్తించే వివరణ వాటి యొక్క సమగ్ర సంరక్షణ తెలియచేయండి.
0: కత్తెర పురుగు ఆడపురుగు అడుగు ఆకులలో మరియు కాండం మీద గుడ్లను పెడుతుంది. ఈ గుడ్ల నుంచి వెలువడిన పిల్ల పురుగులు లేత ఆకుపచ్చ దేహాన్ని కలిగి ఉండి నల్లని తలని కలిగి ఉంటాయి. అంతేకాకుండా ఎదిగిన లార్వాలు ముదురు గోధుమ రంగులో ఉంటాయి. ఈ లార్వా దేహం మీద నల్లని చుక్కలు కూడా గమనించవచ్చు. తల మీద తలక్రిందులుగా ఉండే వైయాకరపు గుర్తును కూడా గమనించవచ్చు. అంతేకాకుండా 8వ కండితం మీద 4 నల్లని చుక్కలు చతురస్రాకారంలో ఉండడం గమనించవచ్చును. ఈ తొలిదశ లార్వాలు కత్తెర పురుగు నష్టపరిచే విధానంని గమనించినట్లయితే తొలిదశ లార్వాలు పత్రహరితాన్ని గోకి తినడం వల్ల ఆకుల మీద పల్చటి పొరలాగా కనిపిస్తుంది. అదేవిధంగా ఎదిగిన లార్వాలు ఆకులని మొత్తం తినివేసి ఈనెలను మాత్రమే మిగులుస్తాయి. అంతేకాకుండా మొక్క అంతా కత్తిరించి వేసినట్లుగా కనిపిస్తుంది. ఈ పురుగు యొక్క విసర్జితంని ఆకుల మీద అంతేకాకుండా సుడులలో కూడా గమనించవచ్చును.
1: మరి ఇటువంటి సందర్భంలో సంరక్షణ చర్యల గురించి చెప్పండి.
0: ఈ కత్తెరపురి యొక్క కోశస్థ దశ అనేది నేలలో గడుపుతుంది, కావున పంట కోత అనంతరము లోతైన దుక్కులు చేసుకోవడం వలన కోశస్థ దశలు పక్షుల బారిన పడి చనిపోతాయి. మొక్కజొన్న విత్తే ముందు సయాంట్రలిప్రోల్ మరియు థయామిథాక్సాన్ కాంబినేషన్ మందును 6 మిల్లీలీటర్లు కిలో విత్తనానికి కలిపి విత్తన శుద్ధి చేసుకోవడం వల్ల కొంతవరకు కత్తెర పురుగు నుండి పంటను రక్షించుకోవచ్చు. అంతేకాకుండా పంట విత్తిన వారానికి ఎకరానికి 4 లింగాకర్షణ బుట్టలను అమర్చుకోవాలి. ఈ లింగాకర్షణ బుట్టలను అమర్చడం వలన పురుగు యొక్క ఉనికిని తెలుసుకోవచ్చును. అంతేకాకుండా మొక్కజొన్నలో అంతర పంటగా పప్పు ధాన్యాలు వేసుకోవడం వల్ల మిత్ర పురుగుల సంఖ్య పెరుగుతుంది. ఈ మిత్ర పురుగులు కొంతవరకు కత్తెర పురుగును అదుపులో ఉంచుతాయి. సిఫారస్ చేసిన మోతాదులోనే ఎరువులను వేసుకోవాలి. అంతేకాకుండా పైరులో ఎక్కడ కలుపు మొక్కలు లేకుండా చూసుకోవాలి. పంట విత్తిన 30 రోజులలోపు ఈ కత్తెర పురుగు 1-5% మొక్కలను ఆశించినట్లు గమనించినట్లయితే వేప సంబంధిత మందైన అజాడి రక్టిన్ 1500 ppm 5 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. అంతేకాకుండా జీవ సంబంధిత మందైన బాసిల్లస్ తురింజియన్సిస్ 2 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. ఇక పురుగు మందులకు వచ్చినట్లయితే ఇమామెక్టిన్ బెంజయేట్ 0.4 గ్రాములు లేదా పైనోసాడ్ 0.3 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. పంట 25-30 రోజుల దశలో ఉన్నప్పుడు 9 పాళ్ల ఇసుకలో 1 పాలు సున్నం కలిపి మొక్కల సుడులలో వేసుకోవడం వల్ల ఇసుక రాపిడికి లార్వాలు అనేవి చనిపోతాయి. అదేవిధంగా పంట 30-65 రోజుల దశలో ఉన్నప్పుడు జీవ సంబంధిత మందులైన మెటారైసెమ్ అనైసోప్లియే లేదా న్యూమరేరియా రిలే అనే మందు 5 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. అదే వివిధ రకాల పురుగు మందులైన స్పైనోసాట్ 0.3 మిల్లీలీటర్లు లేదా ఇమామెక్టిన్ బెంజయేట్ 0.4 గ్రాములు లేదా స్పైనిటోరమ్ 0.5 మిల్లీలీటర్లు లేదా ఇండాక్సాకార్బ్ 1 మిల్లీలీటర్ లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. ఒకవేళ

0: పురుగు ఉధృతి ఎక్కువగా ఉన్నట్లయితే క్లోరాంటిలిప్రోల్ అనే మందును 0.4 మిల్లీలీటర్ లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. 65 రోజుల పైరు దశలో ఈ కత్తెర పురుగు ఉధృతి తక్కువగా ఉంటుంది. ఒకవేళ పురుగు ఉధృతి గమనించినట్లయితే విషపు ఎర్రను వేసుకోవాలి. ఈ విషపు ఎర్ర తయారీకి 10 కిలోల తౌడును 2 కిలోల బెల్లంలో తగినంత నీటిని కలిపి పులియబెట్టాలి. విషపు ఎర్రని సాయంత్రం వేళలో వేసుకునే అరగంట ముందు 100 గ్రాముల థయాడీ కార్బు మందును కలిపి చిన్న చిన్న ఉండలుగా చేసుకుని మొక్కళ్ళ సుడ్లలో వేసుకోవడం వల్ల ఈ కత్తెర పురుగుని సమర్థవంతంగా అరికట్టవచ్చు.
1: చాలా చక్కగా ఈ కత్తెర పురుగు గురించి, కత్తెర పురుగుని ఈ పంట నుండి ఏ విధంగా మనం పారదలవచ్చు అనే వివరాలు అందించారు. తర్వాత వానాకాలం మొక్కజొన్నలో ఆశించే కాండం తులుసు పురుగు కూడా చాలా ఈ పంటను నష్టపరుస్తుందని కూడా మీరు ముందుగా వివరించడం జరిగింది. మరి ఏ విధంగా ఈ యొక్క కాండం తులుసు పురుగును మనం సమూలంగా నిర్మించాలంటే ఎటువంటి చీడపీడల మందులు వాడి సమగ్రంగా నిర్వహించుకోవాలి, ఆ వివరాలు కూడా తెలియచేయండి.
0: మొక్కజొన్న నాశించే కాండం తొలచు పురుగు కోశస్థ దశ కాండంలో గడుపుతుంది కాబట్టి పంట కోత అనంతరము లోతైన దుక్కులు చేసుకోవడం వలన కోశస్థ దశలు అనేవి చనిపోవడం జరుగుతుంది. అంతేకాకుండా పంట కోత అనంతరం ఎలాంటి పంట అవశేషాలు లేకుండా చూసుకోవాలి. ఈ కాండం తొలచు పురుగు ఆశించిన మొక్కలను తీసివేసి నాశనం చేయాలి. అంతేకాకుండా మొక్కజొన్న పంట చుట్టూ 3 నుంచి 4 వరుసల్లో జొన్న పంటను వేసుకోవాలి. ఈ జొన్న పంటకి కాండం తొలచు పురుగు అనేది ఆకర్షింపబడుతుంది. 45 రోజుల తర్వాత జొన్న పంటను తీసివేయాలి. జీవ నియంత్రణ పద్ధతులలో భాగంగా ట్రైకోగ్రామా కిరోనిస్ అనే పరాన్నజీవి కార్డులను ఎకరానికి 4 చొప్పున 12 మరియు 22 రోజుల పైరు దశలో విడుదల చేయాలి. 20 నుంచి 25 రోజుల పంట దశలో ఈ పురుగును గమనించినట్లయితే కార్బోఫ్యూరాన్ 3G గుళికలను 3 కిలోలు ఎకరానికి మొక్కల సుడులలో వేసుకోవాలి. ఇంకా పురుగు ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు క్లోరాంట్రా నిలిప్రోల్ అనే మందును 0.3 మిల్లీలీటర్లు లేదా ఫ్లూ బెండియమైడ్ అనే మందు 0.2 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవడం వలన ఈ కాండం తొలచు పురుగును అరికట్టవచ్చును.
1: తర్వాత ఈ మొక్కజొన్నను ఆశించే పేరుబంక కూడా మీరు వివరించారు. మరి ఈ పేరుబంకను ఏ విధంగా నిర్మూలించుకోవాలి, ఎటువంటి సస్యరక్షణ చర్యలు చేపట్టి ఈ మొక్కజొన్న పంటను కాపాడుకోవాలి, వివరించండి.
0: ఈ సంవత్సరము భారత వాతావరణ విభాగం సూచించిన మేరకి బెట్ట పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉంది కాబట్టి ఈ పేనుబంక కూడా మొక్కజొన్న పంటను ఆశించే అవకాశం ఉంది. ఈ పేనుబంక అనేది ముదురు నీలి ఆకుపచ్చ రంగులో ఉండి అండాకారంలో ఉంటాయి. ఈ పేనుబంక పిల్ల పురుగులు మరియు తల్లి పురుగులు ఆకుల నుండి కాండం నుంచి రసాన్ని పీల్చడం వల్ల ఆకులు పసుపు రంగుకి మారిపోతాయి. అంతేకాకుండా మొక్కలు గిడసబారిపోతాయి. ఈ పురుగును సహజంగా మిత్ర పురుగులైన సిర్ఫిడ్స్ మరియు అక్షింతల పురుగులు అదుపులో ఉంచుతాయి. ఒకవేళ పురుగు ఉధృతి ఎక్కువగా ఉన్నట్లయితే డైమిథయేట్ అనే మందును 2 మిల్లీలీటర్లు, ఈ పురుగు ఉధృతిని గమనించినట్లయితే డైమిథయేట్ అనే మందును 2 మిల్లీలీటర్లు లీటర్ నీటికి లేదా ఎసిఫేట్ అనే మందును 1 గ్రాము లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవడం వల్ల ఈ పురుగు యొక్క ఉధృతిని తగ్గించుకోవచ్చును.
1: తర్వాత ఈ మొక్కజొన్న పంటలో ఎలాంటి తెగులు వచ్చే అవకాశం ఉంది, ఏ తెగులు ఆశించే అవకాశం ఉంది, మరి ఆ తెగుళ్ళు వివరిస్తూ మరి సస్యరక్షణ ఏ విధంగా నిర్వహించుకోవాలి రైతులు ఒకసారి తెలియచేయండి.
0: ఈ మొక్కజొన్నను ప్రధానంగా ఆకు ఎండు తెగుళ్ళు లేదా కాండం కుళ్ళు తెగుళ్ళు ఆశించి నష్టపరుస్తాయి. 2 రకాల ఆకు ఎండు తెగుళ్లను గమనించినట్లయితే మొదటిది టర్సికం ఆకు ఎండు తెగులు. ఈ తెగులు లక్షణాలు గమనించినట్లయితే ఆకుల పైన పొడవైన కోలాకరపు బూడిద లేదా గోధుమ రంగు మచ్చలు కనిపిస్తాయి. 2వ రకం ఆకు ఎండు తెగులు గమనించినట్లయితే మేడిస్ ఆకు ఎండు తెగులు. ఈ తెగులు ఆశించిన మొక్కలపై చిన్న చిన్న కోలాకారంలో ఉండే ఎరుపు లేదా గోధుమ రంగు మచ్చలను గమనించవచ్చు. ఈ ఆకు ఎండు తెగుళ్ల నివారణకి మ్యాంకోజెబ్ అనే మందును 2.5 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. ఈ తెగుళ్లే కాకుండా బ్యాక్టీరియా కాండం కుళ్ళు తెగులు కూడా ఆశిస్తుంది. ఈ తెగులు లక్షణాలను గమనించినట్లయితే కనుపుక్కు దగ్గరగా ఉండే ఆకు తొడిమ మరియు కాండంపై గోధుమ నుండి నలుపు రంగు మచ్చలు ఏర్పడతాయి. అంతేకాకుండా కనుపు దగ్గర కణజాలం నీటిలో తడిచినట్లు కనిపిస్తూ మురిగిన కోడిగుడ్డు వాసన వస్తుంది. ఈ తెగులు నియంత్రణకు బ్లీచింగ్ పౌడర్ని ఎకరానికి 4 కిలోల చొప్పున మొక్క మొదలకు 2 నుంచి 3 సెంటీమీటర్ల దూరంలో అందించాలి. ఒకవేళ పంటలో అక్కడక్కడ ఈ తెగులు గమనించినట్లయితే బ్లీచింగ్ పౌడర్ను 5 గ్రాములు లీటర్ నీటికి కలిపి తెగులు ఆశించిన మొక్కల మొదల్లో పోయాలి.
1: తర్వాత మన వాతావరణ పరిస్థితులు చూస్తే ఎల్నినో ప్రభావం వల్ల వర్షాలు తగినంత ఆశించినంత మనకు

0: లేకపోవడం వలన బిడ్డ పరిస్థితులు కూడా వచ్చే అవకాశం ఉంది. మరి బిడ్డ పరిస్థితులు వచ్చే అవకాశం సందర్భంగా ఏమైనా తెగులు వచ్చే అవకాశం ఉందా? మరి ఏ తెగులు వచ్చే అవకాశం ఉంది? మరి ఆ తెగులను ఏ విధంగా మనం సమర్థవంతంగా నిర్వహించుకోవాలి, నియంత్రించుకోవాలి, సమూలంగా ఆ తెగులను నిర్మూలించుకోవాలి? ఈ వివరాలు ఒక్కసారి రైతులకు ఉపయుక్తంగా ఉంటుంది ఒకసారి వివరించండి.
1: మొక్కజొన్నలో పొడి వాతావరణం బిడ్డ పరిస్థితులు వచ్చినప్పుడు పూతానంతర కాండంకులు తెగులు ఆశిస్తుంది. ఈ తెగులు లక్షణాలు గమనించినట్లయితే పూతానంతరము నిలువున కాండం ఎండిపోవడము, అదేవిధంగా కాండం చీల్చి చూసినప్పుడు నలుపు రంగులో కనిపిస్తుంది. ఈ తెగులు నివారణకు 10 గ్రాముల ట్రైకోడెర్మా శిలీంధ్రాన్ని కిలో విత్తనానికి కలిపి విత్తన శుద్ధి చేసుకోవాలి. అంతేకాకుండా 2 కిలోల ట్రైకోడెర్మా విరిడేని 100 కిలోల పశువుల ఎరువులో వృద్ధి చేసుకుని వరుసగా 3 నుంచి 4 సంవత్సరాలు భూమిలో వేసుకోవడం వల్ల ఈ పూతానంతర కాండం కుళ్ళు తెగుల నుండి పంటని కాపాడుకోవచ్చును. ఈ తెగులు తట్టుకునే రకాలను ఎన్నుకోవాలి. అంతేకాకుండా ప్రతిసారి మొక్కజొన్నే కాకుండా పంట మార్పిడి చేసుకోవడం వల్ల మొక్కజొన్న పంటను పూతానంతర కాండం కుళ్ళు తెగుల నుంచి రక్షించుకోవచ్చు.
0: చాలా చక్కటి వివరాలు. మొక్కజొన్న పంటలో సమగ్ర సస్యరక్షణలో భాగంగా కాండం తొలుచు పురుగు, కత్తెర పురుగు, పేనుబంక, తర్వాత పూతానంతర కాండంకులు తెగులు గురించి సవివరంగా సమూలమైన సమాచారాన్ని మన రైతు సోదరులకు అందించారు. ధన్యవాదాలు డాక్టర్ అనూష గారు.

0: రాష్ట్ర కమిషనర్ మరియు డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రజాహితార్థం విడుదల. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ప్రతి ఇంటి బాధ్యత.
1: డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ పీజీ డిప్లొమా సర్టిఫికేట్ కోర్సుల్లో అడ్మిషన్లు జరుగుతున్నాయి. చివరి తేదీ ఆగస్టు 7. వివరాలను సమీపంలోని స్టడీ సెంటర్లో లేదా హెల్ప్ డెస్క్ 0402368033 లేదా 2360555 లో లేదా www.brao.ac.in లో పొందవచ్చు.

0: మరింతవరకు ఇల్లు ఫాకిలి కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.
1: ఆకాశవాణి వరంగల్ కేంద్రం, సమయం 7:45 దాటి 29 సెకండ్లు. ఇప్పుడు విందాం చిత్రసీమ సినీ గీతాల కార్యక్రమం. కార్యక్రమంలో ముందుగా వినబోయే పాట ముద్దుల ప్రియుడు. ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన వేటూరి గీతం, సంగీతం ఎంఎం కీరవాణి.

చిత్రసీమలో ఇప్పుడు వినబోయే పాట మమతల కోవెల. ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడిన జాలాది గీతం, సంగీతం చక్రవర్తి.

0: మన్నికకి మారు పేరు, దర్జాకి దర్పానికి మరో పేరు. మహారాజ్ ప్రాంట్ సర్దార్ పాపారాయుడు లుంగిలు ధోవతులు టవల్స్ అన్ని రిటైల్ షాపుల్లో లభిస్తాయి. ప్రతి సందర్భంలో మిమ్మల్ని ప్రత్యేకంగా నిలుపుతాయి. మహారాజ్ ప్రాంట్ సర్దార్ పాపారాయుడు లుంగిలు ధోవతులు టవల్స్, నాణ్యతలో ఉన్నతం, నడకలో హుందాతనం.
1: అందమైన ఉదయాన్ని అర్థవంతంగా చేసే ప్రభాత సమాచార తరంగిణి ఉదయ తరంగిణి.
2: సంగీతాభిలాషులకు శాస్త్రీయ, జానపద, సినీ, భక్తి, లలిత సంగీత కార్యక్రమాలు.
1: కర్షక లోకానికి వెన్నుదన్నుగా కిసాన్ వాణి.
2: యువతకు మార్గదర్శనం చేసే యువవాణి.
1: ఉద్యోగార్థులకు ఉద్యోగ సమాచారం అందించే ఉద్యోగ వాణి.
2: ప్రపంచం నలుమూలల నుండి ఖచ్చితమైన సమాచారాన్ని అందించే వార్తా ప్రసారాలు.
1: చిన్నారుల్లో సృజనాత్మకతను ప్రోత్సహించడానికై చిన్నారి లోకం. కళలు, ఆరోగ్యం, సంక్షేమం, సాధికారత వంటి ఎన్నో అంశాలపై చైతన్య ప్రసంగాలు. ఇలా విస్తృత పరిధి గల నాణ్యమైన కార్యక్రమాలతో ఆబాల గోపాలాన్ని వినోదంలో ఓలలాడించే వరంగల్లోని ఏకైక ఎఫ్ఎం రేడియో కేంద్రం వరంగల్ ఆకాశవాణి 103.5 MHz పై మా ప్రసారాలను విని ఆస్వాదించండి.
2: మీ వ్యాపార ప్రకటనల కొరకై సంప్రదించండి 9182986142.
3: నువ్వు వస్తానంటే నేను వద్దంటానా ఈ చిత్రం కోసం. జెస్సీ గిఫ్ట్ కల్పన పాడిన సిరివెన్న సీతారామ శాస్త్రి గీతం, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

0: 좋겠지 니가루.
1: భద్రాచలం ఈ చిత్రం కోసం శంకర్ మాదేవన్ చిత్ర పాడిన సుద్దాల అశోక్ తేజ గీతం సంగీతం వందే మాత్రం శ్రీనివాస్.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: మీరు వింటున్నారు ఎఫ్ఎం బ్యాండ్ 103.5 మెగాహెర్ట్జ్ పై చిత్రసీమలో సినీ గీతాలు కార్యక్రమంలో ఇప్పుడు వినబోయే పాట హుషారు. ఈ చిత్రం కోసం సిద్ శ్రీరామ్ పాడిన పాట. గీత రచన కిట్టు విశ్వప్రగడ, సంగీతం రాధన్.

చిత్రసీమలో ఇప్పుడు వినబోయే పాట విశాల్ చంద్రశేఖర్ సంగీతం సమకూర్చగా, కృష్ణకాంత్ గీత రచన, పాడినవారు ఎస్పి చరణ్. చిత్రం పేరు సీతారామం.

0: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
1: ఆ చిహ్నం లేకపోతేనో?
0: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తులపైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
2: సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి.
3: బిఐఎస్ నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
4: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ హైదరాబాద్.
5: తరతరాలకు చెరగని సప్తస్వరాల బాణి వరంగల్ ఆకాశవాణి.
6: చిత్రసీమను ఇప్పుడు విందాం. ఆవారా ఈ చిత్రం కోసం రాహుల్ నంబియార్, సైంధవి పాడిన వెన్నెల కంటే గీతం, సంగీతం యువన్ శంకర్ రాజా.

మనశంకర వరప్రసాద్ ఈ చిత్రం కోసం ఉదిత్ నారాయణ్, శ్వేతామోహన్ పాడిన భాస్కర భట్ల గీతం సంగీతం, భీమ్ సిసిరోలియో.

0: రాష్ట్ర కమిషనర్ మరియు డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రజాహితార్థం విడుదల. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ప్రతి ఇంటి బాధ్యత.
1: ఆకాశవాణి కార్యక్రమాలను మీ స్మార్ట్ ఫోన్లో వినలేకపోతున్నారా? మీ స్మార్ట్ ఫోన్లో రేడియో యాప్ లేదని చింతిస్తున్నారా? ఆ చింతను దూరం చేయడానికే ఆకాశవాణి న్యూస్ ఆన్ ఎయిర్ అనే మొబైల్ యాప్ను మీకోసం తీసుకొచ్చింది. న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ ద్వారా మీకు నచ్చిన ఆకాశవాణి ప్రసారాలను ప్రపంచవ్యాప్తంగా ఎక్కడి నుంచైనా వినవచ్చు. ఇంటర్నెట్ అనుసంధానంతో పనిచేసే ఈ అప్లికేషన్ ఆండ్రాయిడ్ మరియు ఐఓఎస్ ప్లాట్ఫామ్స్లో ఉచితంగా లభ్యమవుతుంది. ఇక ఆలస్యమెందుకు? వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ను ఇన్స్టాల్ చేసుకోండి. కేవలం రేడియో తరంగాలపై మాత్రమే గాక న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ ద్వారా కూడా మా కార్యక్రమాలను విని ఆస్వాదించండి. న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ అప్లికేషన్, నిరంతరం మీ చెంతే మీ వెంటే. న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ అప్లికేషన్ ద్వారా వరంగల్ ఆకాశవాణి ప్రసారాలను ప్రపంచంలో ఎక్కడి నుంచైనా వినవచ్చు. మీ వ్యాపార ప్రకటనలకై నేడే సంప్రదించండి 9182986142 9182986142.

మీరు వింటున్నారు ఎఫ్ఎంఎన్ 103.5 మెగాహెర్ట్జ్పై చిత్రసీమలు సినీ గీతాలు కార్యక్రమంలో ఇప్పుడు వినబోయే పాట వర్షం. ఈ చిత్రం కోసం చిత్ర రాఖీ బాలం పాడిన సిరివెన్న సీతారామశాస్త్రి గీతం, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: మీరు వింటున్నారు ఎఫ్ఎం బ్యాండ్ 103.5 మెగాహెర్ట్జ్ పై చిత్రసీమలో సినీ గీతాలు కార్యక్రమంలో ఇప్పుడు వినబోయే పాట నా ఆటోగ్రాఫ్. ఈ చిత్రం కోసం ఎంఎం కీరవాణి సంగీతం సమకూర్చి సందీప్ గంగాతో పాడిన చంద్రబోస్ గీతం.

0: దీన్ని తెలుగులో కారం అంటారు. మరి మలయాళంలో
1: ఎరివు.
0: ఓహో, ఇది తీపి. మీ భాషలో
1: మధురం.
0: మరి చేదు చేదు చేదు చేదు.

0: పెదాలు ఏమంటారు
1: చూడు
0: నడుముని
1: ఇటుప్పు
0: నా పెదాలతో నీ నడుము మీద ఇలా చేస్తే ఏమంటారు
1: ఆశ దోష అమ్మమంటే మీష
0: చెప్పమంటుంటే
1: చెప్పనా.

ఛాంపియన్ ఈ చిత్రం కోసం రామ్ మిరియాల పాడిన కాసర్ల శ్యామ్ గీతం సంగీతం మిక్కిజే మేయర్.

చిత్రసీమలో చివరిగా విందాం బాహుబలి. ఈ చిత్రం కోసం రమ్య బెహ్రా దీపు పాడిన రామజోగయ్య శాస్త్రి గీతం, సంగీతం ఎంఎం కీరవాణి.

ఇంతటితో చిత్రసీమ సినీ గీతాల కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి వరంగల్ కేంద్రం నిలయంలో సమయం కావస్తుంది 9:00. ఇప్పుడు విందాం న్యూస్ 8:09 ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

ఆకాశవాణి వరంగల్ కేంద్రం. ఇప్పుడు విందాం శాస్త్రీయ సంగీత కార్యక్రమం. ఈనాటి శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో విందాం కేవీ నారాయణ స్వామి గారి గాత్రం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో మనం వింటున్నాం కేవీ నారాయణ స్వామి గారి గాత్రం.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు.

ఇంతవరకు మీరు శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో కెవి నారాయణ స్వామి గారి గాత్రం విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం, సమయం 10 గంటలు. ఇప్పుడు విందాం మధుర గీతాలు, అలనాటి ఆనిముత్యాల లాంటి సినిమా పాటల కార్యక్రమంలో ముందుగా వినబోయే పాట గోరు.

ఇంటాకో ఈ చిత్రం కోసం పి సుశీల పాడిన కృష్ణశాస్త్రి గీతం, సంగీతం కెవి మహదేవన్.

కుంకుమ తిలకం ఈ చిత్రం కోసం కేజే యేసుదాస్ పాడిన మల్లవరపు గోపి గీతం, సంగీతం సత్యం.

మధురగీతాల్లో ఇప్పుడు వినబోయే పాట ఆత్మబలం. ఈ చిత్రం కోసం ఘంటసాల పి సుశీల పాడిన ఆచార్య ఆత్రేయ గీతం, సంగీతం కెవి మహదేవన్.

0: తరతరాలకు చెరగని సప్తస్వరాల బాణి వరంగల్ ఆకాశవాణి.
1: మీరు వింటున్నారు ఎఫ్ఎంఆర్ 103.5 మెగాహెర్ట్స్పై మధుర గీతాలు. మధుర గీతాల్లో ఇప్పుడు వినబోయే పాట జే గంటలు. ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన వేటూరి గీతం, సంగీతం కేవీ మహదేవన్.

ఇద్దరు మిత్రులు. ఈ చిత్రం కోసం ఘంటసాల పి సుశీల పాడిన దాశరథి గీతం సంగీతం జీకే రఘు.

తోటరాముడు ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన దాశరథి కృష్ణమాచార్యులు గీతం, సంగీతం సత్యం.

దానవీర శూరకర్ణ ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన డాక్టర్ సి నారాయణ రెడ్డి గీతం సంగీతం పెండ్యాల.

brightness of roses, brightness of skies, swell

బంగారు కలలు ఈ చిత్రం కోసం వి రామకృష్ణ, పి సుశీల పాడిన పాట, గీత రచన దాసరథి, సంగీతం అందించిన వారు ఎస్.

మధుర గీతాల్లో ఇప్పుడు వినబోయే పాట భక్త కన్నప్ప. ఈ చిత్రం కోసం వి రామకృష్ణ, పి సుశీల పాడిన వేటూరి గీతం. సంగీతం అందించిన వారు ఆది నారాయణరావు, సత్యం.

మధుర గీతాలను చివరిగా వినబోయే పాట మూగనోము. ఈ చిత్రం కోసం ఘంటసాల పి సుశీల పాడిన దాశరథి గీతం సంగీతం ఆర్ గోవింద్రా.

ఇంతవరకు మీరు మధుర గీతాలు విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం సమయం 11:16. ఇంతటితో ఈనాటి మా ప్రసారాలు సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:53 ఎఫ్ఎం బ్యాండ్ 103.5 MHz మా ప్రభాత ప్రసారం ప్రారంభమవుతుంది. అంతవరకు సెలవు కోరుతున్నాం. నమస్తే. జై హింద్.